శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జులై నెల 19వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

మీరింతవరకు సత్యదేవ సంకీర్తనలు విన్నారు. ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమంలో ఇప్పుడు విందాం క్రీస్తు భక్తి గీతాలు.

మరింత వరకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జే విల్సన్ హెరాల్డ్, బి శారద గారు ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తి రంజనే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ముందుగా శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా 9 నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తోంది. అంశం రేడియో ప్రాముఖ్యత. ఈ అంశంపై 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి

0: 8939050317 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. మీరు పంపించడానికి చివరి తేదీ 26వ తేదీ, ఈ నెల 26వ తేదీ. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. గమనిక విన్నారు. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఇప్పుడు కోర్కెలను అదుపులో ఉంచుకుంటే మేలు అనే అంశంపై శ్రీ సిహెచ్ యేసుదాస్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: కోర్కెలు అనేవి మానవుని జీవితంలో భాగమే. కోర్కెలు లేని జీవితమును ఊహించలేము. అసలు కోర్కెలను కలిగి ఉండుటయే నేరమని, కోర్కెలను చంపుకొనుటకు ప్రయత్నము చేసే సందర్భములు కూడా మన జీవితంలో ఎదురు కావచ్చును. కోర్కెల విషయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబులు ఏమి చెప్పుచున్నదో తెలుసుకుందాము. కీర్తనలు 37:4 ప్రభువునందు ఆనందించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని చెప్పబడినది. హృదయములో కోర్కెలు కలుగుట సహజము అని, దానిని దేవుడు కూడా అంగీకరించి కోర్కెలను తీర్చుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. ఏ రకమైన కోర్కెలను కలిగియున్నామనేది ముఖ్యముగా ఆలోచించవలెను. నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును అని సామెతలు 10:24 చెప్పబడినది. కోర్కెను ఇంగ్లీషులో డిజైర్ అని, అత్యాశను గ్రీడ్ అని పిలుస్తాం. వీటికి గల తేడాను గమనించవలెను. కోర్క అనేది ఏదైనా మనకు కావలసిన దానిని కోరుకునుట, అత్యాశ అనేది మనకు కావలసిన దానికంటే ఎక్కువగా కావాలని కోరుకుంటూ ఇతరులకు నష్టము కలుగుచున్నా దానిని పొందటానికి చేయు ప్రయత్నమే. మానవుడు కోర్కెలను బట్టియే శోధింపబడి చెడును జరిగించుచున్నాడు, తద్వారా దుఃఖమును అశాంతిని పొందుచున్నాడు, తనను బట్టి ఇతరులకు నష్టము కూడా కలుగుచున్నది. మంచి కోర్కెలు చెడ్డ కోర్కెలు కలవు. చెడ్డ కోర్కెలు లేక దురాశను బట్టి అనేక నష్టములు కలుగుచుండును. ఆశించిన దానినంతా పొందాలని చేసే ప్రయత్నంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటము జరుగుతుంది. సమయము, డబ్బు, శక్తి సామర్థ్యాలు వృధా కావచ్చును. మానసిక క్షోభకు కూడా గురి అగుట జరుగును. పేతురు రాసిన 2వ పత్రిక 1:4 వ్రాయబడిన ప్రకారము దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము కలుగుతుందని గ్రహించవలెను. దురాశలను అనుసరించినట్లయితే ఆలోచనలోను ప్రవర్తనలోను పవిత్రత లోపించును, అపరిశుద్ధ జీవిత విధానము అలవడును, పవిత్రముగా జీవించే శక్తిని కోల్పోతాము, వ్యర్థమైన వాటిని అనుసరించి నిష్ప్రయోజకులవుతారు. చెడు కోర్కెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని అదుపులో ఎలా ఉంచుకోవాలో బైబులు తెలియజేయుచున్నది. మొదటిగా దురాశను చంపివేయాలని కొలస్సీలకు రాసిన 3:5 చెప్పబడినది. చెడు ఆశలు కలుగుచున్నప్పుడు వాటిని ప్రారంభములోనే త్రుంచివేయాలి, లేకపోతే తీగలాగా పెరిగి మనుషుని హృదయాన్ని జీవితాన్ని చుట్టుకొని నాశనము చేస్తాయి. 2వదిగా శరీరేచ్ఛలను నెరవేర్చుకునుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అని రోమీలకు రాసిన 3:14 చెప్పబడినది. అనగా మేక్ నో ప్రొవిజన్ ఫర్ ఫ్లెష్ అని అర్థము. కోర్కెలను తీర్చుకొనుటకు అవకాశమును వెతకకూడదు. కోర్కెలను అదుపులో ఉంచుకొనగలిగినట్లయితే మేలు పొందగలుగుతాము. మన అవసరాలు ఏమిటో గుర్తించగలిగి వాటిని మాత్రమే పొందుటకు ప్రయత్నము చేసినట్లయితే జీవితంలో ప్రశాంతత, సుఖములు కలుగుతాయి. కోర్కెలు తీరనప్పుడు హృదయానికి దుఃఖము కలుగుతుంది. కోర్కెలు అదుపులో ఉంచుకుంటే తృప్తి కలుగుతుంది. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని కీర్తనలు 107:9 వ్రాయబడినది. కనుక మంచి కోర్కెలను కలిగియుండి తగిన వాటితో తృప్తి కలిగియుండుటకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అందరికీ సహాయము చేయునుగాక. ఆమెన్.
0: మీరింతవరకు కోర్కెలను అదుపులో ఉంచుకుంటే మేలు ఈ అంశంపై శ్రీ సిహెచ్ యేసుదాస్ గారి వ్యాఖ్యానం వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5 ప్రసారమవుతున్నాయి. ఇప్పుడు చేను ముచ్చట్లు. ఈ కార్యక్రమంలో చీనీ నిమ్మ సాగు వివరాలు వింటారు.

ఈ పూట చీని నిమ్మ గురించిన వివరాలు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో రైతులు చీని నిమ్మ సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఈ పంట దిగుబడి సుమారుగా ఎకరాకు 6 టన్నులు. చీని నిమ్మ పండ్ల నుండి ఫెక్టిన్, సిట్రిక్ ఆమ్లం, నిమ్మ నూనె, నిమ్మ ఎస్సెన్స్ మొదలైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. పూలు ఆకుల నుంచి పరిమళ ద్రవ్యాలు తయారు చేస్తున్నారు. ఇక ఈ పంట వాతావరణ విషయానికి వస్తే 750 మిల్లీమీటర్ల వర్షపాతం మరియు నీటి ఆధారం కలిగి గట్టి ఈదురుగాలులు లేని ప్రాంతాలు అనుకూలం. సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల ఎత్తు వరకు సాగు చేసుకోవచ్చు. ఇక నేలల విషయానికి వస్తే నీరు నిలువని లోతైన ఎర్ర గరప నేలలు శ్రేష్టం. తేలికపాటి నల్లభూములు కూడా అనుకూలం. ఏ కాలంలోనైనా నేలలోని నీటి మట్టం కనీసం 2 మీటర్ల క్రింద ఉండాలి. నేలలోని ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి. బంక నేలలు, పల్లపు భూములు, చౌడు భూములు పనికిరావు. నీరు త్వరగా ఇంకిపోని తక్కువ లోతుగల రాతి పొరల నేలలు పనికిరావు. అధిక పాలు సున్నపురాళ్ళు ఉంటే చెట్లు పల్లాకు తెగులుకు గురై త్వరగా క్షీణిస్తాయి. ఇక రకాల విషయానికి వస్తే ముఖ్యంగా చీని రకాలు సాత్గుడి దక్షిణ భారతదేశంలో పేరు పొంది చెట్టుకి 1000 నుంచి 2000 పండ్లను ఇస్తుంది. బాగా తయారైన పండు కొంచెము ఎరుపుతో కూడిన పచ్చరంగు కలిగి ఉంటుంది. పండు బరువు 150 నుంచి 240 గ్రాములు. రసము 44 నుంచి 54%. పులుపుదనం 0.63 నుంచి 0.67% మరియు 100 గ్రాములకు 44 నుంచి 50 మిల్లీగ్రాముల విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇక బత్తాయి, ఈ రకాన్ని కోస్తా జిల్లాలో సాగు చేస్తారు. సాత్గుడి రకాన్ని పోలి ఉంటుంది. బత్తాయి పండును దోమకాటు నుండి తప్పించడానికి గాను తాటాకు బుట్టలతో రక్షణ కల్పించటం వలన పండు ఆకుపచ్చ పసుపు రంగు మచ్చలు కలిగి ఉంటుంది. ఇక నిమ్మ రకాలు. నిమ్మ రకాల్లో కాగ్జి నిమ్మ శ్రేష్టమైనది. ఇది ఒక్కొక్క చెట్టు సంవత్సరంలో 3000 నుంచి 5000 కాయలను ఇస్తుంది. పండు బరువు 40 నుంచి 45 గ్రాములు. బాలాజీ నిమ్మ మరియు పెట్లూరు సెలక్షన్ రకాలు గజ్జి తెగులును తట్టుకుంటాయి. 42 నుంచి 52% రసం, 6.8 నుంచి 7.0% పులుపుదనం మరియు 100 గ్రాముల రసానికి 25 నుంచి 27 మిల్లీగ్రాముల విటమిన్ సి కలిగి ఉంటుంది. 10 నుంచి 15% మొక్కలు 3వ సంవత్సరానికి పూతకొస్తాయి, కానీ 4వ సంవత్సరం నుండి కాపును తీసుకోవాలి. ఇక మొక్కల ఎంపిక విషయానికి వస్తే చీనీలో రంగపూర్ నిమ్మపై కట్టిన వైరస్ తెగులు లేని అంట్లను, నిమ్మలో మొలకలు లేదా రంగపూర్ నిమ్మపై కట్టిన అంట్లను ఎన్నుకోవాలి. అంట్ల ఎంపికలో మెలకువలు, వేరు మూలంపై 15 సెంటీమీటర్ల ఎత్తులో కట్టిన అంట్లను ఎన్నుకోవాలి. 1 లేక 1.5 సంవత్సరం వయస్సు గల అంట్లను ఎన్నుకోవాలి. మొజాయిక్, గ్రీనింగ్, ట్రిస్టిజా మొదలైన వెర్రి తెగులు లేని అంట్లను ఎన్నుకోవాలి. కనుపుల మధ్య దూరము దగ్గరగా ఉండి ఆకుల పరిమాణం మధ్యస్థంగా ఉన్న అంట్లు నాణ్యమైనవి. ముదురు ఆకు దశలో ఉన్న అంట్లను ఎన్నుకోవాలి. ఇక అంట్లు నాటే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. అంట్లు నాటేటప్పుడు అంటు భాగం నేల మట్టం నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తులో ఉండాలి. సాయంత్రం వేళల్లో అంట్లు నాటాలి. నాటిన అంట్ల ప్రక్కన కర్ర నాటి ఊతం ఇవ్వాలి. ఇక నాటటం. చీని నిమ్మ మొక్కలను 6x6 మీటర్ల దూరంలో నాటాలి. సారవంతమైన నేలల్లో 8x8 మీటర్ల దూరంలో నాటుకోవచ్చు. మొక్కలను నాటడానికి 1 నెల రోజుల ముందే 1x1x1 మీటర్ సైజు గుంతలను త్రవ్వి ఆరబెట్టాలి. ప్రతి గుంతలోనూ పై పొరం మట్టితో పాటు 20 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్, 10% లిండేను పొడి చేసి కలిపి నింపాలి. ఇక నీటి యాజమాన్యానికి వస్తే చిన్న మొక్కలకు ఎండాకాలంలో తరచుగా నీరు కట్టాలి. చెట్టుకు ఎంత నీరు కట్టాలి అనేది నేల, వాతావరణం, చెట్టు వయస్సు, దిగుబడిపై ఆధారపడి ఉంటుంది.

0: చెట్టు పూత పిందెలపై ఉన్నప్పుడు క్రమం తప్పక నీరు కట్టాలి. నీటి ఎద్దడి ప్రాంతాల్లోని చెట్ల పాదుల్లో ఎండాకులు, ఒరిపొట్టు లేదా వేరుశనగ పొట్టు 8 సెంటీమీటర్ల మందములో వేసి తేమ ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. ఎరువులు వేసిన వెంటనే సమృద్ధిగా నీరు పెట్టాలి. డబుల్ రింగు పద్ధతిలో నీరు కట్టడం మంచిది. పిల్లపాదిని 2 నుంచి 4 అడుగుల వ్యాసంలో మొక్క మొదలు దగ్గరగా చేసి చెట్టు మొదలుకు తాకకుండా చూడాలి. డ్రిప్పు పద్ధతిలో నీరు కట్టడం వలన నీటి ఆదాయే కాక మొక్కల పెరుగుదల, కాయ నాణ్యత కూడా పెరుగుతాయి. ఇక కలుపు నివారణ, అంతరకృషి, అంతర పంటల విషయానికి వస్తే, కాపు రాకముందు 2-3 సంవత్సరాల వరకు అంతర పంటలుగా వేరుశనగ, అపరాలు, బంతి, దోస, ఉల్లి, పుచ్చ మొదలైనవి వేయవచ్చు. మిరప, టొమాటో, వంగ, పొగాకు పైర్లను వేయకూడదు. ఈ పైర్లను వేయటం వలన నులి పురుగుల బెడద ఎక్కువవుతుంది. వర్షాకాలంలో జనుము, అలసంద, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి పూత సమయంలో పాదిలో మరియు భూమిలో వేసి కలియదున్నాలి. పాదులు గట్టిపడకుండా అప్పుడప్పుడు త్రవ్వాలి. పాదులు త్రవ్వేటప్పుడు, ఎరువులు వేసేటప్పుడు వేర్లు ఎక్కువ తెగకుండా తేలికపాటి సేద్యం చేయాలి. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే, ఆకుముడత నర్సరీ దశ నుంచి పెద్ద చెట్టు దశ వరకు వర్షాకాలం మరియు శీతాకాలంలో లేత చిగుర్లపై ఎక్కువగా ఆశిస్తుంది. ఆశించిన ఆకుపై తెల్లటి పొరలు వంకర టింకరగా ఏర్పడి ఆకు ముడతలు పడి గజ్జి తెగులు ఎక్కువగా ఆశించి ఆకులు రాలిపోతాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయెట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 0.5 మిల్లీలీటర్లు లీటరు నీటి కలిపి లేత చిగుర్ల దశలో 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. సాధారణంగా చీనీ నిమ్మలపై ఆకుముడత పురుగు జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ మరియు డిసెంబర్, జనవరి నెలల్లో ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తుంది. కావున దీని నివారణకు పురుగు మందులను పురుగు ఆశించే నెలల్లో పిచికారీ చేసుకోవాలి. ఇక గొంగలి పురుగులు. నారింజ పురుగు, పచ్చగొంగలి పురుగులు గ్రుడ్డు నుండి వెలువడిన వెంటనే లేత చిగుర్లపై ఆశించి నష్టం కలిగిస్తుంది. చిన్నవిగా ఉన్నప్పుడే పిచికారీ చేయాలి.
1: జనుము చెట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష

0: దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం శిల్పారామం వద్ద 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తుందని ఆయన నిన్న ప్రకటించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు హైదరాబాద్లో ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పట్టణాల్లో ఇంటింటికి చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరానికి కేటాయించిన 25 వాహనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: ఒక పీపీపీ మోడల్లో అవుట్ సోర్సింగ్ మెకానిజంలో గవర్నమెంట్ ఏమి కొనదు వీటిని, వేరే వాళ్లే డ్రైవర్ని పెట్టుకుని వాళ్లే మెయింటైన్ చేసుకుని ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే మార్గాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరుకి దాదాపుగా 200 దాకా ఎలక్ట్రిక్ ఆటోస్ వస్తాయి. ఈ 200లో 25 వచ్చినాయి. ఒక్కొక్క ఆటో 1000 ఇళ్లకి వెళ్లి చెత్త తీసుకొచ్చేటువంటి మెకానిజం, అన్ని ప్రాంతాల్లో చెత్త అనేది లేకుండా నీట్ గా ఉంటుందనేది మా ఉద్దేశం.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో జనసేన ఎంపీలతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ది కార్యక్రమాలు, రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త రైల్వే లైన్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ది వంటి అంశాలను పార్లమెంటులో బలంగా వినిపించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక అంశాలపై ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలు తెలుగు చిత్రాలకు అవార్డులు లభించాయి. కల్కి చిత్రానికి ఉత్తమ చిత్ర పురస్కారం, 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం లభించాయి. ఉత్తమ బాలనటుడిగా అరుణ్దేవ్ పోతుల, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రచయితగా సుకుమార్, లక్కీ భాస్కర్ చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా వెంకీ అట్లూరి, కల్కి చిత్రానికి ఉత్తమ నిర్మాణ రూపకల్పన విభాగంలో నితిన్ జిహానీ చౌదరి జాతీయ పురస్కారాలు అందుకున్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ మేకప్ కళాకారుడిగా పి రవికుమార్, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ వస్త్రాల రూపకల్పన విభాగంలో దీపాలి నూర్, శీతల్ శర్మలకు పురస్కారాలు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ సృజనాత్మకత, ప్రతిభ, అంకిత భావానికి ఈ పురస్కారాలు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు అభినందించారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్లతో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రహదారులు, పాదచారులకు సురక్షితమైన ఫుట్పాత్లు, కాలుష్య నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ది పనులతో విజయవాడ నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందని తెలిపారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం

0: క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళపై జరిగిన దాడి ఘటనపై మానవత్వానికే మచ్చ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని ఈ ఘటన నిరూపిస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిషా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు మరియు పశ్చిమ దిశ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లా కుకునూరులో అత్యధిక భారీ వర్షపాతం 8 సెంటీమీటర్లు నమోదైంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయవాడ నగరంలోని గిరిపురంలో డయేరియా కేసులపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులతో మాట్లాడారు. 6 డయేరియా కేసులు నమోదయ్యాయని, ఒకరు విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన వారు ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార వివరాలు. మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5 MHz ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. తెలుగులో జాతీయస్థాయి వార్తలు 7:05, మధ్యాహ్నం 12:30, ఇంకా రాత్రి 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఈ ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన మంగళ్ పాండ్యే జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు. అనంతరం మనసులోని మనసు మాలతీ చంద్రు గారి నవలా ధారావాహిక 27వ భాగం ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఇంకా సినిమా పాటలు మున్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ బి శేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2223939.

ఎస్టీడి కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మర్రిపూడి మండలం కెల్లంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ఈ ఉదయం 10:00 అలాగే 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 1:20, సాయంత్రం 6:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 6:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే వింటారు. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు సాయంత్రం 6:35 జానపద రంజని కార్యక్రమంలో ఎస్ రంగయ్య బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అంతర్జాతీయ వార్తాంశాలు విశేషాలు వింటారు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు 2026లో భాగంగా పార్లమెంట్ ముందున్న సమస్యల గురించి చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 10:00 అఖిల భారత రవివాశ్రీ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తున్నారు. అంశం ఏమిటంటే రేడియో ప్రాముఖ్యత. ఈ అంశంపై 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్కు పంపగలరు. చివరి తేదీ ఈ నెల 26వ తేదీ. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలిపి చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుంచి కాంస్య పతకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చ కోసం, ఆమోదం కోసం సభల్లో చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 భారతదేశంలో అతిపెద్ద ప్రజావిధాన విజయాల్లో ఒకటని భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ పథకం రైతు ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇంధన భద్రతను బలోపేతం చేసిందని, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించిందని ఆ పార్టీ పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవ్య సోషల్ మీడియా పోస్టులో ఈ విషయం చెబుతూ, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం కంటే ఈ కార్యక్రమానికి సమగ్రమైన సాక్ష్యాధారాలతో కూడిన మూల్యాంకనం అవసరమని, ఇంతటి భారీ స్థాయి ప్రజావిధానాన్ని కొలిచే ఫలితాల ఆధారంగానే అంచనా వేయాలని అన్నారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడాన్ని భారత్లో అత్యంత ప్రభావవంతమైన విధాన విజయాల్లో ఒకటిగా పేర్కొన్న మాలవ్య, దీనివల్ల రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది, సహకార సంస్థలు, ఇంధన భద్రత, పర్యావరణ స్థిరత్వాన్ని ఒకేసారి ముందుకు తీసుకువెళ్లగలిగామని చెప్పారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ, ఇథనాల్ సరఫరా సంవత్సరం ESY 2014-15 నుంచి ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సుమారు 66,000 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, అలాగే ముడిచమురు దిగుమతులను తగ్గించడం ద్వారా 98,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయం చేయడంలో సహాయపడిందని మాలవ్య చెప్పారు. దీనివల్ల 317 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి చేసుకున్న ముడిచమురుకు ప్రత్యామ్నాయం లభించడమే కాకుండా 952 లక్షల మెట్రిక్ టన్నుల

0: కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమైందని కూడా ఆయన గణాంకాలను ఉటంకిస్తూ చెప్పారు. అదనపు ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా ఇథనాల్ ఆర్థిక వ్యవస్థ చక్కెర మిల్లుల నగదు ప్రవాహాన్ని పెనుకపరిచిందని, తద్వారా చెరుకు రైతులకు క్యాష్ ఫ్లో ద్వారా త్వరితగతిన చెల్లింపులు చేయడానికి వీలు కల్పించిందని కూడా మాలవ్య చెప్పారు. సవరించిన నకిలీ పత్రాలపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు తల్లిదండ్రులకు ఓఎంఆర్ షీట్ల పరిశీలనపై స్పష్టమైన కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల సమీక్ష కోసం సమర్పించిన అనేక ఓఎంఆర్ షీట్లు నకిలీవని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవని తేలినట్లు ఎన్టీఏ వెల్లడించింది. అందువల్ల వచ్చే అన్ని ఫిర్యాదులను మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలియజేసింది. తమకు అందుతున్న ప్రతి ఫిర్యాదును చురుగ్గా పరిశీలిస్తున్నామని ఎన్టీఏ పేర్కొంది. అయితే నకిలీ లేదా ఏఐ ద్వారా సృష్టించిన ఓఎంఆర్ షీట్లను సమర్పించడం వల్ల ఫిర్యాదుదారులకు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. విద్యార్థులు తల్లిదండ్రులు పరిశీలన కోసం కేవలం అసలైన ఓఎంఆర్ షీట్లను మాత్రమే సమర్పించాలని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి రెండవ బోర్డు పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను డిజీలాకర్ ఫలితాల పోర్టల్ results.digilocker.gov.in ద్వారా చూసుకోవచ్చు. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా సిబిఎస్ఈ ఈ ఏడాది నుండి పదో తరగతి విద్యార్థులకు రెండు బోర్డు పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రధాన బోర్డు పరీక్షలను ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు నిర్వహించగా, రెండో బోర్డు పరీక్షలను మే 15వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన ప్రధాన రెండవ బోర్డు పరీక్షల ఫలితాలను కలిపిన తర్వాత మొత్తం ఉత్తీర్ణత శాతం 96.78% నమోదైందని సిబిఎస్ఈ తెలియజేసింది. విదేశాల్లోని సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల విద్యార్థులు కూడా తమ ఫలితాలను డిజిటల్ విద్యాపత్రాలను డిజీలాకర్ ద్వారా పొందవచ్చునని సిబిఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం Article 370 ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తూ జ్యూరీ చైర్మన్ జయరాజ్ మాట్లాడుతూ, మమ్ముటి, కార్తిక్, ఆర్యన్, భ్రమయుగం, చందు ఛాంపియన్ చిత్రాల్లో కనబరిచిన ఉత్తమ నటనగాను ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలన చిత్ర పురస్కారాలు గెలుచుకున్నారని చెప్పారు. Article 370 చిత్రంలో ప్రదర్శించిన నటనగాను యామి గౌతమ్కు ఉత్తమ నటి పురస్కారం ఇవ్వనున్నట్లు జయరాజ్ పేర్కొన్నారు.
1: Best actress in leading role, Article 370, Hindi film. Pronounced performance that portrays a law enforcement agent's unwavering pursuit of truth and justice with sensitivity, courage and compassion. A performance that leaves a profound and lasting impact. Actress Yamini Gautam. Best actor in a leading role, Shade. Chandu Champion, Hindi. For a performance that transcends the conventions of a sports biopic, bringing an unsung hero's story to life with dignity, sincerity and lasting impact. Actor Karthik Aryan.
0: ఉత్తమ చలనచిత్ర విమర్శకుడి అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కుతుంది. తమిళ చిత్రం అమరన్ గను రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకుంటారు. సంజయ్ మిశ్రా ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకోనుండగా, సచిన, నమిదాస్, రూపాశ్రీ, వర్కాడి ఉత్తమ సహాయ నటిగా అవార్డును స్వీకరిస్తారు. శాశ్వత్ సచ్దేవ్, జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకం అవార్డు అందుకుంటారు. అభయ్ జోధ్పూర్కర్, వైకోమ్ విజయలక్ష్మి ఉత్తమ నేపథ్య గాయుడిగా గాయకుని అవార్డులను అందుకుంటారు. తెలుగు చిత్రం చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా కల్కి ఎంపికైంది. జాతీయ సామాజిక విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్రంగా కెప్టెన్ మిల్లర్ అవార్డు దక్కించుకుంది. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్ జీ యాత్రను పెహల్గాం బాల్తర్ రెండు మార్గాల నుంచి ఇవాళ నుంచి నిలిపేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు యాత్రికుల భద్రతా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోరు. ప్రస్తుతం శ్రీ అమర్నాథ్ యాత్రలో ఇంతవరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర గుహాలయంలో మంచు లింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

0: వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. తీర్థయాత్రికుల భద్రతా సంక్షేమం కోసం ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనేక చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో హఠాత్తుగా వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా యాత్రను నిలుపు చేసినట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి మాయామి స్టేడియంలో జరిగిన 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 6-4 గేమ్స్ తేడాతో ఫ్రాన్స్ను ఓడించి ఫీఫా వరల్డ్ కప్ 2026లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1966 ఫైనల్లో విజయం తర్వాత ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన 2వ ఇంగ్లాండ్ ఆటగాడిగా సాకా రికార్డు సృష్టించాడు. ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగనున్న ఫైనల్స్లో అర్జెంటీనా స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. హంగేరీలోని బుడాపెస్ట్లో జరుగుతున్న ర్యాంకింగ్ టోర్నమెంట్లో నిన్న జరిగిన మహిళల 76 కిలోగ్రాముల విభాగంలో మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ కజల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. పసిడి పతకం కోసం జరిగిన ఫైనల్ పోర్లో అమెరికాకు చెందిన డైమండ్ ప్రెషర్స్ గిల్ఫోర్డ్ని ఎదుర్కొన్న యువ భారత రెజ్లర్ అద్భుతమైన సంయమనం ప్రదర్శించి విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణవదేవి యాత్ర నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నోడించి కాంస్య పతకం గెలుచుకుంది. ఈ రోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన మంగళ్ పాండే జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు, అనంతరం మనసులోని మనసు మాలతీ చంద్ర గారి నవలా ధారావాహిక 27వ భాగం ప్రసారమవుతుంది. ఇంకా సినీ గీతాలు మున్నగంశాలుంటాయి.
1: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు మంగళ్ పాండే గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు చెప్పుకుందాం. వీరు ఈస్టిండియా కంపెనీ 34వ బెంగాల్ రెజిమెంట్లోని ఒక సిపాయి. అంతేకాదు ప్రప్రథమ స్వాతంత్ర్య సమరయోధులు. వీరు తన చిన్నతనంలోనే శాస్త్రాధ్యయనం వద్దనుకుని శస్త్ర విద్యను నేర్చుకున్నారు. తన 9 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వారి సైన్యంలో చేరారు. మంగళ్ పాండే గారు చూపినటువంటి అద్వితీయ ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే సైనిక దళ నాయకుడిగా ఎంపికయ్యారు. వీరు 1827 సంవత్సరం జూలై 19న ఉత్తరప్రదేశ్లోని నాగ్వాదా దివాకర్ పాండే గారికి పుత్రుడిగా జన్మించారు. సుమారు 2 దశాబ్దాల పాటు మన దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని పరిపాలించినటువంటి బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమరయోధులు మంగళ్ పాండే గారు. అప్పటి వరకు బ్రిటిష్ వారి పెద్ద

0: నాన్నే కి తలొగ్గి వాళ్లు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధనపై మళ్లించిన ఘనత మంగళ్ పాండ్యే గారికే దక్కుతుంది. బాగ్ను చెప్పినందుకు ఇతనిని బ్రిటిష్ వారు వారి న్యాయాలయానికి తీసుకువెళ్లే నిమిత్తం నాటకమాడి బహిరంగంగా అత్యంత కిరాతకంగా హతమార్చారు. మంగళ్ పాండ్యాలనే ఎందరో మరుగున ఉన్న స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. చరిత్రలో వీరి పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. మనం పీల్చే ఈ స్వేచ్ఛా వాయువులు ఎందరో స్వాతంత్ర సమరయోధుల ఫలితమే కదా. అందుకే ఈ ఫలాలను ఎటువంటి కలుషితం అంటకుండా తరువాత తరాల వారికి అందివ్వాలి. మీరింతవరకు నేటిమాట శీర్షికన మంగళ్ పాండ్యన్ గారి జయంతి సందర్భంగా విశేషాలు విన్నారు కదా.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బబలా సై బాల్, నడుగులో తామరా సై బాల్, బురద పుల్ల సై
4: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఈ పాట విందాం.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 27వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

ఇలా పరాయి మగాడిని, ఊరు పేరు తెలియని వాడిని పట్టుకుని బుక్కా గులాములు రాసే బజారు పిల్ల నా మనవిడితో ఏం కాపురం చేస్తుంది? ఇలాంటి అలగా దాన్ని ఇంట్లో ఎలా చేర్చుకోవడం? పైగా అది వాడెవడో తెలిసి మా మీద కత్తి కట్టడానికి ఈ పనిచేసింది. వాడికి దీనికి పూర్వపరిచయం ఉంది. నాకు ఆయన ఎవరో తెలీదు. పెళ్ళికి వచ్చారు. ఆడపెళ్లి వారికి, మగపెళ్లి వారికి కూడా తెలుసుట. మీరంతా తెలుసని కూడా చెప్పాడు. పాపం, తనెవరో చెప్పకుండా వాడు మాకేమవుతాడో తెలియకుండా ఇంత కథ నడిపావన్నమాట. నన్ను నమ్మమంటావా? నిజం చెప్పు. వాడెవడో నీకు తెలీదు? నిజంగానే తెలీదు. చెప్పదలుచుకుంటే మీరే చెప్తారని, తాను చెప్పనని అన్నాడు. వాడొక్కడే వచ్చాడా? ఆ దగుల్బాజీ రాలేదా? ఎవరూ రాలేదు, ఒక్కడే వచ్చాడు. నీతో ఏం మాట్లాడాడు? ఏం చెప్పాడు? ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పకపోతేనే బుక్కాగులం జల్లించుకున్నావా? వాడికి నీకు ఏం పరిచయం లేకపోతే నీ బుగ్గలేలా పట్టుకున్నాడే? వాడితో సరసాలాడుతూ నా మనవణ్ణి చేసుకుందామనుకున్నావా? రంకు నేర్చినమ్మా బొంకు నేర్చిందని నా బద్ధ శత్రువుతో సరసాలాడుతావుటే? ఆయనెవరో మీకు వాళ్ళకి ఎటువంటి శత్రుత్వమో నాకు తెలీదు. ఆయన మీ గురించి ఏమీ చెప్పలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. వాణ్ణి వెనకేసుకొస్తున్నావుటే? నీకెంత సిగ్గు సిరం లేదే. కాబోయే మొగుడు దగ్గర పరాయి వాణ్ణి వెనకేసుకొస్తున్నావా? కాబోయే మొగుడు నన్ను ఇన్ని మాటలంటుంటే విగ్రహంలాగా కూర్చున్నాడు. ఇలాంటి చవట నాకు మొగుడు కాకపోయినా పర్వాలేదు. నేను మీ మనవణ్ణి పెళ్లి చేసుకోను. నాకు ఈ పెళ్ళి వద్దు, మీ సంపద వద్దు. పద నాన్న, పోదాం పద. ఏమిటే ఏమిటే నీ పొగరు? నా మనవణ్ణి చేసుకోనని మొహం మీదే చెప్తున్నావా? వాడేవడే, వాడికి నీకు సంబంధం ఏమిటే? సంబంధం లేదని చెప్తున్నాను, అయినా మీరు నమ్మడం లేదు. మీకు తృప్తిగా ఉంటుంది అంటే చెప్తాను, వినండి. ఆ రాజారావు గారికి నేనంటే ఇష్టం, నన్ను ప్రేమించానని అన్నారు. మీ మనవడి మీద జాలిపడి అతని ప్రేమ కాదన్నాను. ఇప్పుడు వెంటనే రాస్తాను, వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారు. సరేనా? మీకు తృప్తి అయిందా? అన్నది అరుణ. ఒరే ఆనందం, ఎంత పని జరిగిందో చూసావుట్రా? నీ పెళ్ళం, నీ కొడుకు కలిసి నా మీద కక్ష సాధించారా? చూసావా, నా మనవడికి కాబోయేదాన్ని వాళ్ళు ఉచ్చులు వేసి లాక్కుపోయారు. చవట వెధవ్వు, ఆనాటే చెప్పాను నీ కొడుకును దానికి ఇవ్వకురా అని. అది నీ మీద కసి తీర్చుకుంది. నా మనవడి పెళ్ళి చెడగొట్టింది. ఎంత అవమానం! నేను చచ్చిపోతాను, ఉరేసుకుంటాను. నా మనవడి పెళ్ళి ఆగిపోతే నేను

పెద్దపెట్టును ఏడుస్తోంది అమ్మమ్మగారు. అరుణ జిగ్సా పిజల్లోని ముక్కలు కూర్చుకున్నట్లుగా ఒక్కొక్క మాటే కూర్చుకుంటోంది. రాజారావు కూడా ఈ సుందర్మగారి మనవడేనన్నమాట, ఆనందంగారి కొడుకన్నమాట. అరుణ మూఢురాల్లాగా అలానే చూస్తూ కూచుండిపోయింది. అమ్మమ్మగారు ఫిట్ వచ్చిన దానిలాగా చేతులు కొట్టుకుంటున్నది, తల కుర్చీకేసి బాదుకుంటున్నది. అరుణ మతిపోతున్నట్లు చూస్తూ నుంచుండిపోయింది. గ్రానీ గ్రానీ అంటూ గబాలను లేచాడు రాజా. గ్రానీ టేక్ ఇట్ ఈజీ గ్రానీ అంటూ చేతులు పట్టుకున్నాడు. నాన్న నాన్న కాసి నీళ్లు పట్టుకురండి. లక్ష్మీదేవి గారు గబగబా లోపలికెళ్ళి ఐస్ వాటర్ తెచ్చారు. గ్రానీ గ్రానీ ఎక్సైట్ అవ్వకు, ముందు నీళ్లు తాగు. బాబు రాజా వీళ్ళందరూ కలిసి మనకు అన్యాయం చేస్తున్నారా? నీకు పెళ్ళి కాకుండా చూస్తున్నారు, నన్ను అవమానించాలని ప్లాన్ వేస్తున్నారు. అది ఆ పిల్ల కూడా. గ్రానీ కామ్ యువర్ సెల్ఫ్ గ్రానీ. నీ తండ్రి నీకు పరమశత్రువురా, నీ తల్లిదండ్రులకి నీ మీద ప్రేమే లేదురా. అది చూడరా, నీకు తల్లి కాదు, దానికి నీ మీద ప్రేమ ఉందా, జాలి ఉందా, ఎలా కూచునుందో చూడు. ఈ ఇంట్లో నీకు అందరూ శత్రువులే రాజా, ఎలా బతుకుతావురా నాయన ఏడుస్తున్నారు. అరుణకి మతిపోతోంది. పెద్ద పులిలాంటి అమ్మమ్మగారు ఇలా అయిపోయిందేమిటి? తాతగారు అలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు. తాతగారు అంటూ రెండడుగులు వెయ్యిపోయి ఆగిపోయింది అరుణ. ఉండవే, ఆ ముసలాయన్ని బుట్టలో వేసుకుందామని చూస్తున్నావా? ఆయనతో నీకేం పని? కావాలని అవమానం చేసి నన్ను నవ్వుల పాలు చేసి మళ్ళీ ఏడుస్తోంది. నాన్న నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు వస్తారా? అడిగింది అరుణ. చూడండి చూడండి, దానికి ఎంత పొగరో. ఏమమ్మా సావిత్రమ్మ, నువ్వు తల్లివేనా అసలు? పెళ్ళికెదిగిన పిల్ల అలా దులపరించుకుపోతుంటే నోరు మూసుకు కూచుంటావా? ఎక్కడికే వెళ్తున్నావు? ఇంటికే. అది నీ ఇల్లు కాదు, నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని అమ్మమ్మగారి కాళ్ళ మీద పడు. ఇక ముందు నుంచి నీకు ఇదే ఇల్లు. దౌర్భాగ్యురాల, బంగారం వంటి పిల్లవాడిని పెట్టుకుని విధవ పనులు చేస్తావా? ఎవడేవాడు జుట్టు పట్టుకు తనేవాడు లేక? సావిత్రి శాంతం, నిదానించు అన్నారు రామకృష్ణయ్య గారు. ఏమిటండి నిదానించేది? అమ్మమ్మగారు దీన్ని నెత్తిన పెట్టుకుని మహారాణిలా చూసుకుంటుంటే దీనికి ఇవేం బుద్ధులని? అసలు మీదే తప్పు, ఆ పెళ్ళికి ఎందుకు పంపించారు? మీ బత్తాసు వల్లనే అది ఇలా బరితెగించింది. నాన్న వస్తావా, నేను వెళ్ళిపోనా? కదలవే, ఎలా కదులుతావో చూస్తాను, కాళ్ళు విరగ్గొడతాను. అమ్మమ్మగారి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకునేదాకా నిన్ను కదలనివ్వను. నిన్ను గన్న పాపానికి ఆ తల్లి కాళ్ళు నేను పట్టుకుంటాను. దౌర్భాగ్యురాల, వెళ్ళు, ఆవిడ కాళ్ళ మీద పడవే. అరుణ నుంచున్న చోటు నుంచి కదల్లేదు, తండ్రి వంకే చూస్తోంది. అమ్మా అరుణ, అమ్మమ్మగారు పెద్దవారు, ఆవిడ కోపంతో అన్నవి పట్టించుకోకూడదు. పొరపాటు చేశానని క్షమాపణ వేడుకో. నేను పొరపాటు చేయలేదు నాన్న, నేను చెయ్యని తప్పుకు ఎందుకు ఒప్పుకోవాలి? నేను చెప్పలేదుటండి, అది వాణ్ణి మరిగింది. బంగారం లాంటి నా మనవణ్ణి కాదని ఆ జులాయి వెంట పడింది. ఒరే ఆనందం, నీ కళ్ళు చల్లబడ్డాయిరా? దౌర్భాగ్యుడా, ఇద్దరూ నీ పిల్లలే కదా, ఒక కంట్లో సున్నం ఒక కంట్లో బెల్లం, ఇదెక్కడన్నా ఉన్నదిరా? ఏడుస్తోంది మళ్ళీ. అరుణకి నవ్వుగా ఉంది. ఇద్దరూ మనవలే అయినప్పుడు, ఇద్దరూ కొడుకు పిల్లలే అయినప్పుడు తను తేడా చూపించడం లేదా? కొడుకునే ఎందుకు తప్పు పట్టాలట? నాన్న నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికే? నీకు ఇల్లు లేదని చెప్పాను, ఇక్కడే పడి ఉండు ఆ మూడు ముళ్ళు పడేదాకా. నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు. పిన్నిగారు, గదిలో పెట్టి తాళం వేయండి దీన్ని. సావిత్రి తొందరపడకు, నెమ్మదిగా చెప్పి దాన్ని దారికి తీసుకురావాలి. రామకృష్ణయ్య, ఇప్పుడే చెప్తున్నాను, శుభలేఖలు వెళ్ళిపోయాయి, పెళ్లి పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడేమైనా తభావత్ వచ్చిందా? నేను మంచిదాన్ని కాదు. నాన్న నేను ఈ పెళ్ళి అరిచి చచ్చినా చేసుకోను. నేను చెడిపోయానని నానా మాటలు అని తమ గౌరవం కోసం నన్ను కట్టబెట్టాలని చూస్తోంది ఆవిడ. అరుణ, పెద్దవాళ్ల విషయాల్లో కల్పించుకోకు. ఇది నా పెళ్ళి, ఇది నా జీవితం, నా విషయం. నన్ను ఇన్ని మాటలు అంటుంటే రాజా ఒక్కసారి నా పక్షం పలికాడా? అతనికే నా మీద నమ్మకం లేనప్పుడు ఈ పెళ్ళి దేనికి? వాణ్ణెందుకే మచ్చని లాగుతావు? అమాయకుడు ఆయన, నన్ను చేసుకునే మొగుడు కాబట్టి. అరుణ, చిన్న పెద్ద లేకుండా ఏమిటా వాగుడు? నువ్వు ఇంటికి పద. పిన్నిగారు, దాన్ని ఇంటి దగ్గర దించొస్తాను, తర్వాత మిగతా

విషయాలు మాట్లాడుకుందాం. రామకృష్ణయ్య లేచాడు. సావిత్రి, నువ్వు ఇక్కడే ఉండు, పిన్నిగారిని చూసుకో. నా తండ్రి, పరాయి వాళ్ళకి నా మీద ఉన్న అభిమానం ఇంట్లో వాళ్ళకి లేదు. నా ఆస్తి కావాలి, నా పిల్లలు కావాలి, నేనెవరికి అక్కర్లేదు, నాకు దిక్కు లేదు. గ్రాణీ, గ్రాణీ, నేనున్నాను గ్రాణీ, పట్టుకున్నాడు రాజా ఆ అమ్మమ్మగారి తలని. అరుణ కదిలింది. రామకృష్ణయ్య, కారులో వెళ్ళు, ఎవరు ఎలాంటి మోసాలు చేసినా నేను మాత్రం లేకగా ప్రవర్తించలేదు అన్నారు అమ్మమ్మగారు. అరుణికి అసహ్యంగా ఉంది, చికాగ్గా ఉంది. ఈ ముసలావిడ సెల్ఫ్ పిటీతో కొట్టుకుపోతోంది. ఎంతకీ తన చుట్టూ భజన పరులు ఉండాలి, తన మాటే నెగ్గాలి. నిజంగా తన ప్రవర్తన మీద నమ్మకం లేకపోతే వెళ్ళిపోతానంటే ఎందుకు పోనివ్వదు? ఆవిడ మనసులో తెలుసు తనకి వీళ్ళ గొడవలు తెలియవని. ఎటొచ్చి ఇంట్లో అందరి ఎదుట అవమానపరిచి తనను ఒక పురుగులా పనికిమాలినదానిలా చూపి కాళ్ళ వేళ్లపడి బతిమాలించుకున్నాక క్షమించానని నోబుల్గా బిహేవ్ చేయాలని చూస్తోంది. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు ఆ ఇంట్లో బతకలేరు. రాజారావు అన్న ప్రతి మాట తిరిగి తిరిగి జ్ఞాపకం వస్తోంది. ఇన్ని మాటలంటుంటే రాజా ఆ అమ్మమ్మగారిని ఎందుకు అడ్డుపెట్టలేదు? రాజాయే కాదు, ఆ ఇంట్లో మగవారు ముగ్గురు నోరు మెదపలేదు. వాళ్ళంతా అసమర్థులా? అమ్మమ్మగారిని చూస్తే వాళ్ళకి భయమా, లేక వాళ్లలో ఫీలింగ్సే చచ్చిపోయాయా? అరుణికి దుఃఖం ఉప్పెల్లా పొంగుకొచ్చింది. ఇలా ఎందుకు జరిగింది? రేపేమవుతుంది? అసలు ఆ ఫోటోలు ఎవరు పంపారు? అరుణకి కళ్ళనీళ్ళు ఆగకుండా కారుతున్నాయి. తండ్రి చూస్తాడేమోనని తల తిప్పుకొని బయటకు చూస్తోంది. నువ్వు చాలా తొందరపడ్డావు అరుణ. అసలు ఆ పెళ్ళికి వెళ్ళొద్దని ముందే డిస్కరేజ్ చేశాను నేను, నువ్వు వినలేదు. నేనేం తప్పు చేయలేదు నాన్న. ఆ పల్లెటూళ్ళో అందరూ బుక్కా వసంతం చల్లుకున్నారు, హోలీ పండుగ రోజున అలా చల్లుకోరా? నువ్వు పెళ్ళి కావలసిన దానివి. నేను మొదటి రోజునే అడిగాను నువ్వు ఆ పరిసరాల్లో ఇమడగలవా అని. అన్నిటికీ ఒప్పుకుని వాళ్ళకి ఇష్టం కాని పనులు చేయడం మంచిదంటావా అమ్మా? నాన్న, నువ్వు నన్ను తప్పు పడుతున్నావా? తప్పు రైటు అని కాదు, వాళ్ళింటి కోడలుగా వెళ్ళబోతున్న దానివి. నువ్వు అంత ఎదిరించి మాట్లాడడం నాకు నచ్చలేదు. ఆమె అన్ని మాటలంటుంటే మీరంతా చూస్తూ ఊరుకున్నారు. ఊరుకోకేం చేయమన్నావు? ఆ ఫోటోలు అబద్ధమా? నువ్వే ఒప్పుకుంటివి తప్పు నీ మీద ఉంది. ఎదురు తిరగడం, పెళ్లికి వెళ్ళిన దానివి జాగ్రత్తగా వెనక్కి రావాలని తెలీదా? ఇప్పటికే చాలా దూరం వెళ్ళాం. నా మాట విని సుందరమ్మ గారిని క్షమించమని అడుగు. నేనా? నేను తప్పు చేయనప్పుడు క్షమాపణ ఎందుకు అడగాలి? నేను అడగను. అరుణ, ఇదేం బొమ్మలాట కాదు, జీవితాలకు సంబంధించిన ప్రశ్న. నీ పెళ్ళి ఇంత దూరం వచ్చి ఆగిపోతే రేపు నీ జీవితం ఏమవుతుందో ఆలోచించావా? నీకు పెళ్ళవ్వడం ఎంత కష్టమో. నాన్న, నేను ఈ పెళ్ళి కావాలని ప్రాధేయపడలేదు. వాళ్ళు నేను కావాలని వెంటపడ్డారు. నాకు పెళ్ళి కాకపోయినా పర్వాలేదు, ఉద్యోగం చేసి బతుకుతాను. కానీ నువ్వు నీ గురించే ఆలోచించుకుంటున్నావు అరుణ. ఇంత ఏర్పాట్లయ్యాక ఈ పెళ్ళి ఆగిపోతే నలుగురిలో సుందరమ్మగారికి ఎంత అవమానమో అన్న సంగతి మర్చిపోకు. నన్ను అన్ని మాటలు అంటున్నప్పుడు ఆవిడికి ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉండాల్సిందే నాన్న. ఇన్ని మాటలన్న నన్ను రేపు నీ క్యారెక్టర్ మంచిది కాదని పొడిచి చంపదా? నాన్న, అతడి నోట్లో నాలిక లేదు. ఆ విషయం ఈరోజే తెలుసుకున్నావా? చాలా రోజులుగా అనుమానంగా ఉంది, కానీ ఈరోజు పూర్తిగా రుజువైంది. అతనికి పెళ్ళాం అక్కర్లేదు, తల్లి తండ్రి అక్కర్లేదు, స్నేహితులెవరూ లేరు, ఎవ్వరూ అక్కర్లేదు, ఒక్క గ్రానీ తప్ప. అటువంటి వాణ్ణి కట్టుకుని ఏ ఆడది సుఖపడదు నాన్న.

0: మీరింతవరకు మనసులోని మనసు మాలతీ చంద్రు గారి నవలా ధారావాహిక 27వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీమతి శారదా శ్రీనివాసన్.
1: ప్రకార్ పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తున్నారు. అంశం రేడియో ప్రాముఖ్యత. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్కు పంపగలరు. చివరి తేదీ ఈ నెల 26వ తేదీ. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037. గమనిక విన్నారు.

0: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
1: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
0: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి.
1: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ముందుగా మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగళి ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: వినబోయే పాట ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించింది. చిత్రం పెళ్లి సందడి.

మిమ్మల్ని అలరిస్తూ సాగుతున్న ఈ కార్యక్రమాలు 101.5 మెగాహెడ్స్ మార్కాపురం ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు ఈ పాట.

విన్నా పాట సింధూరపు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించింది. రాజశ్రీ గీతమది, సంగీతం మనోజ్ జైన్ సమకూర్చారు. కార్యక్రమంలో ఇప్పుడు దృశ్యం చిత్రం కోసం నజీమ్ అర్షద్ పాడింది. సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎస్ శరత్.

వినబోయే పాట శివమణి చిత్రం కోసం రవివర్మ రేవతి పాడింది. సాహిత్యం కందికొండ, సంగీతం చక్రి.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తోంది. అంశం రేడియో ప్రాముఖ్యత. ఈ అంశంపై 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్కు పంపగలరు. చివరి తేదీ ఈ నెల 26వ తేదీ. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కావడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037. ఈనాటి భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: was that Paris is no longer an impossible summit, but a destination Indian fashion can repeatedly aspire to while sustaining a presence there. And finally, under the headline, Final Face-Off, the Sunday Tribune carries pictures of Argentina's Messi and Spain's Yamal as the two nations vie for the world football crown tonight. And with that, it's back to you, Naresh.
1: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Government convenes all-party meeting today ahead of monsoon session of Parliament beginning tomorrow. National Testing Agency warns students and parents against submitting fake or AI-generated OMR sheets for scrutiny, says such acts can invite legal action. CBSE declares results of Class 10 Second Board Examination 2026. Shri Amarnath Ji and Vaishno Devi Yatras temporarily suspended due to rough weather forecast. And England beat France 6-4 in thrilling third-place match to secure bronze medal in FIFA World Cup 2026. Argentina to take on Spain in final tonight. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, బీబీ జీరామ్జీ పథకం ప్రారంభం, మీ భూమి మీ హక్కులో రైతు పాస్బుక్లను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కోవెలకుంట్లలోని ఇందిరా ఫంక్షన్ హాల్లో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం 2026-27 మొదటి విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు నిధులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో 2,06,000 మంది రైతులకు 139,41,00,000 రూపాయలు అందజేసినట్లు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఎంతగానో మేలు చేస్తోందని మంత్రి చెప్పారు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన ప్రజలకు అందుతున్నాయన్నారు. 2027 మార్చి నాటికి 9,833 గ్రామాల్లో 72,70,605 పట్టాదారు పాసపుస్తకాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 40,000 కోట్ల ప్రభుత్వ, 60,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. శ్రీశైలంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం సున్నిపెంట వద్ద ఉన్న దేవస్థానం స్టాఫ్ క్వార్టర్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశైల క్షేత్రం అభివృద్ధికి అటవీ శాఖ నుంచి 4,000 హెక్టార్ల భూమి కోసం ప్రధానమంత్రిని కోరామని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దోర్నాల శ్రీశైలం, అమ్రాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్లపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తోందని తెలిపారు. సున్నిపెంటలో నూతన దేవస్థానం స్టాఫ్ క్వార్టర్ను పరిశీలించిన మంత్రి నిర్మాణాలు బాగున్నాయని అన్నారు. వార్టాస్ వద్ద 10 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీశైల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పాణ్యంలో వీబీ జీరామ్జీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే గౌరచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీబీ జీరామ్జీ కార్యక్రమాన్ని ప్రారంభించాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదలకు ఉపాధి కలుగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో 2.5 లక్షల మంది ఉపాధి శ్రామికులు ఉన్నారని చెప్పారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పొలాల్లో గట్లు, వాగుల క్లీనింగ్, చెక్ డ్యాంలతో భూగర్భ జలాలు పెంచే పనులు చేస్తున్నారని, దీనివల్ల జిల్లా అభివృద్ది చెందిందన్నారు. చెక్ డ్యాంల అభివృద్దితో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. వీబీ జీరామ్జీ ద్వారా 100 రోజుల నుంచి 125 రోజుల పనిదినాలు కల్పించామని, ఇందులో కేంద్రం 60%, రాష్ట్రం 40% వాటాతో కూలీలకు సమయానికి వేతనాలు చెల్లిస్తున్నామని వివరించారు. నంద్యాలలో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ,

0: ప్రతి మైనార్టీ విద్యార్థి చదువుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నెలకు 10 నుండి 15 వేల రూపాయలు సంపాదించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ ఆవరణలో రాష్ట ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో సూపర్ 6 హామీలు అమలు చేశామని, పింఛన్లను 4 వేల రూపాయలకు పెంచామని చెప్పారు. పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233 93, ఎస్టిడి కోడ్ 08596. హలో.
2: హలో హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: శివాజీ నగరం మార్కాపురం.
1: మీ పేరు?
2: జయ శ్రీనివాసులు.
1: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
2: దేశధారకుల పాట కావాలి మేడం.
1: దేశోద్ధారకుడా? ఓకే.
2: దాంట్లో వచ్చే వచ్చే వానదాలు వాళ్ళ ముద్దు పెడతా పాట కావాలి మేడం.
1: అందులో 2 సాంగ్స్ అవైలబుల్ ఉన్నాయండి, మంచి పాట వినిపిస్తాను. ఓకే.
2: లేదా మేడం, ఆ పాట
1: గగన వీధుల్లో పాట వినిపిస్తాను. ఓకే.
2: గగన వీధులు అన్న, అది సరేలే మేడం.

0: трапу калено, яку лавано. Часто как лекло, нена. Ва!
1: Чикку кунаду!
2: Телиани линкс ни клик чайяканди. RBI антонди.
1: Телевига алло чинчанди, апраматанга унданди.
3: Hello? Hello?
4: Hello, good morning, madam.
3: Good morning, Andy. Chappandi.
4: Madam, Challa, Venkateswala, madam. Chem Kutrinchi.
3: Venkateswala garu, Chappandi.
4: Madam, ee roju Kaidi Babay, madam. Town Babu picture.
3: Okay. Andulo ee paata?
4: Olammi Chebutanane song, madam.
3: ఓకే పాటొస్తుంది వినిద్దాం.
4: మేడం పాలకులు రాఘవేంద్రరావు సాల్మన్ గారు, పాలం పోలే గారు, చిన్నప్ప మార్కపురం అశోక్ గారు, అద్దెకి పద్మావతి శ్రీదేవి గారి కోసం, అందరి కోసం మేడం.
3: అందరి కోసం పాటొస్తుందండి, వినిద్దాం.
4: ఓకే థ్యాంక్స్, ధన్యవాదాలు మేడం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: హలో హలో
5: నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎక్కడి నుంచి?
5: దేవరాజుగట్ట సాల్మన్ మేడం.
2: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
5: పరశురామ్ ఉంది మేడం, శ్రీహరిది.
2: పరశురామ్
5: శ్రీహరిది.
2: పరశురాముడు ఉందండి.
5: పరశురామ్ లేదా మేడం?
2: హలో
5: మేడం, కూలీ నెంబర్ 1 మేడం.
2: అందులో నుంచి ఏ పాట అండి?
5: స్కూల్ నెంబర్ 1. కొత్తగా ఉన్నది మేడం.
2: ఓకే.
5: ఈ చల్ల వెంకటేశ్వరులు, ఆళ్ళగడ్డ పోలయ్య, చిన్నప్ప, అశోక్, ఎవరి బాబు, వీళ్ళందరి కోసం మేడం.

0: సర్దుబాటు అయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: హలో హలో
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడ నుంచి?
4: ఇక్కడ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మేడం.
3: పేరు?
4: రవి మేడం.
3: రవి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
4: సూర్యవంశం.
3: కురు?
4: సూర్యవంశం మేడం.
3: సూర్యవంశం, ఇట్స్ ఓకే. అందులో ఏ పాట అండి? పాట వస్తుందండి, వినేద్దాం అందరం.
4: వింటున్న శ్రోతలందరి కోసం మేడం.
3: ఓకే.

0: హలో హలో,
1: ఓకే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి?
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోరవాలి మేడం.
0: చెప్పండి యాదవ్ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
1: యమలీల,
0: అందులో ఏ పాట?
1: నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మ పాట ఉంది కదా. హలో,
0: పాట వస్తుందండి.
1: థ్యాంక్ యూ మేడం,
0: వెల్కమ్.

0: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తోంది. అంశం రేడియో ప్రాముఖ్యత. 2 నిమిషాల లోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8333290537 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ ఈ నెల 26వ తేదీ. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ మరోసారి 8333290537. గమనిక విన్నారు. హలో.
1: హలో,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా మేడం.
0: రామయ్య గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: ఈరోజు రాజేంద్ర సార్ బర్త్డే మేడం.
0: ఓకే,
1: బర్త్డే సందర్భంగా ముత్యమంత ముద్దు మేడం.
0: ముత్యమంత ముద్దు, అందులో ఏ పాట?
1: ప్రేమరేఖ రాస్తే నీకు అంది ఉంటుంది.
0: పాట వస్తుందండి, అందరి కోసం వినేద్దాం.
1: ఈ పాట అందరి కోసం మేడం, మీకోసం కూడా.

0: హలో హలో
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి?
1: నేను కామారెడ్డి జిల్లా భవాన్పేట గ్రామం నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లా మాట్లాడుతున్నాను మేడం.
0: ఇనాయతుల్లా గారు చెప్పండి.
1: ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా
0: ఓకే
1: అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గోపాలరావు గారి అబ్బాయి మూవీలోంచి రాబే మోహిని అనే సాంగ్ వినిపించాడు మేడం.
0: ఏంటి పాట? ఏంటి?
1: గోపాలరావు గారి అబ్బాయి రాజేంద్ర ప్రసాద్ గారు నటించింది, దాంట్లో రావే మోహిని అనే ఒక సాంగ్ ఉంటుంది మేడం, ఆ పాట వినిపించండి.
0: ఓకే, పాట వస్తుందండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం,
0: వెల్కమ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: హలో హలో
4: హలో
3: హలో, ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం అండి, చెప్పండి.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
4: నా పేరు వేమల పరశురామ్ మేడం, తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా తీర్లవండి.
3: ఓకే, పరశురామ్ గారు చెప్పండి.
4: మేడం, సినిమా పేరు రాణి రత్నప్రభ.
3: రాణి రత్నప్రభ, అందులో ఏ పాట అండి?
4: నిన్న కనిపించింది నన్ను మురిపించిన.
3: ఓకే, పాట వస్తుందండి అందరికోసం.
4: ధన్యవాదాలు మేడం. చీర్ల వంచ.

0: హలో
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో, లైన్ కట్ అయిందండి. హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి?
2: నేను రాఘవేంద్ర అని మాట్లాడుతున్నాను మేడం.
0: రాఘవేంద్ర గారు చెప్పండి.
2: రేపు ప్రముఖ దర్శకులు జే సూర్యా గారిది పుట్టినరోజు ఉంది మేడం.
0: ఓకే.
2: వాలి, నాని, పవన్ కళ్యాణ్ గారితో దర్శకత్వం వహించిన ఖుషి వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించిన నాని కేజే సూర్య గారికి ఒకరోజు ముందుగానే బర్త్డే నుంచి తెలియజేస్తూ ఖుషి సినిమా నుంచి గజ్జగల్లు మన్న దీరో ఆ పాటలు ప్రసారం చేయరా?
0: ఖుషి నుంచి.
2: అవును మేడం.
0: అందులో బిగినింగ్ ఏమొస్తుందండి?
2: గజ్జగల్లు మన్నాదురుగా గుండెగల్లు మన్నాదురుగా మేడం పాట.
0: అవునా, ఖుషి ఉంది ఆ పాట.
2: రెండు ఖుషీలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఖుషిని అడుగుతున్నా మేడం.
0: ఓకే.
2: అది చెలియే చెలియా ఆ పాట అయినా పర్వాలేదు మేడం. చెలియ చెలియా ఇది కోపమా?
0: ఖుషి నుంచి మీరు అడిగింది లేదు అందుబాటులో. చెలియ చెలియ వినిపిస్తానండి. ఓకే,
2: ధన్యవాదాలు మేడం.
0: వెల్కమ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: వెల్కమ్ బ్యాక్ టు హలో ఎఫ్ఎం. హలో
2: హలో
1: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
2: మేడం, మార్కప్పుడు మేడం.
1: పేరు?
2: మేడం అశోక్ మేడం.
1: చెప్పండి అశోక్ గారు.
2: మేడం, మాయలోడు మూవీలో చలాకి చిలిపిన వాళ్ళు అనే సాంగ్ మేడం. నిన్న సౌందర్య గారి బర్త్డే, ఈరోజు రాజేంద్ర ప్రసాద్ బర్త్డే
1: మేడం.
2: ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన సాంగ్ ఉందా మేడం?
1: అందులో పాట
2: చలాకి చిలిపి నవ్వులు అనే సాంగ్ ఉంది మేడం. అది లేకపోతే ఈ మాయలోడు నేనే అనే సాంగ్.
1: ఓకే, పాట వస్తుందండి.
2: ఓకే మేడం.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మర్రిపూడి మండలం కెల్లంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: నమస్తే పిల్లలు, రేడియో బాలానందం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వినోదం, జ్ఞానం, పాటలు, కథలు, కవితల మేళవింపుగా సాగే ఈనాటి బాలానందం కార్యక్రమం సమర్పిస్తున్నవారు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కెల్లంపల్లి గ్రామం మరిపూడి మండలం విద్యార్థిని విద్యార్థులు. ముందుగా అమ్మకు జే జే, నాన్నకు జే జే, అమ్మ మొదటి దైవము అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు 1వ తరగతి చెందిన కొమ్ముల వర్షిణి, కొమ్ముల అనన్య మరియు గంగవరపు హవీల గ్రేస్. వీరిని స్వాగతిద్దామా మరి.
2: అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, ఇటక గోడ మందము, ఈల పాట విందము, ఉడత తోక అందము, ఊయలుగు సుందము, ఎలుక వల్ల నష్టము, ఏనుగెక్కి ఇష్టము, ఐస్ క్రీమ్ చల్లన, ఓట నడక మెల్లన, ఓడ నీట తేలును, అవుట్ బలే పేలును.
1: అమ్మకు జే జే, నాన్నకు జే జే, అమ్మ మొదటి దైవము అంటూ చక్కగా గేయాలను ఆలపించిన చిన్నారులను అభినందిద్దామా పిల్లలు. తదుపరి సుమతీ శతకం నుండి పద్యాలు, భావాలు చెప్పడానికి 2వ తరగతికి చెందిన కొమ్ముల జ్యోతిర్మయి, కొమ్ముల నయిని మన ముందుకొస్తున్నారు. విందామా మరి.
3: వినదకు ఎవరు చెప్పినా వినంతనే వేగపడక ఇవరింపదగ కనికళ్ళ నిజము తెలిసిన మధురపోని నీతి పడులు మహిళ సుమతి భావం ఎవరు చెప్ప

0: చెప్పినా వినాలి, తొందరపడకూడదు, నిదానంగా ఆలోచించాలి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నవాడే తెలివైనవాడు.
1: సిరిదా వచ్చిన వచ్చిన సలలితముగా నారికేల సలలిము భంగిన్, సిరిదా బోయిన బోగును కరిమింగిన ఎలగ పండు కరిని సుమతి భావం. సంపద వచ్చేటప్పుడు టెంకాయలను నీళ్ళు వలే తెలియకుండానే వస్తుంది, సంపద పోయేటప్పుడు ఏనుగు మింగిన ఎలగ పండులోని గుజ్జు వలె తెలియకుండానే పోతుంది.
2: సుమతి శతకం నుండి వినదగని ఎవరు చెప్పినా సిరిదా వచ్చిన వచ్చును అనే పద్యాలను కొమ్ముల జ్యోతిర్మయి కొమ్ముల నయిని చక్కగా పాడి వినిపించారు కదూ, వారికి జేజేలు పలుకుదామా. తదుపరి చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి అంటూ గేయాన్ని ఆలపించడానికి ఒకటవ తరగతి పిల్లలు కొమ్ముల వర్షిణి, కొమ్ముల అనన్య, గంగవరపు హవీలా గ్రేస్ మన ముందుకు వస్తున్నారు. వారిని స్వాగతిద్దామా పిల్లలు.

0: చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి అంటూ చక్కగా గేయాన్ని ఆలపించిన కొమ్ముల వర్షిణి, కొమ్ముల అనన్య మరియు గంగవరపు హవీలా గ్రేస్కు అభినందనలు తెలియజేద్దామా? తరువాత గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అంటూ వేమన శతకం నుండి ఒక పద్యాన్ని చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 1వ తరగతి విద్యార్థి కొమ్ముల కార్తీక్. స్వాగతిద్దామా పిల్లలు?
1: గంగి గోగు పాలు కరుటరైన చాలు, కడవడైననేమి కరువు పాలు, పత్తి గడుగుగూడు పట్టడైన చాలు, ఇష్టరామి రామ ఎనవరేమా.
0: గంగి గోవు పాలు గరటెడైన చాలు అంటూ చక్కగా వేమన శతకం నుంచి పద్యాన్ని చెప్పిన కార్తీక్ను అభినందనలు తెలియజేద్దామా పిల్లలు? గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో అంటూ గేయాన్ని ఆలపించడానికి జి కిరణ్ కుమార్, ఎం లక్ష్మీచంద్రిక మన ముందుకు వస్తున్నారు. వారిని స్వాగతిద్దామా మరి.

గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో అనే గేయాన్ని చక్కగా ఆలపించిన జి కిరణ్ కుమార్, ఎం లక్ష్మీచంద్రకు అభినందనలు తెలియచేద్దామా పిల్లలు? మన తెలుగు తల్లిని గురించి తేనె పలుకుల తెలుగు తల్లి అంటూ చక్కని గేయాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు ఎన్ జీవన్రాజు, జి బిందు భార్గవి. వీరిని స్వాగతిద్దామా పిల్లలు.

0: తెలుగు తల్లి.
1: మన తెలుగు తల్లి గురించి చక్కగా గేయాన్ని ఆలపించిన ఎన్ జీవన్ రాజు, జి బిందు భార్గవికి అభినందనలు తెలియచేద్దామా పిల్లలు? కథలు అంటే మనకి అందరికీ కూడా చాలా ఇష్టం కదూ పిల్లలు. తెలివైన కాకి అనే కథను చెప్పడానికి మన ముందుకు వస్తుంది 2వ తరగతి విద్యార్థిని కొమ్ముల నయని. తనను స్వాగతిద్దామా పిల్లలు?
2: ఒకరోజు ఒక కాకి ఒక చెట్టు కొమ్మపై కూకొని మాంసం ముక్కను తెచ్చుకొని నోట్లో పెట్టుకొని కూకుంది. దూరంలో ఉన్న ఒక నక్క చూసి ఆమె మాంసం ముక్కను ఎలా అయినా కాజేయాలి అనుకుంది. ఆ నక్క ఆ కాకి దగ్గరికి వెళ్ళి, కాకి బావా, నువ్వు బాగా పాట పాడతావంట కదా, ఒకసారి పాట పాడవా అని అడిగింది. ఆ కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కను తీసుకొని కాళ్ళ కింద పెట్టుకొని పాట పాడింది. ఆ నక్క ఎలాగైనా ఈ మాంసం ముక్కను కాజేయాలి అనుకుంది. మళ్ళీ ఆ నక్క, కాకి బావా, నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావంట కదా, ఒకసారి డ్యాన్స్ చేయవా అని అడిగింది. ఆ కాకి కాళ్ళ కింద ఉన్న మాంసం ముక్కను తీసుకొని నోట్లో పెట్టుకొని డ్యాన్స్ చేసింది. కాకి బావా, నువ్వు పాట పాడితే డ్యాన్స్ చేస్తావంట కదా, పాట పాడితే డ్యాన్స్ చేయవా అని అడిగింది. ఆ కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కను మింగేసి పాట పాడితే డ్యాన్స్ చేసింది. ఆ కాకి తెలివికి ఆ నక్క తోక ముడుచుకొని వెళ్ళిపోయింది.
1: చక్కగా తెలివైన కాకి అనే కథను కొమ్ముల నయని చక్కగా వినిపించింది కదూ. అభినందనలు తెలియజేద్దామా పిల్లలు. తదుపరి గుడ్ హ్యాబిట్స్ గురించి ఇంగ్లీష్లో రైమ్ చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు 1వ తరగతికి చెందిన అనన్య, కార్తీక్, హవీల గ్రేస్, వర్షిణి. ఈ పిల్లలందరినీ స్వాగతిద్దామా.
3: Yeah.

చక్కగా రైమ్స్ చెప్పి మనల్ని అలరించిన అనన్య, కార్తీక్, హవీలా గ్రేస్, వర్షిణి వీరందరినీ అభినందిద్దామా పిల్లలు? తరువాత సున్నాను పరిచయం చేస్తూ పది చిలకలు అంటూ చక్కని గేయంతో మన ముందుకు వస్తున్నారు రాచపూడి బాలు, కొమ్ముల నయని, కొమ్ముల హనీన, రెండవ తరగతి విద్యార్థులు. వీరిని స్వాగతిద్దామా పిల్లలు.

ఐదు మిగిలను ఐదు చిలుకలు అరుస్తుండగా అరవలేక ఒకటి పోతే నాలుగు మిగిలను నాలుగు చిలుకలు నవ్వుచుండగా నవ్వలేక ఒకటి పోతే మూడు మిగిలను.

0: చిలుక రొప్పుచుండగా రొప్పలేక ఒకటి పోతే ఒకటే మిగిలను. ఒక్క చిలుక వణుకుచుండగా వనకలేక ఒకటి పోతే సున్నా మిగిలను, సున్నా మిగిలను, సున్నా మిగిలను.
1: పది చిలుకలు అంటూ చక్కగా గేయాన్ని ఆలపించిన నయని, హనీనా, బాలుకు అభినందనలు తెలియజేద్దామా పిల్లలు? తదుపరి వేమన శతకం నుండి కొన్ని పద్యాలను చెప్పడానికి 1వ తరగతి విద్యార్థులు అనన్య, హవీల ఇద్దరు మన ముందుకు వస్తున్నారు. విందామా పిల్లలు?
2: నిక్కమైన మంచి నీళ్ళ మొక్కడి చాలు, తలుకు బెలుకురాలు తట్టడేల, చదువు పద్యం మరి చాలదా ఒక్కటి విశ్వదావిరామ వినరవేమ.
3: నీళ్ళలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాల మలిమి కానీ ధన మలిమి కాదయ్యా విశ్వదావిరామ వినురవేమ.
1: చక్కగా పద్యాలను మనకు వినిపించిన హవీల, అనన్యలను అభినందిద్దామా పిల్లలు? తరువాత పొడుపు కథలు అడగడం, విప్పడం చాలా సరదాగా ఉంటుంది కదూ. ఇలాంటి పొడుపు కథలను అడగడానికి, విప్పడానికి మన ముందుకు వస్తున్నారు రాచపూడి బాలు మరియు కొమ్ముల నయని. వీరిని స్వాగతిద్దామా పిల్లలు?
2: తెల్లటి పొలములు, నల్లటి విత్తనాలు, చేత్తో చల్లుతారు, నోటితో వేరుతారు, ఏమిటది ఏమిటి?
4: పుస్తకం. నేల మీద ఉంటాను, నీటిలో ఉంటాను, నేల మీద నిదానం, నీటిలో బహువేగం, ఏమిటది ఏమిటి?
2: తాబేలు. పొడవైన బండి, కూత వేసే బండి, చిక్కుబుక్కు బండి, ఏమి బండి, ఏమి బండి?
4: రైలు బండి. నేల మీద గంతుతాను, నీటిలో ఈదుతాను, బెకబెకమని అరుస్తాను, ఎవరిని నేను ఎవరిని?
2: కప్ప. కిటకిట తలుపులు, కిటారి ఎప్పుడు తీసిన చప్పుడు లేదు, ఏమిటది ఏమిటది?
4: కరువు రెప్పలు. ఆకాశాన 60 గదులు, గదికి ఒక సిపాయి, సిపాయికి తుపాకి, ఏమిటది ఏమిటి?
2: తేనె పట్టు. చూస్తే చూస్తాను, నవ్వితే నవ్వుతాను, గుద్దితే పగులుతాను, ఏమిటది ఏమిటది?
4: అద్దం. మమ్మ చీరను మద పెట్టలేము, మా నాన్న డబ్బులు లెక్క పెట్టలేము, ఏమిటది ఏమిటి?
2: ఆకాశము చుక్కలు.
1: చక్కగా పొడుపు కథలతో అలరించిన కొమ్ముల నయని మరియు రాచపూడి బాలుని అభినందిద్దామా పిల్లలు?
5: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద నిర్వహిస్తోంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8333-290-50-37 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ ఈ నెల 26వ తేదీ. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ మరోసారి 8333-290-50-37. గమనిక విన్నారు.
1: రైమ్స్ అంటే మన అందరికీ ఇష్టం కదూ పిల్లలు. సరదా సరదాగా రైమ్స్ చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు 2వ తరగతి విద్యార్థులు ముంగర దివ్యకృప, రాచపూడి బాలు, కొమ్ముల నయని, కొమ్ముల జ్యోతిర్మయి, కొమ్ముల నైసి మరియు రాచపూడి ధనుష్. వీరందరినీ స్వాగతిద్దామా పిల్లలు.
6: Tinkle, tinkle, little star, how I wonder what you are, up above our two sides, like a diamond in the sky.

0: SSS. Sunday, Monday, Tuesday too, Wednesday, Thursday, just for you. Friday, Saturday, that's the end. Now let's say this again. Butterfly, butterfly, where are you going? Out in a garden. What are you doing? Dancing, dancing.
1: చక్కగా రైమ్స్ని పాడిన రెండవ తరగతి విద్యార్థులు ముంగర దివ్యకృప, రాచపూడి బాలు, నయని, జ్యోతి, నైసి వీరందరికీ అభినందనలు తెలియజేద్దామా పిల్లలు? తరువాత పండుగలు అంటే మనందరికీ ఇష్టం కదూ పిల్లలు. దీపావళి పండుగ గురించి గేయం రూపంలో ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు రెండవ తరగతి విద్యార్థులు జ్యోతిర్మయ్, నయని, హనీనా. వీరిని స్వాగతిద్దామా పిల్లలు.
2: దీపావళి దీపావళి గోడలపై అరుగులపై బారులుగా దీపావళి గుమ్మాలకు వేలారే గుమ్మటాల దీపావళి రండి రండి పిల్లల ఆకాశపు తారకాలను అందుకునే చిచ్చుబుడ్డి అదిగదిగో చూశారు రండి రండి పిల్లల చిచ్చుబుడ్డి వెలిగిద్దాం చీకట్లను తరిమేద్దాం చిరునవ్వులు చిందిద్దాం పూచిన పూలు ఏమన్నాయి విచ్చిన పూలు ఏమన్నా పిల్లలారా రమ్మన్నాయి చిన్న కృష్ణుడికి ఏమన్నా రోజా పూలు ఏమన్నాయి జాజి పూలు ఏమన్నాయి గృతికి గృతికి ఇమ్మన్నాయి పూల దండలు గుచ్చమన్నాయి బంతి పూలు ఏమన్నాయి చమంతి పూలు ఏమన్నా బంతులాట హారమన్నాయి గంతులు వేస్తూ పాడమన్నాయి
1: ఇంటింటా దీపావళి అంటూ పూచిన పూలు అంటూ చక్కగా గేయాలను ఆలపించిన నయని, హనీనా, జ్యోతిని అభినందిద్దామా పిల్లలు. తదుపరి తేనెల తేటల మాటలతో అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కె తనూజ, ఎం దివ్య, జి పావని, ఎం యమీమ. వీరిని స్వాగతిద్దామా పిల్లలు.

తేనెల తేటల మాటలతో అనే దేశభక్తి గేయాన్ని చక్కగా ఆలపించిన తనూజ, దివ్య, పావని ఎమీమాలకు జేజేలు పలుకుదామా పిల్లలు?

0: ఇంతవరకు మీరు మరిపూడి మండలం కెల్లంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
1: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిపుడు కొత్త కమ్మలా?
2: కాదు, ముందుగా పొదుపు,
1: ముందుగా కమ్మలు.
2: ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
1: మరి ఆ కమ్మలు
2: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 9:59 దాటి 40 సెకండ్లు. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఢిల్లీలో జరిగిన సౌశ్రుతం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, శస్త్రచికిత్సను ఆచార్య సుశ్రుతుడు 100 ఏళ్ల కిందట మొదలుపెట్టారని, ఆ కాలంలో అది ఒక విప్లవానికన్నా తక్కువేమీ కాదని అన్నారు. ఆయుర్వేదం, యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ సహకారంతో ఆయుర్వేద శస్త్రచికిత్స రంగం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద శస్త్రచికిత్స ప్రాచీన సంప్రదాయాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో కొనసాగించే ప్రయత్నాల పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రామాణీకరణతో ఆయుర్వేద ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని ద్రౌపది ముర్ము వెల్లడిస్తూ,
2: భారత సర్కార్ నే ఆయుర్వేద ఔర్ యోగ కో విశ్వ పటల్ పర్ నయీ ఊర్జా కే సాథ్ ప్రతిష్ఠిత కియా హై. ముజే యే జానకర్ ప్రసన్నతా హుయీ హై కి సర్కార్ శల్య చికిత్సా కి ఇస్ ప్రాచీన పరంపరా కో భీ వైజ్ఞానిక కసౌటియో కే సభీ మానవకో పర్ సఫల్ కర్నే కే లియే ప్రయాస్ కర్ రహీ హై. ఏ కేవల్ సర్కార్ ప్రయాస్ కర్నే సే నహీ హోగా, సభీ మానవ సభీ ప్రత్యేక మనుష్య ఇసీ దిశా మే సోచనా చాహియే.
0: రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ కార్యకలాపాలు, సైనిక్ పాఠశాలల అభివృద్దికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ఎన్సీసీ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి జాతీయ కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్లు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తున్నాయని కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న రాష్ట్రాల మధ్య క్యాడెట్ల మార్పిడి కార్యక్రమం దేశ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, జాతీయ సమైక్యతను మరింత బలోపేత చేసే ఉత్తమ కార్యక్రమమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
1: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. అలాగే హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, జింద్ సోనిపత్ మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరం హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయని, వీటిని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని తెలిపారు. 3200 హార్స్ పవర్తో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటని చెప్పారు. ప్రపంచంలో 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి, 21వ శతాబ్దపు భారతీయ రైల్వేలు హైడ్రోజన్ సాంకేతికతతో నడుస్తాయని పేర్కొంటూ,
3: భవిష్యమే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర్ ఆయేగా తో జింద్ కా సోనిపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. మే ఆప్ సభీ కో పూరే దేశ్ కో భారతీయ రైల్ కీ ఆధునికతా సే జుడే ఇస్ బడే కదమ్ కే లియే బహుత్ బహుత్ బధాయి దేతా.
0: భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటీఏ, సామాజిక భద్రతా ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. సిఈటీఏ అమలుతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్లో సుంకం లేని ప్రవేశం లభించనుండగా, సామాజిక భద్రతా ఒప్పందం ద్వారా యూకేలో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు పొందనున్నారు.

0: ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ది, సాంకేతిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, సీఈటీఏ భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు నైపుణ్యం కలిగిన భారతీయ యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు బ్రిటన్ మార్కెట్లో భారత ఉత్పత్తులకు మరింత విస్తృత ప్రవేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
1: హైదరాబాద్లో మంగళవారం జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు భారతదేశాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపిస్తున్నాయో వివరించారు. దేశ పురోగతిలో కార్మికుల పాత్ర గురించి తెలియజేస్తూ, పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈశ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం

0: దేశ పురోగతిలో కార్మికుల పాత్ర గురించి తెలియజేస్తూ పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈశ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం అంతర్జాతీయ వలస ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో బుధవారం సమావేశమై పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని ఉత్తరప్రదేశ్లో వారణాసి రింగ్ రోడ్డుపై 46 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 14,400 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పట్టణ రవాణాను మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. మొబైల్ ఫోన్ తయారీని ప్రోత్సహించేందుకు 62,500 కోట్లతో కొత్త తయారీ ప్రోత్సాహక పథకానికి, అలాగే దేశంలో సెమీ కండక్టర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీకాన్ 2.0 పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ నిర్ణయాలు భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలకంగా నిలుస్తాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
2: सेमिकॉन 2.0 1,27,500 करोड़ रुपए का सेमिकॉन 2.0 आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया. हम सब जानते हैं कि सेमीकंडक्टर इंडस्ट्री एक फाउंडेशनल इंडस्ट्री है जो कि आज जितनी भी मैन्युफैक्चरिंग होती है, चाहे आपके हाथ में जो मोबाइल फोन है, जो कैमरा है, घर में फ्रिज, टीवी, एसी, स्कूटी, कार, ट्रेन, चाहे मिसाइल्स हो, कुछ भी हो, सब में सेमीकंडक्टर चिप्स लगती है.
0: ఢిల్లీలో భారత్ టెక్స్ట్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను మంగళవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర దుస్తుల ప్రదర్శనల్లో ఒకటైన ఈ కార్యక్రమంలో 130కు పైగా దేశాల నుంచి 7,000 మందికి పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు, 100,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నర్సాపురం అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను మంత్రి ఆసక్తిగా పరిశీలించి తెలుగు కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతను ప్రశంసించారు.
1: ఢిల్లీలో జరిగిన ఉడాన్ 2.0 కార్యశాలలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాల అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతు ఇవ్వడం, నిర్వహణ, మరమ్మతు, ఓవర్ హాల్, ఎంఆర్ఓ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మ నిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
0: పౌరసత్వ నిర్ధారణ, విదేశీయుడిగా గుర్తింపు వంటి ప్రక్రియలు పారదర్శకంగా, చట్టబద్దంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ప్రకటించబడిన 27 మందికి మధ్యంతర రక్షణ కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా వంటి అంశాలు రాజ్యాంగపరంగా, చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినవని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో చట్టవిరుద్ధంగా ఎవరూ భారత పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రక్రియ అంతా న్యాయబద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా సాగాలని, న్యాయపరమైన ప్రక్రియకే అత్యున్నత ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించింది. ఈ కేసులో గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులను కూడా పునఃపరిశీలించాలని ఆదేశించింది. పాత ఓటర్ల జాబితాలో ఉన్న సాంకేతిక లోపాలు, పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు వంటి కారణాలతో తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 103,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే పూచికత్తు ఇచ్చి వారి వ్యాపారాభివృద్ధికి సహకరించాలని ఈ కార్యక్రమం

0: ముం చేపట్టామన్నారు. సూక్ష్మ రుణాల కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవటం, అధిక వడ్డీలు చెల్లించటం సరికాదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
1: ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ శ్రీ జగన్నాథ రథయాత్ర గురువారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలపై కొలువుతీరగా శంఖనాదాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ్ నినాదాల నడుమ మూడు రథాలు శ్రీ గుండిచా ఆలయం వైపు సాగాయి. లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ యాత్ర జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమై సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు కొనసాగుతుంది. అక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి 9 రోజుల పాటు కొలువై ఉంటారు. అనంతరం బహుదా యాత్ర సందర్భంగా అదే రథాలపై తిరిగి జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు. ఈ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందని వారు పేర్కొన్నారు.
0: ఢిల్లీలో గురువారం జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భద్రతా ఆర్థిక రంగాల అభివృద్దికి బిమ్స్టెక్ దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్య దేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయని అన్నారు. బిమ్స్టెక్ సభ్య దేశాలు సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడిపి దాదాపు $5 ట్రిలియన్గా ఉందని దోవల్ వెల్లడించారు.
1: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, జాతీయ ప్రాధాన్యాంశాలపై చర్చలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సమావేశాలకు ముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిపి శాసన కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
0: ఢిల్లీలో బుధవారం జరిగిన ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవంలో కేంద్ర నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలంటే నైపుణ్య శిక్షణ వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, ఆటోమోటివ్, మెకానిక్స్ వంటి సాంప్రదాయేతర వృత్తులతో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల రూపకల్పన, అమలులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ కమిటీ పనిచేస్తుందని జయంత్ చౌదరి వెల్లడించారు.
1: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2027లో భాగంగా నిర్వహించనున్న క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్2 కోసం పరిశ్రమల ఆధ్వర్యంలో చేపట్టే ఛాలెంజ్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మీడియా, వినోద రంగాల్లో కొత్త ప్రతిభను గుర్తించడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, యువ సృష్టికర్తల నైపుణ్యాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ వేదికపై వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతిపాదనల సమర్పణ, ఛాలెంజ్ల ఎంపిక, అలాగే వాటి అమలుకు బాధ్యత వహించే సంస్థల ఎంపిక వంటి అన్ని దశలను ఒకే వేదికపై నిర్వహించే ఏకీకృత ఆన్లైన్ పోర్టల్ను రూపొందించినట్లు తెలిపింది.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కొరుకునే చిత్రగీతల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట బృందావనం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న వారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఉన్నా వెంకటేశం, గంగాధర, శ్రీనివాస్ వీరి కొరికపై ఈ పాట.

తర్వాత భువనచంద్ర గీత రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన పాట వినబోతున్నారు. చిత్రం ప్రేమలేఖ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నవారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఉగ్ర నరసింహం చిత్రానికి కేజే యేసుదాస్ పి సుశీల పాడిన దాసనారాయణరావు గీతం, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నవారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరి కోరికపై ఈ పాట.

తర్వాత మిస్సమ్మ చిత్రానికి ఏఎం రాజా పి లీలా పాడిన పింగళి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు నెల్లూరు రూరల్ నారాయణరెడ్డిపేట నుంచి తుమ్మలచెర్ల.

శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట నిర్మించమంటూ కోరుతున్నవారు చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయ, లక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్.

జీవన రాగం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన రాజశ్రీ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు బృందావనం పద్మశ్రీ శ్యామ్, లక్ష్మీ నరసమ్మ, హైదరాబాద్ సైనిక్ పురి కాలనీ నుంచి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. చిత్రం అమరాజీనామా. ఈ చిత్రానికి రాజౌల్ నుండి వాణీవాసు ఈ పాటను కోరుతున్నారు. వీరి కొరకుపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట బావాబావమరది. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి సుందరామూర్తి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోల్లంక, అవనిగడ్డ, కృష్ణా జిల్లా నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా జై గంటలు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

పి సుశీల పాడిన పాట వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్సీ నుంచి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్లో, దజయ్లో, ఆదిత్యలో, కిరణ్, జాన్విక, విశ్రుతులో, లక్ష్మి, ప్రహ్లాద్, శివన్నారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత ధర్మాత్ముడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం వింటారు. రచన గోపి. ఈ పాటను వినిపించమంటూ సంగారెడ్డి జిల్లా నుంచి లక్ష్మణ్, లక్ష్మీదుర్గయ్య, లావణ్య కోరుతున్నారు.

ముద్దుల మొగుడు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రగాన వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయా కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత మంచుపల్లకి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమోలా బృందం పాడిన పాట వింటారు. సంగీతం రాజనాగేంద్ర, రచన గోపి. ఈ పాటను వినిపించమంటూ కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవర్పు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మాతృదేవత చిత్రానికి ఘంటసాల గానం వింటారు. సంగీతం కేవి మహాదేవన్, రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ తెలంగాణ వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, రాణా ప్రతాప్ కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత గోవుల్ గోపన్న చిత్రానికి ఘంటసాల గానం వింటారు రచన కొసరాజు. ఈ పాటను వినిపించమంటూ కందుకూరు ప్రకాశం జిల్లా నుంచి వెంకటేశ్వర ప్రసాదరావు, లక్ష్మీ సృజన, భరత్, శ్రీధర్, సరితాలక్ష్మి, కిరణ్, వాణి, ప్రణతి, ప్రసీద కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత శివమణి చిత్రానికి శంకర్ మహాదేవన్, కౌసల్య గానం వింటారు, రచన కందికొండ. ఈ పాటను వినిపించమంటూ పెడన నుంచి యోగిత, లక్ష్మి, శ్రీనివాస్ కోరుతున్నారు.

మోగనం చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సునాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

కల్పలత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తర్వాత జై జవాన్ చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు. రచన శ్రీశ్రీ. ఈ పాటను వినిపించమంటూ సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాచల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

ఏజెంట్ గోపి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు, రచన ఆరుత్ర. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, కార్తీక్, గట్టన్న కోరుతున్నారు.

కల్పలత కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట జీవన తరంగాలు చిత్రానికి పి సుశీల గానం చేసింది. సంగీతం జేవి రాఘవులు, రచన సినారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

జూదగడ్ చిత్రానికి జి ఆనంద్ పి సుశీల గానం వింటారు. రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ హోస్కోట్ తాలూకా నారాయణ్ కేర్ గ్రామం నుంచి శ్యామ్ద, అశ్విని, రమేష్, భాగ్య, హర్ష వీరందరి కోరికపై ఈ పాట.

మాయదారి మల్లిగాడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గాన వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, సాయి కుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సియోనా, శ్యామల వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మ, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శుభన్ బాబు కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత సిపాయి చిన్నయ్య చిత్రానికి ఘంటసాల గానం వింటారు. రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ నెల్లూరు నుంచి చిన్నదంతు కోరుతున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఈ వారం కార్యక్రమాల మీద శ్రోతలు ఉత్తరాల ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా తెలిపే అభిప్రాయాల మాలిక ఉభయకుశలోపరికి స్వాగతం. మరి మీ అభిప్రాయాలను 0866-24888-12 ఈ నంబర్కి మెసేజ్ చేసేయండి. మరి ఈరోజు ఎవరెవరు ఏం పంపించారో చూద్దాం. నెల్లూరు నుంచి చిన్నదంతు గారు రాస్తున్నారు. గౌరవనీయులైన డైరెక్టర్ గారికి, సాంకేతిక నిపుణులకి, కళాకారులకి, వ్యాఖ్యాతలకి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి హృదయపూర్వక నమస్సమాంజలి అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జూలై 6వ తేదీ వందే మాతరం తర్వాత ప్రసారమైన దేశభక్తి గీతం చాలా అర్థవంతంగా, విజ్ఞానదాయకంగాను, అలాగే భారతీయులందరూ ఒకటే అనే సందేశాన్ని ఇచ్చింది. వివిధ మతాలు, భాషలు మాట్లాడుకునేవారు ఉన్నవారంతా భారతమాత బిడ్డలు అనే ఐక్యతాభావాన్ని కలుగజేసింది. గీత రచయితకి, ప్రసారం చేసిన ఆకాశవాణి విజయవాడ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అని అంటున్నారు. అలాగే 29వ తేదీ జూన్ రాత్రి 8 గంటలకు ప్రసారమైన ఇంటి నెంబర్ నాటిక చాలా బాగుంది. రైలు ప్రయాణం చేసినప్పుడు బోగీలో స్టవ్ వెలిగించకూడదన్న సందేశాన్ని శ్రోతలకు తెలియజేశారు. ఇందులో నటించిన కళాకారులు ఒకరితో ఒకరు పోటీ పడి నటించిన తీరు బాగుంది, పాత్రలకు న్యాయం చేశారు అంటున్నారు. ఇందులో కథానాయకుడు తన మనసులోని భావాలను బయటికి చెప్పలేకపడిన ఆవేదన, కథానాయిక వాటిని అర్థం చేసుకునే బదులు చెప్పలేని అమాయకత్వం, ఇంతలో గూడూరు స్టేషన్ దాటేయటం, కథానాయకుడు దిగిపోవటం,

గూడూరు స్టేషన్ రావడం, కథానాయకుడు దిగిపోవడం, కథానాయకి నేరుగా రైల్లో వెళ్ళిపోవడం జరిగింది. రచయిత వినోదాత్మకంగా నాటికని రూపుదిద్దారు. వారికి శుభాకాంక్షలు అని అంటున్నారు. ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి కృతజ్ఞతలు అని చెప్పి చెప్తున్నారు. అలాగే 8వ తేదీ జూలై ఉదయం సూక్తి సుధ శీర్షికన ప్రసారం చేసిన సూక్తులు శీర్షిక తగినట్లుగా ఉంది. భాగ్యలక్ష్మి మేడం గారు రచించారు. అర్థవంతంగా, విజ్ఞానవంతంగా, సందేశాత్మకంగా ఉన్నాయి ఈ సూక్తులు. ఇందులో పాపము, పుణ్యము, స్వర్గము, నరకముల గురించి ఉదాహరణ పూర్వకంగా చాలా చక్కగా వినిపించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంటున్నారు. మేడం గారు పలు రచనలు చేసి ఆకాశవాణి శ్రోతలకు వినిపించగలరని కోరుకుంటున్నారు. ఇంకా ప్రసారం చేసిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్సుమాంజులి తెలియజేస్తున్నాను అంటున్నారు ఆకాశవాణి అభిమాని. నెల్లూరు నుంచి చిన్నదంతు గారు ఈ సందేశాన్ని అయితే పంపించారు. ఇక వాట్సాప్ ద్వారా ఎవరెవరు పంపించారో చూద్దాం. ఉభయ కుశలపరి శ్రోతల అభిప్రాయాలకి నమస్తే అన్న. నమస్తే అండి. 13వ తేదీ సోమవారం సూక్తి సుధలో ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఇతరుల ఆకలి తృష్ణను దృష్టిలో ఉంచుకొని ప్రతి మనిషి జీవించాలి ఇలాంటి చక్కని విషయాలు అందించిన శ్రీ బృందావనం ధన్వంతరి ఆచార్య గారికి నమస్సులు అని అందిస్తున్నాం అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమం శివకీర్తనలు వినితరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వీణల విందు చేసింది. కార్యక్రమంలో కరుణ చూడమమ్మ అనే కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. శ్రీరామ్ ప్రసాద్ గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. అలాగే మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో కార్మికులలో మోకాళ్ళు, తుంటి, వెన్నుపూస వంటి వాటికి వచ్చే వివిధ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసిన డాక్టర్ శ్రీ కేవి గురువర్ధన్ కుమార్ గారికి మంచి ప్రశ్నలు వేసి విలువైన సమాధానాలు రాబట్టిన శ్రీ బి వెంకటేశ్వర్లు గారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. తనదాకా వస్తే కథానిక విన్నాం, ఎంతో నచ్చింది. రచించి చదివించి చదివి వినిపించిన లాలక్ష్మి గారికి ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. ఇక 14వ తేదీ మంగళవారం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ బొమ్మరాజు సీతారామదాస్ గారి కీర్తనలు వినితరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి షీలా గారి గానం మాకు నచ్చింది. కార్యక్రమంలో శంకరాభరణం రాగంలో వినిపించిన కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. రాత్రి 8 గంటలకు ప్రసారమైన జరిగేవని మన మంచికే కథానిక విన్నాం, ఎంతో నచ్చింది. సిహెచ్ మూర్తి గారికి నమస్తే అంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ సుగ్నాబాయి రాధామున్నా రాస్తున్నారు. ఇక 15వ తేదీ బుధవారం సూక్తి సుధలో సలాది రాజలక్ష్మి గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, నమస్తే వారికి అంటున్నారు. ఇక కార్యక్రమంలో మొరపెట్టితి అనే త్యాగరాజస్వామి కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. శ్రీ శాస్త్రి గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన యువలయతో పాటు సంస్కృత పాఠంలో మృత్యుకటకం శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి నిర్వహణలో కొనసాగిన పాఠం నచ్చింది, వారికి మా నమస్కారాలు అని అంటున్నారు. 16వ తేదీ గురువారం భక్తిరంజని కార్యక్రమంలో సంప్రదాయ కీర్తనలు వినితరించాం. సాయంత్రం ప్రసారమైన జానపద సంగీత కార్యక్రమంలో వేల్పూరి మహాలక్ష్మి బృందం గానం చేసిన భజనావళి వినితరించాం అంటూ ఒక సుదీర్ఘమైన మెసేజ్ని వాట్సాప్ చేశారు. ఏరు నుంచి రఘువీర్ సింగ్ సున్నాబాయి రాధామున్న, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏమంటున్నారు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య పాటల కోసం అడుగుతున్నారు. ఓకే అండి. ఈరోజు ఉదయం ప్రసారం అయిన సరస వినోదని సమస్య పూరణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు. చక్కటి పూరణలు కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా ధన్యవాదాలు అని అంటున్నారు. పూరణలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా ధన్యవాదాలు అంటున్నారు. యువలయ కార్యక్రమం చాలా బాగుంది. ఇందులో చక్కటి క్విజ్ ప్రశ్నలు అడిగి మెదడుకు మేతను పెడుతున్నారు. ఈ కార్యక్రమంని ఇంకో అరగంట పెంచితే చాలా బాగుంటుంది, మరి మీ అభిప్రాయం అంటూ రాచర్ల సుబ్రహ్మణ్యం రాస్తున్నారు సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇక ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకి, శ్రోతలందరికీ శుభోదయం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. తర్వాత గురువారం ఉదయం 6:10 భక్తిరంజన్లో సాయిబాబా భక్తి గీతంలో విన్నాం. ఏడుంపాకి ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ చాలా బాగుంది, ప్రతిరోజు వింటున్నాను. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాల కార్యక్రమం చాలా బాగుంది, తెనాలి అన్నయ్య గారి గురించి చక్కగా వివరించారు. అనంతరం దళిత సాహిత్యం గురించి కత్తుల కిషోర్ గారి ప్రసంగం బాగుంది. 10 గంటలకు ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన పథకం గురించిన విషయాలు చక్కగా వివరించారు. 1:30 గ్రామలక్ష్మిలో చిరుధాన్యాలు ఆవశ్యకత గురించి చక్కగా వివరించారు. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో వరిలో వాడదగ్గ కలుపు మందుల గురించి చక్కగా వివరించారు అంటున్నారు. ఇక ప్రతిరోజు మధ్యాహ్నం టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి. సాయంత్రం 4 గంటలకు యోలా క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది.

ఉంటుంది, కాకపోతే సమయం పెంచండి అని అడుగుతున్నారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఈరోజు ఉదయం ప్రసారమైన సరసవినోదిని సమస్య బృహణం చాలా బాగుందంటున్నారు. ఉదయం 11:00 కల్పలత ఉత్తరాలు పాటలు బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయ ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని రాసి పంపించారు. ఇక మరో సందేశం చూద్దాం. శుభ మధ్యాహ్నం అందరికీ అంటున్నారు. ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది. ప్రతిరోజు ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధలో సూక్తులు, భక్తిరంజనలో భక్తి గీతాలు, పొలం పనుల కార్యక్రమంలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటల గురించి యాజమాన్య పద్ధతులు చాలా చక్కగా వివరిస్తున్నారు. ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ చాలా బాగుంది. తెలుగు సాహితీ మణిదీపాల కార్యక్రమం చాలా బాగుంది. పద్యతోరణం కార్యక్రమం, సరస వినోదిని చాలా బాగున్నాయి. రాబోయేది వాట్సాప్ పాటలు వినిపించిన వారివే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు అంటున్నారు. ఇక కల్పలత ఉత్తరాల పాటలు చాలా బాగున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువల ఎక్విజ్ కార్యక్రమం బాగుంది అంటూ రాస్తున్నారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఈ మెసేజ్ ఎవరు పంపించారు అని అంటే సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి పంపించారు. 17వ తేదీ ప్రసారమైన గంగప్ప గారి తెలుగు నాటకాలు ఆధునిక రంగం అంశంలో అలనాటి నాటక రచయితలకు, ఈనాటి నాటిక రచయితలకు నటుల గురించి పరిశోధనాత్మకమైన ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. హరికథా పితామహులైన శ్రీ ఆదిపాట్ల నారాయణదాస్ గారి చరిత్ర గురించి శ్రీమతి టి శారద భాగవతారిణి గారి హరికథా గానం బాగుంది. శ్రీమతి జి రాధికారాణి గారు టీచర్ రచయిత, అలనాటి బాల్యంలోని ఆటపాటలతో కూడిన చదువుల గురించి, నేటి విద్యా విధానంలో అంతరించిపోతున్న ఆటపాటల గురించి చక్కని విశ్లేషణ చేశారు. 18వ తేదీ ప్రసారమైన నోబెల్ శాంతి గ్రహీత భారతరత్న నల్లజాతి సూర్యుడు శ్రీ నెల్సన్ మండేలా గారి జీవిత విశేషాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మన భారతదేశంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వినాయక దామోదర్ వీర సావర్కర్ గారు కూడా 2 జీవిత ఖైదులు అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం విధించింది. ఈ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉంది అంటూ రాస్తున్నారు. 19వ తేదీ ప్రసారమైన మల్లాది సూరిబాబు గారి లలిత గీతం, అరుణవరథం, సూర్యపదం, ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ గారి రచన బాగుంది అని అంటున్నారు. 19వ తేదీ ప్రసారమైన విశాఖపట్నం నుంచి అనుసంధాన సంగీత సభా కార్యక్రమంలో శ్రీ రాధాకృష్ణమూర్తి గారు, అలాగే శ్రీ రామ్ చరణ్, ఇంకా సుబ్రహ్మణ్యం గారి సంగీత గానం బాగుంది అంటూ రాస్తున్నారు సర్విశెట్టి సుబ్రహ్మయ్య చీరాల నుంచి. ఇక ఉభయ కుశలోపరికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఈ వారాంతం కార్యక్రమం మీద మేము వింటున్నాము. వారాంత కార్యక్రమాలు వింటున్నారు. 1:10 పసిడి పంటలు ప్రసారం చేయమని కోరుతున్నాము అంటూ రాస్తున్నారు హనుమాన్ నగర్ నుంచి పల్లపట్టి గోపాలకృష్ణ వంశీ, వీరు కోరుతున్నారనమాట. ఇంకెవరంటే కోనసీమ జిల్లా అమలాపురం బుచ్చమ్మ అగ్రహారం నుంచి రాస్తున్నారు పేరూరి రామచంద్రరావు, లలిత కుమారి, సందీప్, సహస్ర బాంధవి, సిరి. ఉభయ కుశలోపరికి స్వాగతం అన్నారు. స్వాగతం అండి, నమస్కారం అని అంటున్నారు. విజయవాడ రేడియో కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, ముఖ్యంగా భగవద్గీత పారాయణం ఆధ్యాత్మిక ఆనందం కలగజేస్తోంది. కర్ణాటక సంగీత కార్యక్రమం అలరిస్తోంది. 13వ తేదీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం వీణుల విందుగా ఉంది. 14న షీలా గారి గాత్రం మృదు మధురంగా ఉంది. రాగమాలికలో గోవింద కీర్తన కన్నపేయంగా ఉంది అని అంటున్నారు. 17వ తేదీ కుమారేష్ గణేష్ గారిల వయలిన్ ద్వయం వీణుల విందుగా ఉంది అంటూ రాస్తున్నారు. తర్వాత విజయవాడ ఎఫ్ఎం వారికి సర్వదా కృతజ్ఞతలు. ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం అనంతరం వినిపిస్తున్న పలు అంశాలు చాలా బాగున్నాయి. లలిత గీతాలు బాగున్నాయి. రాబోయేది వాట్సాప్ పాటలు బాగున్నాయి అంటూ రాస్తున్నారు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా. ఓకే అండి, ఈ వారం అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. అనంతపురం జిల్లా యాడికి కొండవీటి నుంచి రంగం వెంకటస్వామి, శ్రీనివాసులు, బొజ్జప్ప గారు, రాజశేఖర్, పాలెం పోలయ్య, పూజారి ధనుంజయ, అన్నయ్య, వీరంతా ఈ మెసేజ్ని బాగున్నాయి, కార్యక్రమాలు బాగున్నాయి అంటూ. ఇక టీన్ టైంలో హిందీ పాటలు చాలా బాగున్నాయి, యువల క్విజ్ కార్యక్రమం బాగుంది, సంస్కృత పాఠం, హిందీ పాఠం కార్యక్రమాలు, రంగస్థలి బాగున్నాయి అని అంటూ రాస్తున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ. అలాగే నమస్తే అండి అంటున్నా. నమస్తే అండి, మీరు ప్రసారం చేసేటువంటి కార్యక్రమాలు ఉదయ ప్రసారంలో కథానికలు వినియోగ
దారుడు పాటించాల్సిన విషయాలు ఎంతో మంది ప్రముఖుల గురించి

అలనాటి విశేషాలు కూడా తెలుపుతూ చక్కటి విజ్ఞానాన్ని అందిస్తూ అలాగే తెలుగు సినీ గీతాలు కూడా వివరిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలతో అలరిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అని అంటూ రాస్తున్నారు ఎవరంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చక్కగా ఉంటున్నాయి, మిస్ కాకుండా వింటున్నాం. ముఖ్యంగా ఉదయం 10:15 ప్రసారం చేసే రాబోయేది కార్యక్రమంలో ప్రసారం చేసిన సాంగ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి, ధన్యవాదాలు అని అంటున్నారు. కల్పలత కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన పాటలన్నీ సూపర్గా ఉన్నాయి, మాకు నచ్చాయి. సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు ప్రసారం చేస్తున్న టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు చాలా చక్కగా ఉన్నాయి, ధన్యవాదాలు అంటున్నారు. ఇక 4 నుంచి 4:30 వరకు ప్రసారం చేస్తున్న యువలై కార్యక్రమంలో జీకే క్విజ్ ప్రశ్నలు ప్రోగ్రాం చాలా చక్కగా ఉంది, మాకు నచ్చింది. ఈ కార్యక్రమం యువతకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉపయుక్తంగా ఉంది. ఇంత చక్కటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేడియోలో వస్తుంది, యాప్లో రావట్లేదు అని అంటూ రాస్తున్నారు. ఉదయం 7:45 సినీ భక్తి గీతాలు వేసేవారు, ఇప్పుడు వేయడం లేదు, మానేశారు చాలా సంవత్సరాల నుండి, పునః ప్రారంభం చేయండి అంటూ రాస్తున్నారు. ఎవరు పేరైతే రాయలేదు. ఓకే అండి, పేరు రాసి పంపించండి మీరు ఎవరైతే ఇదే పంపించారో మెసేజ్ని. శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, మీకు కూడా ఉభయ కుశల పరికి స్వాగతం. 16వ తేదీ శుక్రవారం పల్లెసీమలు కార్యక్రమం లో నక్షత్రకుని పౌరాణిక పద్యాలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అని అంటున్నారు విజయశేఖర్, SBI కాలనీ నంద్యాల జిల్లా నుంచి. ఇక ఏ సీతా రామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణాపురం నర్సాపురం నుంచి రాస్తున్నారు. మంచి మంచి కార్యక్రమాలతో మమ్మల్ని అలరిస్తున్న ఆకాశవాణికి శుభాభినందనలు అంటున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది యువలయ అనే కార్యక్రమం సమయం తగ్గించేందుకు చాలా విచారంగా ఉంది అని అంటున్నారు. అలాగే సమయాన్ని పెంచండి అని కూడా కోరుతున్నారు. అలాగే ఎంతోమంది యువ రచయితలకు చాలా ప్రోత్సాహంగా అనిపిస్తుంది, సమస్యపూర్ణం కార్యక్రమం చాలా బాగుంది. అది నిర్వహిస్తున్న పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా నిర్వహిస్తున్న తీరు విలక్షణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది, వారికి మా నమస్కారాలు అంటున్నారు. వారు చాలా బాగా నిర్వహిస్తున్నారు, కృతజ్ఞతలు వారికి చెప్పుకుంటున్నాం అంటున్నారు. నా ప్రియమైన ఆకాశవాణి అంటూ రాసి పంపించారు సీతారామాంజనేయమూర్తి నరసాపురం నుంచి. అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన శ్రీహర్ సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి నక్షత్రకుని పాత్రలోని పద్యాలు చాలా చక్కగా ఆలపించారు, మధురంగా ఉన్నాయి అని అంటున్నారు. 18వ తేదీ సుమతి శతకం ధారావాహికలో శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారు వినిపించినటువంటి మధ్యద్వారం విన్నాం, చాలా చక్కగా వివరించారు, పద్యానికి అర్థమయ్యేలాగా భావన ఉంది, వారం వారం అలరిస్తున్నారు వారు అంటూ వారికి మా అభినందన మందార మాల అంటూ మెసేజ్ చేశారు. ఇక 19వ తేదీ ఆదివారం ఉదయం సూక్తి సుధా భక్తిరంజని అన్నమాచార్య కీర్తనలు నచ్చాయి. అదే రోజు ఉదయం 7:15 భగవద్గీత పారాయణంలో ఒక్కొక్క శ్లోకాన్ని చాలా చక్కగా చదువుతున్నారు శ్రీ మల్లాది శ్రీరామ్ప్రసాద్ గారు. వారికి ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు అని అంటూ రాసి పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, సావిత్రి హృషికేశవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రాన్ని ఉభయకుశలోపరికి నమస్తే అన్న. నమస్తే అండి. నేను 45 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలన్నీ విజయవాడ ఏ కార్యక్రమాలు వింటున్నాను అని రాసి పంపిస్తున్నారు. ఇక 10 గంటల తర్వాత వాట్సాప్ పాటలు, 11 గంటలకు కల్పలతలో ఉత్తరాల ద్వారా పాటలు వినిపిస్తున్నారు, సంతోషంగా ఉంది. వాట్సాప్ ద్వారా నేను కూడా పాటలు కోరుకుంటున్నాను అని అంటున్నారు. దయచేసి వాట్సాప్ పంపిస్తే వినిపిస్తారు అని అంటున్నారు. 2488120866 అండి, ఈ నెంబర్కి పంపిస్తే మీరు మీరు కోరుకున్న పాటను ప్రసారం అయితే చేస్తాం. ఇక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలపరి నిర్వాహకులకు నమస్తే అన్న. నమస్తే అండి. మీరు ప్రతిరోజు వినిపిస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు నచ్చుతున్నాయి, ముఖ్యంగా

0: ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువల ఎక్విజ్ కార్యక్రమం బాగుంటుంది. మీరు అడిగే జీకే క్వశ్చన్స్ ఉపయోగకరంగా ఉంటున్నాయి, అయితే సమయం పెంచండి అని వారు కోరుతున్నారు. ఇక ఇంకెవరు పంపించారో చూద్దాం. కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకు నమస్తే అంటూ రాశారు జరిపోతల బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి రాసి పంపించారు. టీన్ టైంలో హిందీ పాటలు చాలా బాగున్నాయి, యువల ఎక్విజ్ కార్యక్రమం చాలా బాగుంది, యువవాణి యువజనుల కార్యక్రమం చాలా నచ్చింది అంటూ రాస్తున్నారు. మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షరకృప. ఇక మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి లో జానపద గేయాలు, భజన పాటలు అంటూ రాస్తున్నారు యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖమ్మం నుంచి ఓంకార్ నాథశర్మ గారు రాస్తున్నారు సింపుల్గా, గుడ్ ఈవినింగ్, ఆల్ ద ప్రోగ్రామ్స్ రిలేడ్ ఇన్ దిస్ వీక్ ఈజ్ వెరీ గుడ్ అంటూ ఈ వారంలో ప్రసారమైన అన్ని కార్యక్రమాలు వారికి నచ్చాయంటూ రాసి పంపించారు. ఇక ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి, 4 గంటలకు యువలయాస్, ఉదయం 7:18 ఉదయరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని కార్యక్రమం చాలా బాగుంది, కల్పలత ఉత్తరాల పాటలు బాగున్నాయి అంటూ రాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశ్వామి, ఇంకా వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా రాస్తున్నారు. నమస్తే మేడం అంటూ అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రసారం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు బాగున్నాయి, ముఖ్యంగా పాటలు, జానపద గీతాలు, నాటికలు, హరికథలు అన్నీ బాగున్నాయి అంటూ రాశారు అనంతపూర్ నుంచి భారతి కిషోర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక రావోయి అతిథి కార్యక్రమానికి మెసేజ్ పంపితే చదవడం లేదు అని అంటున్నారు. లేదండి, చదువుతారు, మీకు నచ్చిన పాట కూడా వేస్తారు, మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు, వెంటనే మీకు నచ్చిన పాటను కోరుకోండి. తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సోమనాథం జనార్దన్ రావు గారు ఈ మెసేజ్ని అయితే పంపించారు. ఇక మార్కాపురం ద్వారా వింటున్నాము అని అంటూ రాస్తున్నారు. ప్రసారాలు రావట్లేదు అని అంటున్నారు ఎవరు, వీరా కనకారావు గారు. ఇవి ఈరోజు ఉభయ కుశలోపరి కార్యక్రమానికి శ్రోతలు వాట్సాప్ ద్వారా అలాగే ఉత్తరాల ద్వారా పంపించిన అభిప్రాయాల మాలిక. ఇంతవరకు ఉభయ కుశలోపరి విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది, మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మాల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్రలు నిలిపి చేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం పార్లమెంట్ భవన సముదాయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడిన మొత్తం ప్రతిపక్షాలు నిరసనగా ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ సమావేశానికి హాజరైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పార్లమెంటరీ పార్టీ కాదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ తమ నిరసన నమోదు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్, సిపిఎం నాయకుడు జాన్ బ్రిటాస్, జేఎంఎంకు చెందిన మహువా మాజీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా సహా ప్రతిపక్ష సభ్యులు తిరిగి సమావేశానికి హాజరవుతున్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం ఈ సమావేశం ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు.

వర్షకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. మన దేశంలో 4 రోజుల అధికారిక పర్యటనలో ఉన్న జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మిన్బిండి ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమవుతారు. జంజీబార్ టాంజానియాలోని ఒక సెమీ ఆటోనమస్ ప్రాంతం. దీనికి స్వంత రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ పతాకం ఉన్నాయి. ఈ సమావేశంలో ఇరు దేశాల నాయకులు భారత్ టాంజానియా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించడంతో పాటు భవిష్య సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మన దేశంలో పర్యటనకు వచ్చిన జంజీబార్ అధ్యక్షుడితో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా ఈరోజు సమావేశమవుతారు. అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వాములుగా భారత్ టాంజానియాలు విస్తృత శ్రేణి రంగాల్లో సుదీర్ఘమైన, సన్నిహితమైన, స్నేహపూర్వక సంబంధాలు, సహకారం పంచుకుంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలోని జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మెంబెన్నిని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కలుసుకుని ఉన్నత విద్యారంగం, సామర్థ్యాల పెంపుదల, నీటి సరఫరా, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఇతర ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో మొదటి విడతగా రాష్ట్రపతి మోల్డోవా చేరుకుంటారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె అక్కడ దేశాధ్యక్షురాలు మాయా సంధుతో భేటీ అయి ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే దేశ పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసోతో కూడా సమావేశమవుతారు. వీటితో పాటు మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో రాష్ట్రపతి సంభాషిస్తారు. వాణిజ్య వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. తన పర్యటనలో రెండో విడతగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నార్త్ మెసడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శించడం కూడా ఇదే మొదటిసారి. ఆ దేశ అధ్యక్షురాలతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు నార్త్ మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా నార్త్ మెసడోనియా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఔషధ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవలు వంటి ప్రాధాన్యత రంగాల్లో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరుపక్షాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. 3 దేశాల పర్యటనలో చివరి దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రొమేనియా సందర్శిస్తారు. 3 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఆగ్నేయ యూరప్ దేశమైన రొమేనియాలో భారత రాష్ట్రపతి మొదటిసారిగా పర్యటిస్తున్నారు. అక్కడ దేశాధ్యక్షుడిని, తాత్కాలిక ప్రధానమంత్రిని, సెనెట్ అధ్యక్షుడిని, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులను కలుసుకుంటారు. రాష్ట్రపతి పర్యటన వల్ల వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు మొదలైన రంగాల్లో సహకారం మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పెహల్గాం, బాల్తల్ రెండు మార్గాల నుంచి ఈవెల్ట్ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింతగా క్షీణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో యాత్రికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బాల్తాల్, నూన్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోమని అధికారి స్పష్టం చేశారు. శ్రీ అమర్నాథ్జీ యాత్రలో భాగంగా ఇప్పటివరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర మంచు గుహాలయంలో మంచు శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు కూడా వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. యాత్రికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్మూకాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడడం, నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. విప్లవకారుడు, స్వాతంత్ర సమర యోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. మాతృభూమి ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

0: ఆయన ధైర్య సాహసాలు సర్వోన్నత త్యాగం ఈవెల్ట్కి ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. 1857 తిరుగుబాటు శంఖారావాన్ని పూరించడం ద్వారా మంగళ్ పాండే ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక గర్వాన్ని, దేశభక్తిని మేల్కొల్పారని అమిత్ షా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మంగళ్ పాండే చేసిన నిర్భయమైన తిరుగుబాటు పిలుపు దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని రగిల్చిందని రాజ్నాథ్ సింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కింది. యామి గౌతమ్కు అమర చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్త దర్శకత్వం అవార్డు అందుకున్నారు. యామి గౌతమ్కు ఆర్టికల్ 370 గాను ఉత్తమ నటిగా పురస్కారం లభించగా కార్తిక్ ఆర్యన్కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఆయన మమ్ముట్టితో కలిసి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ఈరోజు తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న మొదట భారతీయ షట్లర్గా ఆమె రికార్డు సృష్టించారు. ఫైనల్లో ఆమె స్థానిక క్రీడాకారిణి, 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన అకానే యమగూచిని 21-17, 21-17తో వరుస గేముల్లో ఓడించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ విజేత నిర్ణయించే 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఈరోజు లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఈ రోజు రాత్రి జరగనుంది. ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా తోబుట్టువులు చిత్రానికి ఘంటసాల పీసీ శీలా పాడిన పాట వింటారు. సంగీతం సి మోహన్ దాస్ రచన, అనిశెట్టి.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: కార్యక్రమం తర్వాత ఆరాధన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం వింటారు. రచన ఆత్రేయ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రావుల సాయి గిరీష్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ పివి సింధు. ఇక వార్తల వివరాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు ఆయన ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. మన సినిమా కీర్తి పెంచి తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 9 పురస్కారాలతో తెలుగు నటులు ప్రతిభ చూపించడం గర్వంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యానవనంపై దేశవ్యాప్తంగా ముందుకెళ్లాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలియజేస్తూ,
1: రాయలసీమలు హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి ముందుకి, కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం మీద కూడా మనం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే ఏదైతే సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది జరుగుతూ ఉందో దీనిపైన ఒక చర్చ జరగాలి, దీనిపైన కొన్ని చట్టాలు తీసుకురావాలి కోరాం. అలాగే ఆన్లైన్ లో జరిగే మోసాల ద్వారా లక్షలు పోగొట్టుకుంటా ఉన్నారు. దీన్ని ఎలా అరికట్టడం, దీన్ని ఎలా మనం ఆపటం అనేది దానిపైన చర్చ తీవ్రంగా జరగాలి అని చెప్పి కోరటం జరిగింది.
0: ప్రపంచంలోనే అత్యద్భుత విమానాశ్రయాలలో భోగాపురం ఒకటని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి బహిరంగ సభ వేదిక, పార్కింగ్, ప్రజా రవాణా తదితర ఏర్పాట్లను మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి తదితరులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి భోగాపురం భాగ్యనగరం కానుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF5 ఉప వేరియంట్ గుర్తించినట్లు

0: లు వైద్య విద్యా సంచాలకులు విష్ణువర్ధన్ తెలిపారు. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసులకు సంబంధించిన 4 నమూనాలను పూణేలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపగా పరీక్షల్లో RF5 వేరియంట్ నిర్ధారణ అయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ ఇతర ఒమిక్రాన్ ఉప వేరియంట్ల కంటే ప్రమాదకరమని నిర్ధారించే ఆధారాలు లేవన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఆసుపత్రులను సిద్ధంగా ఉంచుతూ ఉన్నామని, ప్రత్యేక వార్డులు, పడకలు, పరీక్షా కిట్లు, ఇతర వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ ఉన్నామని వెల్లడించారు. అనకాపల్లి నుంచి కాశీ, అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 బోగీలలో 1500 మంది ప్రయాణికులతో రైలు అనకాపల్లి నుంచి అయోధ్యకు వెళ్తోందన్నారు. 5 రోజుల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. త్వరలో మరో రైలును అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు సీఎం రమేష్ తెలియజేస్తూ,
1: ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి అయోధ్య దర్శనం కల్పిస్తానని చెప్పిన మాట మేరకు అనకాపల్లి నుంచి 1500 మంది ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. కాశీ విశ్వనాథ్ టెంపుల్, అయోధ్య టెంపుల్ ఇట్లా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి చూపించడం ఇదే భారతదేశంలో మొదటిసారి. అన్ని సిస్టమేటిక్ గా రైల్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే వైద్య బృందం కూడా వాళ్ళతో పాటు పంపించడం జరుగుతుంది. వాలంటీర్లు ఉన్నారు. ఇది మొదటి ట్రైన్. మళ్ళీ కూడా ఎంతమందికి మాకు డిమాండ్ ఉన్న బట్టి అంతమంది కూడా కాన్ఫిడెన్స్ లో ఈ ట్రైన్ వేయడం జరుగుతుంది.
0: విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుండ వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాకు చెందిన పలువురు శ్రీకాకుళం జిల్లాలో ఓ శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో ఆనందపురం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిట దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఆయన జిల్లా పర్యటనకు రానున్నారు. ఏలేరు జలాశయం నుంచి ఈరోజు సాగునీటిని విడుదల చేయనున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకొస్తున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఈరోజు జరిగిన ఫైనల్లో ఆతిథ్య జపాన్కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు వరుస సెట్లలో 21-17, 21-17 తేడాతో విజయం సాధించి జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్గా పీవీ సింధు నిలిచింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు 3 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం లండన్లోని లార్డ్స్ వేదికగా ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవగా ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు కానీ, లేదా MyGOV.in వెబ్సైట్కు కానీ, లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిచిపట్టడం క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతూ ఉన్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత

0: వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల యొక్క పునర్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాతావరణం. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తూ ఉన్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ ఉపరితలావర్తనం కేంద్రీకృతమై ఉన్నది. దీని ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటించే మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ పివి సింధు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
8: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయీ హై.
9: దేశ్ కే యువాఓ నే ఠానా హై భారత్ కో ఆయుష్మాన్ బనానా హై. ఆజ్ హీ పాత్ర లాభార్థియో కా ఆయుష్మాన్ కార్డ్ బన్వా కర్ ఉన్హే దే నయే సాల్ కా ఉపహార్. 60 crore సే జ్యాదా లాభార్థియో కో మిలా 5 lakh రూపే కే ముఫ్త్ ఉపచార్ కా అధికార్. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 14555 पर कॉल करें.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వనితావాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి జె భారతీదేవి గారి స్వీయ కవితలు వింటారు.
4: కవిత శీర్షిక ఇదిరా ప్రేమంటే. ప్రేమంటే చంపటం చావటం కాదు. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు దూరమైనా రెండు మనసులు ఒకటిగానే ఉండాలి కడవరకు. పోతే రానిది ప్రాణం, చావులేనిది ప్రేమ. ప్రేమ కిరణం అందుకుంటుంది అనురాగపు దరహాసాన్ని. కల్మషం ఎరుగదు, కాలానికి లొంగదు. తొలి ప్రేమ నిలుస్తుంది జీవితాంతం. కులమత

జాతి వర్గాలకు చోటివ్వదు, ధనిక పేద భేదం చూడదు, మాటలకందనిది మనోఫలకంపై నిలుస్తుంది, చీకటి జీవితానికి వెలుగురేఖ అవుతుంది, ఆపదలో ఆదుకుంటుంది, నిజమైన ప్రేమ సుఖాన్ని కోరదు, కపట ప్రేమ కష్టాన్ని కోరదు, మనసు నిండా కుట్ర నింపుకుంటుంది కపట ప్రేమ. కష్టాలన్నీ ఎదురైనా కలిసే ఉంటాయి ప్రేమపూరిత మనసులు. అవయవాల అమరిక కాదు ప్రేమంటే, గుండె లోతుల్లో నిక్షిప్తమై ఉండే అమృత భాండం ప్రేమంటే. తన బాగు కోరుకోదు ప్రేమ, ఎదుటివారి కోసం తాను కర్పూరంలా కరుగుతుంది. నిస్వార్థమైంది ప్రేమ, ప్రేమికులు దూరమైనా ప్రేమ వారిని వెన్నంటే ఉంటుంది. ప్రేమ శరీరానికి సంబంధించింది కాదు, ప్రతి క్షణం మనసులోనే నిలుచుండేది. మధురాతి మధురమైన ఓ ప్రేమ, నీ చిరునామా తెలుసులే ప్రేమికులకు. కవిత శీర్షిక వింత మనుషులు. గారడీ లోకంలోని వింత మనుషులం మేము, నవ్వులు పువ్వులు మాకు అక్కర్లేదు, కోపతాపాలు కలవళ్ళం మేము, నీతి నిజాయితీలను నెట్టేస్తాం, అవినీతి అన్యాయాలను ఆదరిస్తాం, పాపాన్ని పాయసంలా తాగుతాం, పుణ్యాన్ని విషంగా త్రోసేస్తాం. నవలోకపు నరకాసురులం, విషపు బుద్ధులు ఉన్నోళ్ళం, మానవత్వం మాకు తెలియదు, రాక్షసత్వంలో ఆరితేరినోళ్ళం, పుణ్యాన్ని వదిలాం కాశీలో ధర్మంతో దాగుడు మూతలు, ప్రాణాలతో చెలగాటం ఆడేవాళ్ళం, కొంపలు తీసే కొరువులం, వంచెలతో వచ్చి నీచపు బుద్ధుల్లో నిలిచాం, తులసి తీర్థం పోసేవాళ్ళం కాము, విషం పోసి సొమ్ము దక్కించుకునే పాపిష్టోళ్ళం, కాలుష్యంలో ఎన్ని జీవులు బలైతేనేమి, ధనలక్ష్మి మా గడపలోకి వస్తుంటే గుండెలేని గూండాలం, మనసులోని మూర్ఖులం. మనుషులం మేము, నరలోకంలోని వింత మనుషులం మేము. కవిత శీర్షిక పాట. మదిలో దాగని ఊహలు ప్రతిధ్వనిస్తాయి పాటగా, వెన్నెల కిరణం నేలం రాలుతుంది, వేణుగానపు మాధుర్యపు అల్లకు కోటలు దాటిన పాట తోలుకొస్తుంది జనాన్ని తన తోటలోనికి, పామును ఆడిస్తుంది, మనసును మురిపిస్తుంది, గొంతు పెగిలితే గంధర్వగానం వినపడుతుంది, చిగురంత తలపు పాట చిరుదివ్యకు వెలుగుబాట, వీణ మీద పలికిస్తావు వేదాలు, మధురస్వరంతో మసలుతావు పాటవై. ఓ పాట, మౌనంలా నీవు కూర్చున్నావంటే మూగబోతుంది ప్రకృతి మాత. కవిత శీర్షిక భవిష్యత్తు. భవిష్యత్తు విధి విలాసము కాదు, నక్షత్ర నర్తనలు కావు, కాలచక్ర గమన మార్గాలు కావు, విలువలు సంతరించుకున్న సామ్యవాది సత్యవాక్కులు కావు, లలాట లిఖిత రేఖలు కావు, రూపాయి పాదదాసి భవిష్యత్తు. మనమంతా మధువు చుట్టూ తిరిగే తేనెటీగల్లా రూపాయి చుట్టూ తిరిగే మనుషులం. కవిత శీర్షిక తల్లి తపన. నీవు నా కళ్ళ ముందు ఉంటేనే నా గుండె శబ్దం వినపడేది, నీవు కనుమరుగైనావని కలగన్నా మిగుల్తా ఒక శవంగా, దారానివి నీవైతే గాలిపటాన్ని నేను, నన్ను చేయకు ఏనాడు తెగిన గాలిపటంలా, అప్పుడు జీవంతో ఉన్న శవాన్ని నేను, నా కళ్ళ ముందు కనిపిస్తావు చంటి బిడ్డలా, పువ్వువై నన్ను అలరిస్తావో, ముళ్ళువై కన్నీరు ఒలికిస్తావో, తప్పు నాదని ఒప్పుకుంటా బాలకృష్ణుల్లా చేరు నా ఒళ్ళో, మౌనం వీడి నాతో మాట్లాడు అందాల రాముళ్ళా. ఉదయం అవుతున్నదంటే నాకు భయం, ఎందుకో తెలుసా, ఎటు వెళ్తావో నా కళ్ళ ముందు నుంచి నీవని, జగమంతా పొన్నమే నీవు నాతో ఉంటే, నా ఆశ నా ధ్యాస నీవేగా, మరి నీవున్నది నా కోసం, నేనున్నది నీకోసం, మరెవరూ రారు మన కోసం, ఇది నిజం ప్రతి క్షణం. హృదయంను బాధలో పడేసి వేదనతో రాస్తున్న ఈ అక్షరమాలను, పల్లవి లేని పాటుంటుందా, అలాగే బిడ్డలేని తల్లి ఉండదు. కవిత శీర్షిక స్త్రీ. పర్వంలో లేతమావి చిగుర్ల నిగనిగలాడుతుంది, సౌందర్యంతో ప్రకాశిస్తుంది, నిండు యవ్వనాలతో పెదాలపై

తెల్లని చిరునవ్వు నింపుకుని ప్రేమపత్రాలు రాలుస్తూ పారే నదిలా పరుగెడుతుంది. ఆరితేరిన అతివిల సంసార సారాన్ని తెలుసుకుంటూ అనురాగాల ఆనంద పారవశ్యంలో అనునిత్యం అందరినీ అలరిస్తూ చీకటిమయమైన ఇంట్లో చిరుదివ్యగా వెలుగుతుంది. తన కడుపులో చిచ్చు పెట్టుకొని పసిబిడ్డను బయటపడేస్తుంది. భార్యగా తల్లిగా మమతను అందిస్తూ పుణ్యస్త్రీగా పోవాలనుకుంటుంది. తనయును తలకొరివితో తరించాలనుకుంటుంది. సుఖమంటే ఎరుగని నిరుపేదగా ప్రణయ ప్రళయాల వారధిగా వెలుగులను అందరికీ అందించి కొడిగట్టిన కొవ్వొత్తిల త్యాగానికి తార్కాణంగా తాను మిగిలిపోతుంది స్త్రీ. కవితా శీర్షిక చిత్రం విచిత్రం. ఆనాటివి చిత్రాలు ఈనాటివి విచిత్రాలు. సరాగాల సురాగాల రోజులు పోయాయి. గార్ధ్వగానాల వణుకుడు రాగాల రోజులొచ్చాయి. చీదలు పుట్టే సోకులు తింగరోళ్ల ఎగుళ్ళు. కండ కానరాక ఎండిపోయిన శరీరాలతో ముఖాలు మునిగిపోయి గుంట కళ్ళల్లోని గుడ్లు తేలిపోతూ పాలిపోయి అస్థిపంజరాల్లోని ఆర్టిస్టులు ఎగ్గు సిగ్గులు వదిలేసి విశాలమైన మనస్సుతో 10 మందిని వెంటేసుకొని వినకూడని మాటలతో డోకుల డ్యూయెట్లతో గౌరవాభిమానాలు గొల్లుమంటున్నాయి. ప్రశాంత జీవనం ఎక్కడా? మన సంప్రదాయ వెలుగులు ఎక్కడా? అరాచకపు ఆచారాల మీద మోజుపడే మనుషుల ఆసక్తి పెరిగి అపకారపు ఆలోచనలతో సువర్ణ భారతపు తోటలో చీడపురుగులు తిరుగుతుంటే మంచికి వంచన జరిగి నరకద్వారాలు తెరుచుకొని స్వర్గద్వారాలు మూతబడ్డాయి. నాగరికపు నటనలు అనుకొని అనాగరికులుగా మారుతూ అజ్ఞానంతో మనుషుల బుర్రల్ని బూజు పట్టిస్తుంటే ఎర్రని పెదాలపై నల్లని చిరునవ్వులు వెక్కిరిస్తుంటే అవమానపు భారంతో మానవత్వపు తలలు వంగిపోతున్నాయి. కవితా శీర్షిక లవ్ లెటర్. వచ్చాడు పీటర్, ఇచ్చాడు లవ్ లెటర్. ఆమె బ్రదర్ ఫైటర్, విరిచాడు షోల్డర్. హాస్పిటల్కు చేర్చారు, పీటర్ ఫాదర్ డాక్టర్. అతకలేకపోయారు షోల్డర్. అవిటితనమే అతని గ్లామర్. కవితా శీర్షిక పిల్లల పాటలు. ఆటలు కట్టిపెట్టి మోపెడు పుస్తకాలు భుజాన పెట్టి తెలుగు భాషను త్రోసిపుచ్చి ఆంగ్ల భాష అర్థం కాక కన్నవారి కలల కోసం ఉన్న మనసును పోగొట్టుకుంటూ హోంవర్క్తో అల్లాడుతూ రాత్రి పగళ్ళు తేడా తెలియక ఆకలి దప్పుల్ని మరిచి శిథిలావస్థలోని శరీరంతో కంటి గూళ్ళు నీటితో నిండిపోగా అతి కష్టం మీద అడుగులో అడుగు వేస్తూ వాకిట్లో వాలిపోయిన పసివాని పాటలు వినేదెవరు? కన్నవారికి చదువులపై మోజు, పిల్లవానికి ప్రాణాలపై ఆశ. ఈ అస్తవ్యస్త వ్యవస్థ మారేదెప్పుడో? పిల్లలకు ప్రశాంతత చిక్కేదెప్పుడో? కవితా శీర్షిక అది బొమ్మ కాదురా అమ్మరా. భూకంపం లాంటి పురిటి నొప్పులను భరిస్తుంది. రక్తధారలను ధారవోసి భూమి మీద పడేస్తుంది. నిలుపుకుంటుంది పేగుబంధాన్ని, మురుస్తుంది నిన్ను చూచుకొని. మలమూత్రాల్లో దొర్లుతున్న నిన్ను కడిగి గుండెకు హద్దుకొన్నదెవరో కాదురా? 10 నెలలో నిన్ను మోసి పాలిచ్చి పెంచిన అమ్మరా. నీవు తీర్చుకోగలవు ఏ రుణమైనా, నీవు తీర్చుకోలేనిది అమ్మ రుణమేరా. అన్నీ దొరుకుతాయి అంగళ్ళో, ఎక్కడా దొరకనిది అమ్మ ఒక్కటేరా. ప్రస్తుతానుండి పరమాణం పెడుతుంది బిడ్డకు. కష్టాలు కడగళ్ళు తాను అనుభవించి సుఖాల్లో నిన్ను నిలుపుతుంది. ఎల్లవేళ్ళ కోరుకుంటుంది నీ సుఖాన్నే. ఆశలు అల్లుకుంటుంది నీ చుట్టూ. లక్ష్యం లేకన్నా లక్ష్యంతో పెంచే అమ్మ. మానవత్వాన్ని మరిచి కొడుకు కొట్టినా మనసులో బాధను అనుభవిస్తూ పెదాలపై తెల్లని చిరునవ్వునే విరబూయిస్తుంది. కాటికి పోయేదాకా పెట్టుకుంటుంది కొడుకుపై కోటి ఆశలు. అందుకే అది బొమ్మ కాదురా అమ్మరా. కవితా శీర్షిక వెకిలి నవ్వు.

0: ఉసిరాడు వెకిల్ నవ్వు, కసిరింది కన్నెపిల్ల, మొదలెట్టాడు వింత వేషాలు, పట్టారు పోలీసులు, తోశారు జైల్లో, లెక్కెట్టాడు ఊసలు, విరిగాయి ఎముకలు, ఇంకెప్పుడూ రాలేదు వెకిల్ నవ్వులు.
1: మీరింతవరకు శ్రీమతి జె భారతీదేవి గారి స్వీయ కవితలు విన్నారు.
2: పెద్ద కొడలా, ఇది నీకోసమ్మా.
3: దీనికి ఇంత తొందర వచ్చింది?
2: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
4: కానీ నాయనమ్మా, మీకోసం
5: అంట తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
5: ఆర్బీఐ అంటుంది?
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
2: ఈ మధ్య కాలంలో మనం ఎవరిని పలకరించినా వారి నుంచి వచ్చే జవాబు ఆరోగ్యం సరిగా లేదనో, లేదా ఇంట్లో చికాకులనో, మనశ్శాంతి లేదనో, ఇలా ఏదో ఒకటి మనం వింటూనే ఉంటున్నాం. ఇక మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నిద్ర సరిగా పట్టడం లేదు అనే దాని గురించి. ఈ నిద్ర పట్టకపోవడం అనే సమస్య వలనే చికాకు, అలసట అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక వీటి ప్రభావం వల్లనే మానసిక, శారీరక ఆరోగ్యం మనకి క్రమేణా క్షీణిస్తూ ఉంటుంది. అంతేకాదు ముఖం కాంతి విహీనమైపోతుంది. మనిషి జీవించడానికి మంచి ఆహారం, మంచి నీళ్లు, మంచి గాలి ఇవి ఎంత అవసరమో, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నిద్ర కూడా అంతే అవసరం. అందుకే డాక్టర్లు కూడా చెప్పేది ఏంటంటే రోజుకు కనీసం 7 గంటల నుండి 8 గంటల నిద్ర, అంటే అది కూడా మంచి నిద్ర అవసరం అని. మంచి నిద్ర పట్టాలి అంటే ఇలా చేసి చూడండి. రోజు కనీసం 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. ఇలా వారం రోజులు చేసినట్లయితే ఈ ప్రక్రియ అలవాటైపోతుంది. దీనివల్ల రాత్రి మంచి నిద్ర పడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పేదేంటంటే మనం పడుకునే మంచానికి సమీపంలో ల్యాప్టాప్లు, టీవీలు, ఫోన్లు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. చాలామంది రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్లు చూస్తూ ఇక నిద్ర వచ్చే సమయానికి వాటిని తల దగ్గరే పెట్టుకుని పడుకుంటారు. వాటి నుంచి వచ్చేటటువంటి నీలి కాంతి మిమ్మల్ని సరిగా నిద్రపోనియదు. ఎందుకంటారా, అది మీ మెదడుకు పగలేమో అన్న భ్రాంతిని కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ల నుంచి వచ్చేటటువంటి కిరణాల వల్ల మెదడులోని నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫోన్లను చాలా దూరంగా పెట్టి పడుకోండి. అంతేకాదు పడుకునే ముందు వీలైతే చక్కగా శ్రావ్యమైన సంగీతాన్ని తక్కువ స్థాయి మందరంలో, అంటే వాల్యూంలో పెట్టుకుని వింటే మంచి నిద్ర పడుతుంది. అందుకే నిద్ర పట్టని వాళ్ళకి డాక్టర్లు మ్యూజిక్ థెరపీ అనేది కూడా ఇస్తూ ఉంటారు. దీనివల్ల మంచి నిద్ర మన సొంతమవుతుంది. కొంతమంది కండి పడుకునే ముందు థ్రిల్లర్, హారర్ సినిమాలు చూడటం లేదా నవలలు చదవటం చేస్తూ ఉంటారు. ఇక వాటికి సంబంధించినటువంటి భయానక దృశ్యాలు, సంఘటనలు అచేతన మెదడులో నిక్షిప్తమై కుదురుగా మనల్ని నిద్రపోనియవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని దూరంగా ఉంచాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. అలాగే నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఈ కాలంలో ఏంటవుతోందంటే చాలామంది రాత్రి లేటుగా తినడం మొదలెడుతున్నారు. అలాగే పడుకోవడానికి 1 గంట సమయం మాత్రమే ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండాలి. వీలైతేనండి పడుకునే 1 గంట ముందు ఓ చిన్న గ్లాస్తో గోరువెచ్చని పాలు కానివ్వండి, లేదా చమేలీ పూల టీ, లేకపోతే గుప్పెడు బాదం, ఆక్రోట్లు తింటే మరీ మంచిది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి నిద్ర పట్టాలి అంటే మనం పడుకునేటటువంటి మంచం కానివ్వండి, గది కానివ్వండి చాలా శుభ్రంగా ఉండాలి. వీలైతే గది గోడల మీద అందమైన సీనరీస్ కలిగి

0: అయినటువంటి వాల్ పేపర్లు కానివ్వండి లేదా పెయింటింగ్స్ కానివ్వండి వేసుకుంటే మనసుకు ఆహ్లాదంగా అనిపించి మంచి నిద్రపడుతుంది. పడుకునే ముందు ఓ అరగంట మెడిటేషన్ చేసినట్లయితే చాలా మంచిది. మంచి నిద్రపడుతుంది, ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. మంచి నిద్ర ఉన్నట్లయితే ముఖం అందంగా ఉంటుంది, రోజంతా చికాకులు అలసట లేకుండా ఆహ్లాదంగా ఉంటారు.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.
2: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

బొమ్మలిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మలిల్లు కార్యక్రమంలో వికాస్ విద్యావనం పోరంకి బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా ఏనుగు టెంబో నాటకం వింటారు.

0: పచ్చల జింకల్లారా, మిత్రులారా, ఈ గాలిని పీలుస్తున్నారా? ఎక్కడి నుండో మత్తకించే మంచి పండ్ల వాసన వస్తుంది.
1: అవును మిత్రమా, శీతాకాలం వచ్చేసింది, ఇక మనకు పండుగే పండుగ.
0: అవును మిత్రులారా, చెట్లు పండ్లతో నిండుగా ఉన్నాయి, ఇక మనకు తిన్నన్ను పండ్లు.
1: మరింకా ఆలస్యం దేనికి, చెట్టు దగ్గరికి పదండి వెళ్దాం.
2: ఎంతో చక్కని పా.

0: అబ్బా ఎంత తీయటి వాసన, అమ్ము అద్భుతం, మా ముఖవ టెంబో ఘనమైన టెంబో.
1: మా ప్రియతమ నాయక, మన మందకు నాయకుడా, మరి నడు నడు ముందుండి దారి చూపు, మాకందరికి ముందు మంచి మేతకు చోటే చూపు.
2: రండి అందరూ నా వెనకాల రండి, అదిగో ఆ చెట్ల పొదల్లో నుంచి మంచి వాసన వస్తోంది, ఆ నడవండి.
0: ఏం కనబడట్లేదే,
1: వాసన వస్తుంది కానీ ఆకులు లేవే.
2: ఈసారి ఇటు వెళ్ళాం, అదిగో కనిపించే ముళ్ళ పొదల వైపు.
0: అయ్యో ఇక్కడ ముళ్ళు తప్ప ఏమీ లేవు.
1: ఇక్కడేమీ లేవు, ఆకలిగా ఉంది.
2: పోనీ ఈసారి ఇటు, అదిగో ఆ కనిపించే పొడిగాటి చెట్ల వైపు.
3: ఈ మధ్య మన నాయకుడికి

0: మార్పు వచ్చింది. అందుకని ఎన్ని రోజులు నడుస్తున్నా పళ్ళ తోటను చేరలేకపోతున్నాం. ఎటు తీసుకుపోతున్నాడో ఏమిటో.
1: మన నాయకుడు పెద్దవాడు అవుతున్నాడు కదా, ఇది ముసలితనం వలన వచ్చిన మతి మరుపు. పాపం మన నాయకుడు మాత్రం ఏమి చేయగలడు.
2: మనం ఈ అడవిలో ఎన్ని నెలలుగా నడుస్తున్నాము, పండ్లు దొరకడం లేదు.
3: మిత్రులారా, అదిగో పండ్లు, వెళ్ళాం పదండి.
0: ఆ అరుపులు విన్నారా? అడుగుతున్నలనుకుంటా. అయినా మన రాజ్యంలోకి వచ్చి మేయడానికి వీటికి ఎంత ధైర్యం.
2: ఎంబో నాయక, ఆ దున్నలను బెదిరించి పంపించే.
3: ఇప్పుడు వాటి గొడవ ఎందుకు? పదండి, ఇంకా లోయలో చాలా మంచి పొదలున్నాయి కదా.
2: మన పొదల్లో ఆ దున్నలు మేస్తుంటే టెంబో గారు వాటిని ఏమీ అనకుండా ఊరుకున్నాడు. ఇదేం బాగోలేదు ఏబుల్.
4: మరే దున్నలు అరుస్తూ తిరుగుతుంటే అబ్బా, మనం బెదిరిన జింకల్లో వచ్చేయడం ఎంత అవమానం, ఎంత కర్మ పట్టింది మనకు.
1: ఇలా అయితే లాభం లేదు, నేను మరో మందులో చేరిపోతాను. నాకు ధైర్యం బలం గల నాయకుడు అంటేనే ఇష్టం.
0: నిజమే, మన నాయకుడి టెంబో విషయంలో మనం ఏదో ఒకటి చేయవలసిన సమయం వచ్చింది. ఎన్నాళ్ళిలా అతను వెనుకనే ఉంటూ పస్తులుంటాము. టెంబో మంచివాడే, కానీ నాయకునికి మంచితనం ఒక్కటే చాలదు. మనకి మేత ఎక్కడ దొరుకుతుందో అక్కడికి తీసుకు వెళ్ళాలి. మనం కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి. మనకు ఏదైనా అపాయం ఎదురైతే టెంబో దాన్ని సమర్థంగా ఎదుర్కోగలడని నమ్మకం సన్నగిల్లుతోంది. ఇక మనం కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి.
5: మనం వెళ్ళి ఈ మాట టెంబోతో చెప్పాలి కదా. పదండి, వెళ్ళి చేద్దాం.
0: గజరాజు టెంబో, మేం నీకు ఒక మాట చెప్పాలి. ఇలా చెప్పడం బాధగా ఉంది, కానీ మనమందా మేలు కోరి చెప్పక తప్పడం లేదు. నీకు మా అందరి మాటల మీద నమ్మకం ఉంది కనుక నువ్వు కూడా మా మాటలు గౌరవిస్తావని అనుకుంటున్నాము. మేమంతా నువ్వు సరిగా పనిచేయటం.
3: అవును, మీరేమంటున్నారో నాకు అర్థమైంది. సరే సరే, మీరు మరో నాయకుడిని ఎన్నుకుంటామంటే మంచిదే, అది మనం అందకు మేలు చేయవచ్చు. మందను వదిలి నా దారిని నేను పోతాను. వయసు మళ్ళిన గజరాజు ఒంటరిగానే ఉండాలనుకుంటాడు కదా, అదే మనందరికీ మంచిది.
5: ఏమీ అనుకోకు టెంబో రాజా, సెలవు.
2: టెంబో తెలివి తక్కువ రాజు కాదు, పాపం అతను ఎప్పుడు గర్వంగా నీ అంత బుద్ధులు చూపించలేదు.
6: అవును టెంబో, మన సాటి ఏనుగుల మాటను మన్నించేవాడు.
3: ఇక నేను మరో కొత్త జీవితం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎన్ని రోజులన్నా హాయిగా తిరగవచ్చు. రోజులు, వారాలు, పల్లెలు, నగరాలు తిరగవచ్చు. ఇన్నాళ్ళకి విశ్రాంతి దొరికింది. పెద్ద ఏనుగు నేను, నేనొక గజరాజును, ఒకనాటి గజరాజును. అప్పుడు పెద్ద ఏనుగుల మందకు రాజును, ఇప్పుడు నేనొక ముసలి ఏనుగును. అయితేనే నేను ఏనుగునే, నేనొక ఏనుగును. పోనీ మా అమ్మ ఏనుగు తోక పట్టుకొని ఆడే ఆట ఆడుకుంటాను. తిరుగు తిరుగు పెద్దప్ప, తిరగలేను చిన్నప్ప. అబ్బా, ఈ తోటలో జిడి మామిడి చెట్లు పళ్ళు ఎంత బాగున్నాయో, వీటిని నేను ఇప్పుడు తింటాను. అరే అరే అరే, ఇదొక తూగు నడక, సాయంకాలం నడక. అరే అరే అరే, ఏనుగు నడక, ఇదొక తూగు నడక, సాయంకాలం నడక.

0: ನಡಕ. ಅರೆ ಅರೆ ಊಗು ನಡಕ. ಅರೆ ಇದೇದೋ ಯಾತ್ರಿಕಲು ಉಂಡೇ ಯಾತ್ರಿ ನಿವಾಸಲಾ ಉಂದೇ.
1: ಅರೆ ಏನಗು ಅಮ್ಮ ಚೂಡು, ಏನಿಗಂತ ಪೆದ್ದಗಾ ಎಂತ ಅಂದಂಗಾ ಉಂದೋ. ನಾಕು ಏನಿಗಂಟೇ ಎಂತೋ ಇಷ್ಟಂ. ಏನಗು ಏನಗು ಆಗು, ನೇನು ಅಟ್ಟಿ ಪಂಡು ತಿಂಟುನ್ನಾನು, ನೀಕು ತೊಕ್ಕ ಇಷ್ಟಮೇನಾ, ಇದಿಗೋ ತಿನ್ನು.
0: ಚಾಲಾ ಬಾಗುಂದಿ ಪಾಪ, ತೀಯಗಾ ಉಂದಿ, ಎಂತೋ ಬಾಗುಂದಿ.
1: ನಾ ಪೇರು ಕಾರಾ, ವಾಡು ಮಾ ಅನ್ನಯ್ಯ ಲಾರಾ. ಅನ್ನಯ್ಯ ರಾ.
2: నువ్వెంత పెద్దగా అందంగా ఉన్నావో, నా వయసు 10 సంవత్సరాలు, మరి నీ వయసు ఎంత?
0: నా వయసు ఎందుకులే, నేను ముసరి ఒంటరి ఏనుగుని, నాకు చాలా విద్యలు వచ్చు, మీకోసం చూపిస్తా చూడండి.
1: భలే భలే ఎలా డాన్స్ చేస్తుందో. టెంబో టెంబో, నువ్వు ఇక్కడే ఉంటావా? నేను మా నాన్నతో చెప్తా ఉంటావా?
0: అమ్మయ్యా, 8 ఏళ్లకు నాకు ఇల్లు దొరికింది. యాత్రివాస వద్ద నేను సాయంత్రాలు గడుపుతాను. సెలవులు గడపడం కోసం వచ్చే చిన్నపిల్లలు నన్ను చూసి ఆనందిస్తారు. వాళ్ళ కోసం ఆగుతాను. అరే అరే అరే, ఇదొక తూగు నడక, సాయంకాలం నడక.

0: అరే కులుకుతో నడక, అరే అరే ఊగుతూ నడక. ఈ నాటకంలో టెంబోగా హేమవర్షిణి, గుండెనుగ్గా అక్షర, బండేనుగ్గా శ్రీవర్షిణి,
1: మిగిలిన ఏనుగులుగా
0: తరుణ్,
1: ఒక ఏనుగ్గా
0: శరత్,
2: ఒక మంద ఏనుగ్గా నవనీత్,
0: రెండవ మంద ఏనుగ్గా దినేష్.
3: ఏనుగుల గుంపులో అక్కడిగా సత్యజిత్,
4: నెవర్నెవర్ ఏనుగ్గా సూర్య,
5: నక్క గాయత్రి,
6: ఏబుల్ ఏనుగ్గా కౌముది,
7: సండే ఏనుగ్గా పావని,
8: చిలగ్గా ఏ సూర్యతేజ,
9: కోతిగా
10: తపస్,
11: జింకగా
12: నిషిత్,
13: నక్కగా చిన్మయ్,
14: కారాగా రిహారి,
15: లారా భాగ్వరామ్,
16: పిల్లవాడిగా సుబ్బారావు.

దాలున్నాయే మీరా, తనుక్రులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. తుమ్మేదాలున్నాయే మీరా, తనుక్రులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. ఏటికి పోరా మామ ఏటికి పోరా, చేపలు తేరా బండకు వేసి, రుద్దర మగడ సెట్టిలో వేసి వండర మగడ, చేపలు నాకు పులుసు నీ కూర. వయ్యారి మగడా వల్లారి మగడా, చేపలు నాకు పులుసు నీ కూర. తుమ్మేదాలున్నాయే మీరా, దనుకురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. తుమ్మేదాలున్నాయే మీరా, దనుకురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. వడ్లూరు పోరా మామ వడ్లూరు పోరా, వడ్లు తేరా రోట్లో వేసి, దంచర మగడ సేట్లో వేసి చెరగర మగడ, బియ్యం నాకు తౌడు నీ కూర. వయ్యారి మగడా వల్లారి మగడా, బియ్యం నాకు తౌడు నీ కూర. తుమ్మేదాలున్నాయే మీరా, దనుకురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. తుమ్మేదాలున్నాయే మీరా, దనుకురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. గుంటూరు పోరా మామ గుంటూరు పోరా, గుడ్డలు తేరా టైలర్కిచ్చి కుటించు మగడ, తొడుగుడు నాకు ఉతుకుడు నీ కూర. వయ్యారి మగడా

లారి మగడా, తొడుగుడు నాకు ఉతుకుడు నీ కూరా, తుమ్మేదాలున్నాయే మీరా, దాని కుర్రులు కుచ్చెరుగుల మీద సేమంతా అలాడేనే మీరా, తుమ్మేదాలున్నాయే మీరా, దాని కుర్రులు కుచ్చెరుగుల మీద సేమంతా అలాడేనే మీరా, దాని కుర్రులు కుచ్చెరుగుల మీద సేమంతా అలాడేనే మీరా.

కన్ను తొక్కకు బాబు, మొక్కను బాబు, నన్ను తొక్కకు బాబు, పెరటిలోని చెట్టవుతా చేనులో.

చేనులోన మానవుత పశు పక్షుల గూడవుత బాటసారి నీడవుత నీ ఆశల పూ అవుత నీ నవ్వుల పండవుత.

మీరింతవరకు వికాస్ విద్యావనం బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు చిన్నారులు పాడిన పాటలు వింటారు.

0: ఆకాశవాణి ధన్యోస్మి నాటకం వింటారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో శ్రీ చలసాని కృష్ణప్రసాద్, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, శ్రీమతి డి రూపవాణి, శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు పాల్గొన్నారు. వినండి ధన్యోస్మి నాటకం.
1: నానా, నానా.
2: ఏంట్రా భరణే?
1: తలంటు పోసుకోవాలి, వెళ్ళి అర్జెంటుగా షాంపూ ప్యాకెట్ తీసుకురా నాన్న. ఇదిగో రూపాయి. అలా చూస్తారేంటి? వెళ్ళి తీసుకురండి.
3: నాన్న ఎక్కడికి రా పంపిస్తున్నావు?
1: షాంపూ ప్యాకెట్ కోసం.
3: షాంపూలు తేవడానికి, చెప్పులు కుట్టించడానికి నాన్నే వెళ్ళాలా? నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవా?
1: ఆయన ఇంట్లో చేసే పనే ఉంది, తిని కూర్చోవడంగా.
3: అందుకని అడ్డమైన పనులు చెప్తావా?
1: ఆహా, నువ్వేదో పెద్ద నీతి కబుర్లు చెప్తావేంటి? నువ్వు నీ పెళ్ళం ఆయనకి అర్థమైన పనులు చెప్పడం లేదు.
3: ఏంట్రా ఒగుతున్నావు?
2: ధనిష్ట.
1: ఏంటి కొడతావా? కొట్టి చూడు తెలుస్తుంది.
2: భరణి,
1: పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే వాళ్ళందరూ నీతులు మాట్లాడటమే.
3: చూస్తావా, చూస్తావా నాన్న వాడి మాటలు?
2: పోనీరా, వాడి మాటలేం పట్టించుకోకు. షాంపూయే కదా తెమ్మన్నాడు.
3: ఇలాగే వెనకేసుకురండి. ఈవేళ తలంటు పోసుకోవడానికి షాంపూ తెమ్మన్నాడు, రేపు తల పెరిగిందని బార్బర్ పని కూడా చేయమంటాడు.
2: మీ ఇద్దరిని పెంచేటప్పుడు బాకీ పని కూడా చేశాంరా, కన్నందుకు ఏ పనైనా చెయ్యాలిగా.
3: మీరు వెళ్ళండి, ఏదైనా అంటే చాలు, సెటర్లు వేసేస్తారు. నాన్న ఒక్క నిమిషం, వాడు షాంపూకి ఎంత ఇచ్చాడు?
2: రూపాయి.
3: కరెక్ట్గా ఇస్తాడు, ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వడు. అది ఇలాగేయండి, ఇవిగో 5 రూపాయలు.
2: నాకెందుకు రా 5 రూపాయలు?
3: మీకు కాదు, ఎలాగూ బయటకు వెళ్తున్నారు కదా, ఈ బట్టలు ఇస్త్రీ చేయించి తీసుకొచ్చాయి. ఇస్త్రీకి 4 రూపాయలు తీసుకుంటాడు, ఇంకా రూపాయి మిగులుతుంది, వాడికి షాంపూ ప్యాకెట్ తెచ్చేయి.
4: ఏమండి కాఫీ ఉందా?
2: వద్దు సుందరా, కొడుకుల బుద్ధులు చూసి కడుపు దేవేస్తుంది, ఆ కాఫీ తాగితే వాంతి అవుతుంది.
4: ఏమండి
2: వస్తాను.
5: అత్తయ్య, బాత్రూమ్ ఖాళీ అయ్యిందా?
4: అయ్యిందమ్మా భార్గవి.
5: మావయ్య గారు స్నానం చేసేసారా?
4: చేశారమ్మా.
5: చేసేస్తారు, ఎందుకు చెయ్యరు? పనా పాట, లేవగానే బాత్రూంలోకి దూరిపోవడం, పండగానే భోజనం కంచం ఖాళీ చేయడం.
4: బాత్రూమ్ శుభ్రం చేస్తానమ్మా.
5: బాగా కడిగి శుభ్రం చేయండి. ఆ చేతిలో ఏంటత్తయ్య, కాఫీయేనా?
4: అవునమ్మా, మీ మావయ్య గారికి అంత ఇచ్చాను, ఆయన తాగనే లేదు, వెళ్ళిపోయారు.
5: మావయ్య గారికైతే స్పెషల్ కాఫీ అయి ఉంటుంది, చిక్కటి పాలు వేసి కాసుంటారు.
4: అయ్యో
5: సొమ్ము మీది కాదు కదా, ఆ కాఫీ ఇలా ఇవ్వండి.
1: ఆ కాఫీ నాది.
5: చిచి, ఈ ఇంట్లో నాకు స్వతంత్రం లేకుండా పోయింది.
1: చా, నిజమే, మీ ఆయన నెత్తి మీద గంగమ్మ తల్లిలా ఎక్కి కూర్చున్నావు, అత్తామామల్ని గుర్రాల్లా చేసి సవారీ చేస్తున్నావు, ఎంతకంటే స్వతంత్రం ఇంకేం కావాలి నీకు?
5: వేళాకోళమా?
1: ఏటకారం.
5: మీరేంట అలా నిలబడిపోయారు? వెళ్ళి నేను చెప్పిన పని చేయండి.
1: అమ్మా ఆగు, ఏం చెప్పింది ఆవిడ?
4: బాత్రూమ్ శుభ్రం చేయమంటేను.
1: ఏ, ఆవిడ గారు చేసుకోలేదా శుభ్రం?
5: ఆ బాత్రూంలో మీ నాన్నగారు స్నానం చేశారు, ముసలి కంపు.

0: పంపు నేనెందుకు కడుగుతాను? మీరు వెళ్ళండి అత్తయ్య.
1: ఆగమ్మా, నువ్వు నువ్వేం కడగద్దు.
0: ఏంటయ్యా నువ్వు ఆడవాళ్ళ విషయంలో కలుగు చేసుకుంటావు? ఏ, మీ ఆవిడ చూసేదిగా పని మనుషులా, అది మర్చిపోయావా? మీ అన్నయ్యకు నాకు బాధ్యతలు తెలుసు కాబట్టి ఈ ముసలాళ్ళిద్దరినీ పోషిస్తున్నాం. మరి మీ ఆవిడ అలా కాదే, ఈ ముసలాళ్ళను బయటకు గెంటేస్తానే నేనీ ఇంటికి వచ్చి కాపురం చేస్తానని సింహద్వారం మీద శపథం చేసి మరీ వెళ్ళిపోయింది.
1: అవును, దానికి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది.
0: మాకు ఇష్టం లేదు, అలాగాని వెళ్ళిపోయామా? చెప్పండి.
2: అవునరా, అమ్మా నాన్నలను వదిలి వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారని ఆలోచించే ఎంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నా తప్పదు గనక ఈ ఇంట్లో అడ్జస్ట్ అవుతున్నాం.
1: ఆహా, అబద్ధాలు అతికినట్లు బాగానే చెబుతావు, పెద్ద లాయరు కదా.
0: అంటే మీ అన్నయ్య అబద్ధాలు కోరేనా?
1: అవును, మా అమ్మా నాన్నల పేరు మీద ఉన్న ఇల్లు, మా అమ్మ ఒంటి మీద బంగారం ఉందిగా, వాటి కోసం వాడు ఉన్నాడు. అమ్మా నాన్నల మీద ప్రేమతో ఏం కాదు.
3: భరణి, ఏమిట్రా మాటలు?
1: నిజాలు. చూడమ్మా, నీకిదే చెప్పడం, నీ చేతికున్న బంగారు గాజులు నాకు కావాలి. అవి ఎవరికిచ్చినా నేను ఊరుకునేది లేదు.
3: నా గాజులా?
1: ఆ, నీ గాజులే.
3: వద్దురా, కనీసం ఈ బంగారం అయినా నా ఒంటి మీద ఉండని.
1: ఏ, బంగారం తిని బ్రతుకుతావా?
3: బాధ్యతలు మర్చిపోయిన కొడుకుల్ని నమ్ముకుని బతకడానికి భయపడే ఈ బంగారాన్ని నమ్ముకుని బతుకుతున్నాం.
1: కడుపున పుట్టిన బిడ్డల కంటే ఒంటి మీద మోసే బంగారమే నీకు ఎక్కువైపోయింది అన్నమాట.
4: అవునరా, ఆ బంగారాన్ని మీ అమ్మ అలంకారం కోసం వేసుకోలేదు. రేపు మా ఇద్దరిలో ఎవరైనా చచ్చిపోతే విలువలు మర్చిపోయిన ఇలాంటి కొడుకుల మీద ఆధారపడకుండా మా దాన సంస్కారాల కోసం పనికొస్తాయని కాపాడుకుంటోందిరా మీ అమ్మ బంగారాన్ని.
2: నాన్న, వాడేదో వాగుతాడు, మీరేం పట్టించుకోకండి.
4: నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, తెస్తాను. ఇంకేమైనా పనులుంటే చెప్పు, చేస్తాను. అంతేగాని మా మీద సానుభూతులు చూపించొద్దు నాయన. రే భరణి, ఇదిగో షాంపూ ప్యాకెట్.
0: ఆ భరణి, ఆ బాత్రూంలో సబ్బు నాది, అది వాడకు.
1: నా సబ్బు అయిపోయింది.
0: అయితే కొత్తది కొనుక్కో.
1: ఆ తర్వాత కొనిస్తాలే.
0: నా సబ్బు వాడటానికి వీల్లేదు.
1: ఏంటి, మీ ఆయన పక్కన ఉన్నాడనా? నోరు పెద్దగా వస్తుంది చూడు. ఉమ్మడిగా అందరం కలిసి ఉండేటప్పుడు నీ కంచం నా కంచం, నీ గ్లాసు నా గ్లాసు, నీ సబ్బు నా సబ్బు అనేవి ఉండవు.
0: అలా చూస్తూ నిలబడతారే?
2: ఏం చేయమంటావే నన్ను?
0: ఏదో ఒకటి చెయ్యండి. రోజు రోజుకి మీ తమ్ముడు ప్రవర్తన తట్టుకోలేకపోతున్నాను.
2: ఇప్పుడు వాడితో గొడవ పడమంటావా? బీరువాలో ఇంకా సబ్బులున్నాయిగా, ఒకటి తీసుకో.
0: అంటే మీ తమ్ముడిని సమర్థిస్తున్నారా? ఉమ్మడి సంసారం అన్న వంకతో ఈ రోజు సబ్బుతో అయిపోయింది, రేపు ఇదే ఉమ్మడి సంసారం వంకతో నువ్వు మా అన్నయ్యకే కాదు.
2: చంపేస్తాను, పో లోపలికి. ఏమిటి నాన్న ఇది, వాడికి మీరైన బుద్ధి చెప్పొచ్చుగా.
4: మేం పనికిరాని వాళ్ళంరా, మిమ్మల్ని కన్నందుకు మీరు మాకు ఇచ్చిన స్థానాలు పని మనుషుల స్థానాలు. పని మనుషులు పనులు చేయటానికి తప్ప అడ్డగాడిదల లాంటి కొడుకులకు బుద్ధులు నేర్పడానికి పనికిరారు.
2: అమ్మా,
3: ఏంటో చెప్పరా.
2: ఇందాక తమ్ముడు నీ బంగారం గాజుల గురించి అడుగుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేకపోయాను.
3: అయిపోయిందిగా, ఇప్పుడు ఎందుకులే?
2: అది కాదమ్మా, వాడికి భయపడి బంగారు గాజులు ఇచ్చేస్తావేమో, ఇచ్చేటప్పుడు నీ పెద్ద కొడుకు నేను, నేనున్నాను మాత్రం మర్చిపోవద్దు. అదే, నువ్వు పంచాలనుకున్నప్పుడు కొడుకులిద్దరికి సమానంగా పంచమంటున్నాను.
4: వసుంధరా,
3: ఏమండి వాడు అన్న మాటలు విన్నారా?
4: ఇంకా చాలా వినాల్సి వస్తుంది వసుంధరా. ఒకడు నక్క, ఒకడు తోడేలు, ఈ రెండు ప్రమాదకరమైన జంతువులే. అలాంటి జంతువులకు జన్మనిచ్చాం మనం, ఏం చేస్తాం, మన కర్మ.
3: ఏమండి?
5: నారాయణమూర్తి, నారాయణమూర్తి.
4: రారా పరశురామయ్య.
3: కూర్చోండి అన్నయ్యా.
5: ఏమిటమ్మా, టిఫిన్లు కాఫీలు పూర్తయ్యాయా?
4: పూర్తవకే, ఇదిగో గొంతు దాకా.
5: అంత గొంతులోకి వచ్చేదాకా పెట్టేశారా నీ కొడుకులు?
4: మామూలు తిండి పెడుతున్నారా? పంచభక్ష పరిమాణాలు.
5: రే మూర్తి, చిన్ననాటి స్నేహితుడివి, నీ మాటల్లో అర్థాలు గ్రహించలేనా? మీ కొడుకులు మీకు అన్నమే పెడుతున్నారు, అండాన్ని మాట్లాడుతున్నారు నాకు తెలియదు అనుకుంటున్నావా?
3: అదేం లేదన్నయ్యా.
5: అమ్మా, నీలోని తల్లి మనసు కొడుకుల్ని సమర్థించుకున్నా మీ వయసు వాళ్ళ ప్రవర్తన తట్టుకోలేకపోతుందని నాకు తెలుసమ్మా.
4: సర్లేరా, మా గొడవ ఎప్పుడు ఉండేదే, ఇంతకీ ఆ గొడవ ఏం చేసావు?
5: ఏ గొడవరా?
4: అదే, వడ్డీ బాబత్ డబ్బు జమ చేసావా అని.
5: ఆ పని నిన్నే పూర్తి చేశాను.

0: రాత్రే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, కుదరక రాలేదు. రే, ఇదిగోరా నీ పెన్షన్ పుస్తకం.
1: నీ కొడుకుల చదువుల కోసం, వాళ్ళ అవసరాల కోసం లక్షల దాకా అప్పులు చేశావే, ఆ అప్పులోళ్ళకి నీ పెన్షన్ డబ్బులు వడ్డీగా కట్టేశాను.
2: అన్నయ్య అన్నయ్య, అంత గట్టిగా మాట్లాడకండి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
0: వాళ్ళు వినాలనే నేను ఇంత గట్టిగా అరుస్తున్నానమ్మా. మీ పిల్లలు మీరు సంపాదించింది పంచుకోవడానికే కాదు, మీరు వాళ్ళ కోసం చేసిన అప్పులన్నీ కూడా పంచుకోవాలి. వినబడుతుందా?
3: ఎందుకురా కంఠశోష, వాళ్ళకు వినబడవు, విన్నా పట్టించుకోరు. వాళ్ళు మా బాధల్ని బరువుల్ని పట్టించుకోనక్కర్లేదురా. మా రెండు గుండెకాయలు కొట్టుకుంటున్నంతసేపు ఒకళ్ళనొకళ్ళం ఓదార్చుకుంటూ బ్రతకగలం. ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం మాకుంది. కానీ వాళ్ళు ఏ రోజైనా మీరు మాకు ఏం చేశారు, మీ అవసరాలకి మమ్మల్ని కన్నారు అని ఈ తల్లి కన్నపేగుని, ఈ నాన్న వాత్సల్యాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఈ గుండెలు పగిలిపోతాయిరా పరశురామయ్యా.
2: ఏమండి?
0: రేపనే రోజు మీ ఇద్దరికి కొడుకుల వల్ల

0: ఆత్మస్థైర్యం మాకుంది. కానీ వాళ్ళు ఏ రోజైనా మీరు మాకు ఏం చేశారు, మీ అవసరాలకి మమ్మల్ని కన్నారు అని ఈ తల్లి కన్నపేగుని, ఈ నాన్న వాత్సల్యాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఈ గుండెలు పగిలిపోతాయిరా పరశురామయ్యా.
1: రేపనే రోజు మీ ఇద్దరికీ కొడుకుల వల్ల ఎదురయ్యే ప్రమాదం ఇదేరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ ఇల్లు అమ్మి వాటితో అప్పులు తీర్చగా మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకొని ఏ ఓల్డేజ్ హోమ్లోనూ ప్రశాంతంగా బతకండిరా.
2: ఈ ఇల్లు అమ్మడం మాకు ఇష్టం లేదన్నయ్యా. ఇది ఆయన కష్టార్జితం. ఆయన తన చెమటను చిందించి కట్టుకున్న ఇంటిని తెగనమ్ముకుని వెళ్ళిపోవడానికి మాకు మనస్కరించడం లేదు.
1: అది కాదమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.
0: వద్దురా, చావైనా బ్రతికైనా ఈ ఇంట్లోనే. మేము చచ్చిపోయాక మా కొడుకులు మా గుర్తుగా దీన్ని మిగుల్చుకుంటారో లేక అమ్ముకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇక ఈ ప్రస్తావన వదిలే.
2: కూర్చోండి అన్నయ్యా, కాఫీ తీసుకొస్తాను.
1: వద్దమ్మా, కాఫీ తాగే వచ్చాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి.
2: అయ్యో, ఇప్పుడేగా అన్నయ్య వచ్చావు, కాసేపు కూర్చోవచ్చుగా.
1: కూర్చుంటే పనిలో వద్దమ్మా. ఇంత ఎత్తి ఎదిగిన కొడుక్కి బాత్రూంలో నీళ్లు పెట్టాలి. ఇంతన్న నా మనవని వీపు మీద ఎక్కించుకొని పాకుతూ తిరగాలి. కోడలు చేసే పూజకి పువ్వులు కొయ్యాలి. కొడుకు నిద్రలేసిన గదిని శుభ్రం చెయ్యాలి. ఇంకా చాలా చాలా పనులు పనివాళ్ళ చేసుకుంటూ పోవాలి. ఆకలి వేస్తోందమ్మా. అమ్మా ఆకలి వేస్తోంది, అన్నం పెట్టమ్మా అంటూ 10 సార్లు అడిగితేనే కానీ అన్నం పెట్టిన మనుషులు రావాళ్ళు.
2: అన్నయ్య
1: కౌనమ్మా, ఇంకెన్ని రోజుల్లో ఈ బాధలు. మావాడు జైపూర్ ట్రాన్స్ఫర్ చేయించుకుని నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడుగా.
0: ఒరే, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాడన్నావు, కనీసం నీ ఆస్తి గురించి అయినా ఆశపడి నిన్ను చూడడేమిట్రా వాడు.
1: రేపో మాపోసి వచ్చేవాడిని అయితే ఆస్తి కోసమైనా చూసేవాడు. నేను చావడానికి ఇంకా చాలా టైం ఉందని తెలిసే వదిలేసుకుంటున్నాడు. వాడికి లాజిక్లు తెలుసురా, ఆస్తి కావాలంటే గుదిబండం తగిలించుకోవాలి, అందుకే ఆస్తి వద్దంటున్నాడు. అంటే నన్ను వద్దని పరోక్షంగా చెప్పడం అన్నమాట. పోనీ నా భార్య నాకు వంట నేర్పి చచ్చిపోయింది, కొడుకు ఒంటిగాడిగా వదిలేసినప్పుడు వంటవాడిగా మారమని నా అన్నం నేను ఒంటివాడిగా వదిలి నా అన్నం నేను వండుకోగలను, నా అన్నను వండుకోగలను, వండుకోగలను. వస్తాడురా, వస్తాను.
2: ఏమండి పాపం అన్నయ్య గారు.
0: కొడుకులు వస్తుందరా, కన్న కొడుకుల్ని పెంచుకునే బదులు కొన్ని కుక్క పిల్లల్ని పెంచుకుంటే విశ్వాసాన్నైనా చూపిస్తాయి.
2: అవునండి.
3: వేధవ పిచ్చి పనులు చేసావంటే నరికి పోగులు పెడతాను.
2: ఏమనుకుంటున్నా?
3: ఏమైందా? నేను అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చి దీని సూత్రాలతో తాకట్టు పెట్టాను. ఈరోజు మా కొలీగ్ ఇంట్లో ఫంక్షన్కి రమ్మంటే ఆ సూత్రాలతో తెస్తేనే వస్తాను భీష్మించు కూర్చుని ఇదిగో ఈ బ్లేడ్తో చేతులు కోసుకుంటానని బెదిరిస్తుందమ్మా.
4: అయ్యో, మెడలో మంగళసూత్రాలు లేకుండా నేను ఎక్కడికి రాను, ఎవరింటికి వెళ్ళను. లాయుడు గారి పిల్ల మెడలో పసుపు కొమ్మ వేసుకొచ్చిందని నలుగురు ఆక్షేపిస్తే సిగ్గుతో చచ్చిపోవాలి.
3: ఇప్పుడు లేనిదానికి ఏం చేయమంటావే?
4: ఏమో ఏం చేస్తారో ఏమిటో ఎలా తెస్తారో నాకు తెలియదు. నాకు సూత్రాల తాడు కావాలి.
0: చూడమ్మా, వాడేదో అవసరం ఉండి తాకట్టు పెట్టానంటున్నాడు కదా, సడన్గా తెమ్మంటే ఎలా? పోనీ ఓ పంచి, ఫంక్షన్కు వాడు వెళ్తాడు కానీ నువ్వు ఇంట్లోనే ఉండు.
4: లేదు మామయ్య, మేమిద్దరం కలిసి వస్తేనే కానీ ఆ సుబ్బారావు మ్యారేజ్ డే చేసుకొని అన్నాడు.
3: అవునన్న, వాళ్ళ ఫ్యామిలీతో మేము కూడా వీడియోలో పడాలంట.
2: అమ్మ భార్గవి, పోనీ రోల్డ్ గోల్డ్ది ఏదైనా
4: అలాంటివి వేసుకుంటే మెడ మండిపోతుంది. పైగా అక్కడ ఫంక్షన్కి చాలామంది వస్తారు, వాళ్ళెవరైనా నా మెడలో పట్టుకు చూస్తే రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోదు.
3: ఏమీ అక్కర్లేదు, అలాగేరా, మెడ కనిపించకుండా చీర చెంగు మెడ చుట్టూ కప్పుకుందు కానీ.
4: నేను కప్పుకోను, ఏమీ లేని దానిలో నన్ను తీసుకొని వెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. మీలాంటి చేతకాని దద్దమ్మకు పెళ్ళాన్నైనందుకు ఊరి పసుకు చస్తాను.
3: ఏంటే కూస్తున్నావు, ఊరుకున్న కొద్ది మారెచ్చిపోతున్నావు, నిన్ను నేనే చంపేస్తా.
2: ఆగరా,
4: మీరు ఆగండి, రండి చంపండి, నన్ను చంపేస్తే మీకేం

0: అమ్మా అమ్మా భార్గవి, ఏమిటమ్మా ఈ పిచ్చి పనులు?
1: అమ్మా భార్గవి, ఇదిగో నా మంగళసూత్రం, ఇది వేసుకుని ఫంక్షన్కి వెళ్ళు, వచ్చాక ఇచ్చేద్దు గాని.
2: చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు.
3: ఇచ్చేసావా అమ్మా? ఇచ్చేస్తావు, వాడి మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకు లేదో?
1: ఏంటా నువ్వు అనేది?
3: ఇందాక నేను బంగారు గాజుల గురించి అడిగితే దానికి ఓహో పెద్ద బ్రహ్మాండమైన కథ చెప్పారు. ఇప్పుడు వాళ్ళాడిన సెంటిమెంట్కి తడిబొట్టే తీసిచ్చేశావు.
1: అది కాదురా భరణి, వాళ్ళు ఫంక్షన్కి వెళ్తానంటే.
3: నేను వెళ్తున్నాను నా పెళ్ళం దగ్గరికి, రేపు దాని పుట్టినరోజు. ఏదైనా గొలుసో గాజో పట్టుకువెళ్ళి ఇస్తేనే గాని అది నన్ను దగ్గరికి రానివ్వదే.
4: అంటే నీ పెళ్ళం పుట్టినరోజు చేసుకునేది బంగారం కోసమా?
3: నువ్వు మాట్లాడుకో, నీకు బాగానే ముట్టేసిందిగా.
1: మీరు ఆగండి, అది వాళ్ళ గొడవ.
3: అర్థమైందిగా, తెలివితేటలు. నీ పెళ్ళానివి మామూలుగా తెలివితేటలా? సందు దొరికితే చాలు, చింతపండు కూడా వాటాలాగా లాగేసుకుంటుంది.
1: వాళ్ళేమీ లాక్కోలేదురా, నేనే ఇచ్చాను, ఫంక్షన్కి వెళ్ళొచ్చాక ఇచ్చేస్తారు. ఎరా ధనిష్ట, ఏం మాట్లాడవే.
4: అదేనమ్మా, అది అది.
2: మీరు ఆగండి, ఇచ్చేస్తానులేండి అత్తయ్య.
3: నిజంగా ఇచ్చేస్తారా?
2: అవును ఇచ్చేస్తాం.
3: వాళ్ళు ఇవ్వలేదనుకో అమ్మా, నీ గాజులు మొత్తం నేనే లాగేసుకుంటాను.
0: ఒరే ధనిష్ట, చూసావు కదా వాడు దూకుడు, ఫంక్షన్ నుండి రాగానే ఆ మంగళసూత్రాలు మీ అమ్మకిచ్చాయి.
4: అలాగేనమ్మా, పదవే లోపలికి.

0: ఏమిటి వస్తుందరా? ఇందాక నుంచి అక్కడే గుమ్మం దగ్గరే నిలబడ్డావు.
1: ఏమీ లేదండి, నిన్న కోడలికి సూత్రాలు తాడిచ్చాను కదా, ఫంక్షన్ నుంచి వచ్చినా ఇంకా ఇవ్వలేదు, అడుగుదామని.
0: బయటకు వస్తుంది కదా, అడుగుదు గానిలే. ఇదిగో నీ డైరీ వంటగదిలో మర్చిపోయావు.
1: మర్చిపోలేదండి, ఇందులో కొన్ని విషయాలు రాయాలనే అక్కడ పెట్టాను.
0: నీ కోడలు వస్తుంది, తాలిబొట్టు సంగతి అడుగు.
1: అమ్మా భార్గవి.
2: ఏంటత్తయ్యా?
1: నిన్న నువ్వు ఫంక్షన్కి వెళ్తానంటే ఇచ్చాను కదా.
2: అత్తయ్య కాఫీ తాగారా?
1: ఇంకా లేదమ్మా.
2: అదేంటి, భోజనాల టైం అవుతుంటే ఇంకా కాఫీయే తాగలేదా? ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఉండండి, నేను కలిపి తెస్తాను.
0: కాఫీలు ఎప్పుడు తాగేవేలేమ్మా, అంత ప్రేమ వద్దులే. నిన్న మీ అత్తయ్య నీకు ఇచ్చింది కదా, అది ఇచ్చేస్తే.
2: చూడండి అత్తయ్య, ఈరోజు మీరు అసలు వంట జోలికి కూడా వెళ్ళకండి. హోటల్ నుండి అందరికీ క్యారేజ్ రప్పిస్తాను, రకరకాల కూరలతో అందరం భోంచేద్దాం.
1: ఆ సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చమ్మా, ముందు.
2: అబ్బా మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య,
1: అది
2: అనవసరమైన ఆలోచనలేమి పెట్టుకోకండి.
0: అమ్మా భార్గవి, మీ అత్తయ్యని మాట్లాడినివమ్మా, ఏదో అడుగుతుంటే మధ్యలో అడ్డుపడుతున్నావు.
2: అత్తయ్య ఏం మాట్లాడుతుంది మామయ్య, ఏం లోటు వచ్చిందని? ఇప్పుడు మీ ఇద్దరికీ కావలసినవి మేము చూస్తున్నాంగా.
0: చూడకేం తల్లి, మీ మాటలకి చేతలకి మా కడుపులు నిండిపోతున్నాయి. చూడమ్మా, అసలు విషయం అది కాదు. నిన్ను నువ్వు ఫంక్షన్కు వెళ్ళనని గొడవ చేస్తుంటే, అదే నీ మొగుడు నిన్ను తన్నుతుంటే, వెర్రిబాగులు దానిలా తన మెడలో తాలిబొట్టు తీసి నీకు ఇచ్చింది కదా, అది ఇంకా ఇవ్వలేదని అడుగుతుంది.
2: ఓహో అదే, అది మరి మరి.
1: అదేమ్మా.
0: అదేంటమ్మా, నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు బయటకు చూస్తున్నావు?
2: మీ అబ్బాయి కోసం మామయ్య గారు అరుగు వచ్చేస్తున్నారు. ఎంతసేపటి నుంచి చూడాలండి మీ గురించి?
3: అక్కడ పని అవ్వద్దు,
2: కోర్టుకి టైం అవుతుందిగా.
3: ఈరోజు సెలవు పెట్టానులే.
2: సరే, ఇంతకు నేను చెప్పింది తెచ్చారా?
3: ఓ తెచ్చాను.
2: అబ్బా ఎంత బాగుందో. అత్తయ్య ఇదిగోండి నెక్లెస్. ఎలా ఉందో చెప్పండి.
1: బాగుందమ్మా.
2: మీకోసమే కొనిపించాను.
1: నాకెందుకమ్మా నెక్లెస్?
2: పల్లెవారే, ఎందుకేంటి వేసుకోవడానికి?
0: నెక్లెస్ వేసుకునేంత మోజు దానికి ఏం లేదమ్మా, ఉన్నది ఇచ్చేస్తే చాలు.
3: అదేంటి నాన్న, భార్గవి అమ్మ కోసమే కొనిపించింది ఈ నెక్లెస్.
2: అత్తయ్య.
1: ఏంటమ్మా?
2: ఈ నెక్లెస్ మీ చేతులతో ఇలా నా మెడలో వేయండి.
1: అలాగే, ఇలా తిరుగు.
2: ఎలా ఉందండి?
3: ఓ సూపర్, అదిరిపోయింది.
2: అత్తయ్య ఇక నుంచి మీరు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి పేరంటానికి వెళ్ళేటప్పుడు అడగండి ఇస్తాను. అందాక ఇది నా మెడలో భద్రంగా ఉంటుంది.
4: అవును. ఏమండి, మీ తమ్ముడితో ఆ విషయం మాట్లాడతానన్నారు, మాట్లాడారా?
3: ఏ విషయం? ఓ ఇంటి విషయమా? వాడు ఆఫీస్కి వెళ్ళి అన్నీ మాట్లాడే వస్తున్నాను, అందుకే లేట్ అయింది.
4: ఏమన్నాడు?
3: అది కూడా ఈరోజే తేల్చేద్దామన్నాడు.
4: అయితే రండి.
1: అమ్మా అమ్మా భార్గవి.
2: ఏమిటత్తయ్యా?
1: నేను నీకు ఇచ్చిన సూత్రాల తాడు ఇస్తే.
2: ఓ దానికోసమా? మీ సూత్రాల తాడు అమ్మేసే ఈ నెక్లెస్ కొనిపించాను.
1: అదేంటమ్మా? అది మీ మామగారు నాకు పెళ్లిలో కట్టిన తాళిబొట్టు.
2: బయట తిరిగే వాళ్ళకి తాళిబొట్టు గాని, ఇంటి నాలుగు గోడల మధ్య ఉండే వాళ్ళకి తాళిబొట్లు ఎందుకు? తాడు మొక్క చాలు, మీరు రండి.
0: జై రమారమణ గోవిందో హరి.
1: ఏమండి, ఏంటండి ఇది? తాళిని ఎగతాళి చేసేసారు.
0: మన జీవితాలే వాళ్ళకి ఎగతాళిగా మారిపోయాయి వసుంధరా. ఓర్చుకో, దిగమింగుకో. ఇవిగో రూపాయి కాసులు. ఇంట్లో ఏ సంఘటన జరిగినా ఒక రూపాయి కాసు దేవుడి ముందు హుండీలో వేస్తుంటావు కదా, ఆ సంఘటన తాలూకు వివరాలు నీ డైరీలో రాస్తూ ఉంటావు.

0: అబ్బా, ఆ డబ్బు ఇలా ఇవ్వే.
1: నేనివ్వను.
0: అది మీ నాన్న ఇచ్చాడే.
1: మా నాన్న ఇచ్చాడా? దేనికి?
0: ఆ మధ్య మీ నాన్న ఎవడో కొట్టాడు కదా, వాడు కేసు పెట్టాడు. వాడు కానీ కేసు గెలిస్తే మీ నాన్న జైల్లో వేస్తారు.
1: అయ్యో బాబోయ్, ఇదేంటండి?
0: మరి అదేనండి, మీ నాన్న ఈ కేసు నుండి తప్పించుకోవాలంటే అవతల వాడు ఎవరినో బలత్కరిస్తుండగా మీ నాన్న వెళ్ళి వాడిని కొట్టి ఆమెను కాపాడాడనే సాక్ష్యం సృష్టించాలి. సాక్ష్యం చెప్పడానికి మీ అమ్మ ఎలాగూ లేదు, చచ్చిపోయిందిగా. అందుకే ఎవరైనా సాక్ష్యం చెప్పే ఆడమనిషికేమని 50,000 ఇచ్చాడు.
1: 50,000? 100,000 అడగాల్సింది.
0: ఆయన మీ నాన్నే.
1: ఇది డబ్బండి. డబ్బు దగ్గర నాన్నేంటి అన్నేంటి?
0: సరే కాని ఆ డబ్బు దొంగ సాక్ష్యం చెప్పి ఆమెకి ఇవ్వాలి. ఇలా ఇవ్వు.
1: నేనివ్వను. ఇంత డబ్బు ఎవరో బయట ఆవిడకి ఇవ్వడం ఎందుకు చెప్పండి?
0: అంటే ఏంటి నువ్వు అనేది?
1: ఆ దొంగ సాక్ష్యం ఏదో కోర్టులో నేనే చెప్పేస్తే ఈ డబ్బు మనకే ఉండిపోతుంది కదండి.
0: ఇదేంటే, నువ్వు లాయర్ పెళ్ళానివి. నన్ను వాడు అక్కడ పట్టుకున్నాడు ఇక్కడ పట్టుకున్నాడు అని కోర్టు బోర్లో నిలబడితే రేపటి నుంచి జనం నన్ను లాయర్గా చూడరు, ఓ బ్రోకర్గా చూస్తారు.
1: అలా అని ఈ డబ్బు బయట వాళ్ళకి ఇచ్చేస్తామా? అమ్మ పెట్టా పెట్టదు, అడుగు తినానివ్వదని మీ ఇన్నాళ్ళ సంసారంలో నాకేం కొనేశారు? గొడ్డ మొక్కలు తప్ప. ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వచ్చిన లక్ష్మిని కాలదనుకుంటే లక్ష్మీదేవి చచ్చినా మన గుమ్మం తొక్కదు.
0: ఇదెక్కడ గొడవే? నీకు ఈ మధ్య బాగా డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది.
1: అవును, ఎక్కువైంది. ఏమంటారు ఇప్పుడు? మీరంతా రుచి గీ పెట్టినా ఈ డబ్బు మాత్రం ఇచ్చేది లేదు, అంతే.
0: నా కర్మే, నా కర్మకు వచ్చింది ఇదంతాను.

0: అమ్మా,
1: ఏరా,
0: నీ సూత్రాలు త్రాడు అమ్మడం పొరపాటే. నన్ను క్షమించమ్మా. నెక్లెస్ ఇచ్చేసి నీ సూత్రాలు తాడు తెచ్చేస్తాను. అది ఈరోజే తెచ్చేస్తాను.
1: ఏమిటి?
0: నువ్వాగు, మాట్లాడకు. నీ మంగళసూత్రాలు తెచ్చి ఇచ్చేస్తానమ్మా.
1: పోన్లేరా నాయన, నీ తప్పు తెలుసుకున్నావు.
0: ఆగమ్మా, నాకు సాయం చేయాలమ్మా.
1: ఏంట్రా అది?
0: చిన్న సాయమే అనుకో.
1: చెప్పరా.
0: అది అది ఎట్లా?
1: వింటున్నాను, చెప్పు.
0: నువ్వు ఒక అబద్ధం చెప్పాలమ్మా.
1: అబద్ధమా?
0: అవునమ్మా, నిన్ను ఒక అతను చేయి పట్టుకుని అల్లరి చేయబోయాడని కోర్టు బోన్లో నిలబడి ఓ చిన్న అబద్ధం చెప్పాలి.
2: ఏ, నీ స్వార్థం కోసం కన్న తల్లినే అబద్ధం చెప్పమంటావా? నీచుడు.
3: ఏ కోపాలు వచ్చేసాయా? కొడుకు లాయర్గా కేసు గెలవడానికి కన్న తల్లి ఆ మాత్రం దొంగ సాక్ష్యం చెప్పడంలో తప్పేముంది?
2: నోరు ముయ్యి, నువ్వే వెళ్ళి గుడ్డలు ఊడదీశాడని చెప్పొచ్చుగా.
3: ఈ మాట నేను ముందే అన్నాను, ఆయనే వద్దన్నారు.
2: అంటాడు, వాడు పెళ్ళానికి ఇచ్చే గౌరవాన్ని కన్న తల్లికి ఇవ్వలేకపోతున్న దౌర్భాగ్యుడు కనుక అంటాడు.
0: ఏంటండి, ఊరికే గొడవ చేస్తున్నారు. నేను అడిగింది దొంగ సాక్ష్యం చెప్పమనేగా, దానికింత నీలుగుడు ఎందుకు? మాట్లాడితే కన్నాం పెంచాం ఇవేగా మీరు చెప్పేది. మీరు కన్నందుకు మేము బాగుండాలిగా, మేము బాగుపడడం కోసం మీరు ఉపయోగపడాలిగా.
2: నువ్వు ఒక భ్రష్టుడివి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు. చి, డబ్బు కోసం కడుపును మోసిన కన్న తల్లినే అబద్ధాలు చెప్పమని కోరే ఒక నికృష్టమైన కొడుకును చూస్తున్నాను రా.
3: నీతులు కడుపు నింపవు. కొడుకు నికృష్టుడైనప్పుడు ఆ కొడుకు పెట్టే తిండి ఎందుకో తినడం.
1: భార్గవి,
0: అదన్న దాంట్లో తప్పే ఉంది? నేనేమన్నా దొంగతనం చేయమన్నానా? కానితనం చేయమన్నానా? కోర్టు బోన్లో నిలబడి చిన్న సాక్ష్యం చెప్పన్నాను.
2: అలాంటి సాక్ష్యం చెప్తే ఏం జరుగుద్దో తెలుసా నీకు?
0: ఏం జరుగుతుంది? గడిది గుడ్డు అమ్మ చీర ఇలా చింపేసి
2: రే
0: కోర్టు బోనుకు వచ్చి ఆ వ్యక్తి నా ఒంటి మీద చెయ్యేసి నా చీర చింపాడు, ఆ చీర ఇదే అంటూ చీర చెరుగుని జడ్జి గారికి చూపిస్తే ఏమవుతుంది? మీ గౌరవం ఏమైనా తగ్గిపోతుందా? చెప్పండి.
2: వసుందరా, ఊరుకు చచ్చిపోవాలనిపిస్తుంది.

ఇలాంటి దరిద్రపు కొడుకు పంచన బ్రతకలేక చచ్చిపోవాలనిపిస్తుంది కదూ. ఏం తప్పు చేసామని మనకి ఇలాంటి కొడుకు పుట్టాడు. వీడిని కనేటప్పుడు అమ్మా అమ్మా అంటూ నొప్పులు పడుతూ నీ ప్రాణాన్ని ఫణంగా పెట్టి వీడి ప్రాణం నిలబడాలని తాపత్రయపడ్డావే. ఎందుకైనా నీ ప్రాణం తీయడానికేనా ఈ ప్రాణాన్ని కన్నావు? వస్తుందరా.

0: ఏమండి, నేను వెళ్తున్నాను
1: ఎక్కడికి?
0: మా అమ్మగారింటికి.
1: ఇప్పుడు ఏమైంది అని పరిగెడుతున్నావు?
0: ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. తెగిపోయిన దారం ముక్క పనికిరాదు, చిరిగిపోయిన కాగితం ముక్క పనికిరాదు. వీళ్ళిద్దరూ అంతే, వాటిలాగే ఎందుకు పనికిరారు. మనుషుల కోసం ప్రాకులాడుతూ ఉండడం నా వల్ల కాదు.
1: భార్గవి, ముందు సూట్ కేసు లోపల పెట్టు.
0: నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదండి. ఇల్లు అమర్చిన తర్వాత గృహప్రవేశానికి పిలవండి. కుడిగాలు పెట్టి మీ భారీగా మన ఇంట్లోకి వస్తాను.
1: కంగారు పడకు, ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు, ఇంటి గొడవ తేల్చేస్తాడు.
0: తేల్చకపోతే?
2: తేలిపోతుంది అన్నా, ఈరోజే తేలిపోతుంది. అమ్మా, నాన్న.
3: ఏరా,
2: మీరు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి.
3: ఏ డాక్యుమెంట్స్?
2: పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్. మీ పేరు మీద ఇల్లుంటే అమ్మడానికి కుదరదని ఈ డాక్యుమెంట్స్లో ఇల్లు మా పేరు రాయించాం.
3: ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
0: పాతబడిపోయిందని.
3: బాగు చేయించుకుంటే సరిపోతుంది.
1: ఇంటికి వాస్తు దోషం కూడా ఉంది.
3: ఒరే, వాస్తు దోషం కాదురా, మీ ముగ్గురు దోషం పట్టింది ఇంటికి.
0: ఏమండి
3: చూసా, వస్తుందరా వీళ్ళ ఆలోచన? ఈ ఇల్లు అమ్మేసి డబ్బు పంచుకుని ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారట, మనల్ని నడి రోడ్డు మీద నిలబెడతారట.
2: మిమ్మల్ని రోడ్డు మీద ఎందుకు వదిలేస్తాం? ఈ ఇల్లు కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి స్థలం కోసమైనా ఇంటిని ఎక్కువ డబ్బు పెట్టి కొంటారు. ఆ డబ్బు పెట్టి ఊరికి దూరంగా చెరో ఇల్లు కొనుక్కుంటాం. ఆ ఇళ్ళ వెనకే మీ గురించి అవుట్ హౌస్ కూడా కట్టిస్తాం.
0: అంటే
1: ఉండడానికి ఏదైతేనమ్మా.
3: విన్నావుగా వస్తుందరా, ఆ అవుట్ హౌసుల ముందు వీళ్ళు అన్నం ముద్దలు విసురుతుంటే మనం ఏరుకుని తినాలి.
0: తినడానికి కూడా కులాసా కావాలా? అదైనా పెడుతున్నందుకు సంతోషించండి.
4: చూడమ్మా, నీ మొగుణ్ణి, నీ మరిదిని చిన్నప్పటి నుంచి మేం కాకులకు విసిరినట్టు అన్నం ముద్దలు విసిరి పెంచలేదమ్మా. గుండెలకు హత్తుకుని ఒళ్ళో పెట్టుకుని గోరు ముద్దలతో వాళ్ళ ఆకలి తీరుస్తూ పెంచావు. ఆనాడే, ఇప్పుడు నువ్వు అన్నావే కులాసా కావాలా అని. ఆ కులాసా మీకు కావాలట్రా అని వీళ్ళని విసిరేసుంటే ఈరోజు మాకింత మానసిక క్షోభ ఉండకపోనమ్మా.
2: ఇప్పుడు అవన్నీ అవసరమా? చూడండి, మేము ఎక్కువగా మీతో వాదించి పెద్దల్ని పిలిచి పంచాయతీలు పెట్టి నానా రగడా చేయదలుచుకోలేదు. ఇవ్వాల్సింది మీరు, పుచ్చుకోవాల్సింది మేము. ముందు ఈ దస్తావేజీల మీద సంతకాలు పెట్టండి.
3: ఏ కాగితాల మీద మేము సంతకాలు పెట్టాం? మేము చచ్చే వరకు ఈ ఇల్లు అమ్మం.
4: అమ్మడానికి వీల్లేదు.
3: అంతే.
1: రే, నేను చెప్పాను కదరా, వీళ్ళు మన మాట వినరని.
2: వినకపోతే ఊరుకుంటామా? బలవంతాలు ఒప్పించాలి.
3: అంటే ఏంట్రా మీరనేది? మమ్మల్ని కొట్టి సంతకాలు పెట్టిస్తారా?
0: ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనే చెబుతున్నా.
4: భార్గవి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?
5: ఏంటి, ఏదో గొడవ పడుతున్నట్టున్నారు.
3: రారా చూడరా, తల్లి కన్నతనాన్ని, తండ్రి ప్రేమతనాన్ని కొడుకులు తప్పుబడుతూ సృష్టిస్తున్న సన్నివేశం జరుగుతోంది ఇక్కడ. అమ్మా నాన్నల్ని అనాథలు చేయటానికి కొడుకులు పన్నుతున్న కుట్ర కనిపిస్తోంది ఇక్కడ. మా ముసలి దంపతుల్ని పనికిరాని వాళ్ళుగా చిత్రిస్తూ మమ్మల్ని విసిరి పారవేయటానికి కొడుకులు ఆడుతున్న గారడీ విద్య సాగుతోందిరా ఇక్కడ.
4: అన్నయ్య, నువ్వైనా వెళ్ళకి చెప్పన్నయ్యా, ఇల్లు అమ్మొద్దని చెప్పన్నయ్యా.
2: ఎవరేం చెప్పినా వినేది లేదు.
5: ఏంటయ్యా పట్టుదల, వాళ్ళ అనంతరం ఇల్లు మీదే అవుతుందిగా, అప్పుడు అమ్ముకోవచ్చు కదా.
1: ఏంటండి మీరు అనేది? చూస్తుంటే వాళ్ళిద్దరూ ఇంకో 50 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా మేము ఆగాల?
5: వాళ్ళు మీ తల్లిదండ్రులయ్యా, మీకు జన్మనిచ్చారు,

0: మీరిలా మాట్లాడటం ఏం బాగుంటలేదు అయ్యా.
1: జన్మనిచ్చినందుకు చూస్తామంటున్నాగా, అయినా ఇది మా కుటుంబ సమస్య. మధ్యలో
0: నేను రాకూడదు, కరెక్టే. రే మూర్తి, వీళ్ళ అభిప్రాయాల ముందు, ఆలోచనల ముందు మనలాంటి వయసు మీరిన బతుకులు కాలదోషం పడుతున్నాయిరా. వీళ్ళ నిర్ణయాలు మీ మనసుల్ని గాయపరుస్తున్నాయని బాధపడే కంటే రాజీ పడిపోవడమే మంచిదేమో. ఆలోచించు.
2: ఇల్లు మా పేరునుంటేనే వీళ్ళ వల్ల ఇన్ని గండాల్లో పడుతున్నాం. మాకంటూ ఏ ఆధారం లేకపోతే మరెన్ని సుడిగుండాలకు తోసేస్తారో నేను భయపడుతున్నావురా.
3: ఒరే భరణి, వద్దురా వద్దురా, మేమిద్దరం ఈ ఇంట్లోనే కాలం చేయాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇప్పటిదాకా బాధ పెట్టింది చాలు, ఇంకా ఇంకా బాధ పెట్టకండి రా, మీకు దండం పెడతాను.
2: నాయన, మేము తొందరగానే చచ్చిపోతాంరా. మీలాంటి కొడుకుల వల్ల ఈ శరీరాలు పూర్ణాయుషుతో బ్రతకలేవురా, తొందరలోనే చచ్చిపోతాం. దయచేసి అంతవరకు ఇల్లు అమ్మే ప్రయత్నాలు మానుకోండిరా.
1: ఈ సెంటిమెంట్లకు ఏముంది కానీ, చూడండి, ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకొని ఇల్లు మా పేరు రాయడానికి ఇష్టపడితే మిమ్మల్ని గౌరవంగా చూస్తాం, లేదంటే మా పద్ధతుల్లోకి వెళ్తాం.
3: పర్వాలేదురా, పర్వాలేదు. మీరు మాకు కట్టుకోవడానికి గుడ్డలు, తినడానికి తిండి పెట్టకపోయినా పర్వాలేదు. ఇదిగో ఇదిగో ఈ గాజులు కూడా తీసేసుకోండి, తీసేసుకోండి. నీ కాళ్ళు పట్టుకుని బతులాడుతున్నారా, ఇల్లు అమ్మకండి రా నాయన, ఇల్లు
0: అమ్మకండి రా.
3: అన్నయ్య, వీడు చిన్నప్పుడు నా ఒళ్ళో పడుకుని పాలు తాగుతూ నా కడుపు మీద కాళ్లతో తంతుండేవాడు. ఇప్పుడు వీడు అదే కాళ్లతో నా కుండల మీద తని, నా పర్వాలేదు అన్నయ్య.
2: మీ నిర్ణయాలు మార్చుకోండి బాబు, ఈ ఒక్కసారికి మా వయసుల్ని గౌరవించండి. బుద్ధి వచ్చింది మాకు, మళ్ళీ జన్మంటూ మాకుంటే కొడుకు అనేవాడు పుట్టకుండా కడుపులోనే చంపేసుకుంటాం.
4: అది తర్వాత అండి, ముందు ఇల్లు మా పేరు రాస్తారా, పస్తులుంటారా, తేల్చుకోండి.
0: రేయ్, కొడుకుల చేత పూజింపడే తల్లిదండ్రులను చూశాను కానీ తల్లిదండ్రుల చేత కాళ్ళు పట్టించుకునే కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నానరా. చెయ్, నేను వెళ్ళొస్తానరా. చెల్లెమా, నేను వెళ్తున్నాను.
4: చూడండి, ఇల్లు మా పేరు రాసేంత వరకు మీకు తిండి కూడా ఉండదు.
1: వదిన, వంటగదికి తాళాలు వేసే, వీళ్ళకి కొడుకులు కావాలి.
2: అమ్మా, పక్కల నొప్పి వస్తుంది సుందర.
3: అయ్యో, ఆకలి నొప్పి అనుకుంటానండి, ఉదయం నుంచి ఏం తినలేదు కదా. ఏమైనా వండి పెడదామన్నా వంటగది తాళాలు వేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అయ్యో,
2: వాళ్ళ ఆకలి తీరుస్తూ పెద్దవాళ్ళని చేసినందుకు ఇప్పుడు మన ఆకలి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. అమ్మా,
3: ఏమండి నొప్పి వస్తుందా అండి?
2: పర్వాలేదులే.
3: ఏమండి, ఇదిగో కాసిన మంచినీడు తాగండి, సర్దుకుంటుంది. ఏమండి
2: రా, ఎందుకే ఏడుస్తున్నావు? ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు కదా, ఇప్పుడే ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు వస్తే మనం ఏడవడమే కదా చేయాల్సింది.
0: ఏమ్మా, టైం ఇంకా 10 కాలేదు, అప్పుడే నిద్రపోతున్నారా?
3: లేదన్నయ్య.
0: వీళ్ళు ఎక్కడా?
2: నేను ఇక్కడే ఉన్నానరా. నువ్వేంటి రాత్రులు తిరుగుతున్నావు నీచాచులాగా?
0: ఏమీ లేదురా, మావాడు అన్ని బంధాలు తెంచుకొని తెల్లవారుజామున ఫ్యామిలీతో జైపూర్ వెళ్ళిపోతున్నాడు. మనవాడికి ఏదైనా కొనిద్దామని బజార్కి వెళ్ళాను. ఇదిగో ఈ కారు కొన్నాను.
2: వాడు పెద్ద అయితే నిజం కారే కొనిచ్చేలా ఉన్నావు, పొట్లేంట్రా?
0: జిలేబీ మనవడికే, వాడు తినకపోయినా మా కోడలు లాగించేస్తుందిలే. అవును, ఇంట్లో ఎవరు కనిపించడం లేదు, లేరా?
3: ఎక్కడో ఫంక్షన్ ఉందని వెళ్ళారన్నయ్య.
0: జిలేబీ తింటావేంటి?
3: వద్దన్నయ్యా, ఇప్పుడే ఇప్పుడే భోజనాలు అయ్యాయి.
2: అవునరా, ఇప్పుడు జిలేబీ కూడా తింటే అరగొద్దు.
0: ఇదేంట్రా అరగడానికి, దీంట్లో ఏముంది?

0: నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
1: వద్దులే అన్నయ్య, ఇంటికి పట్టుకెళ్ళు.
0: ఒరే మూర్తి, రేపటి నుంచి నా ఇంట్లో నేను ఒక్కడనే రా, ఒంటరిని, ఏకాకిని, ఎవ్వరూ లేని అనాథని.
1: అన్నయ్య,
0: కొడుకుల చేతుల మీద మన జీవితాలు సంస్కరింపబడాలని అనుకుంటాం. ఎదిగిన కొడుకులు వృద్ధాప్యంలో ఒదిగిపోతున్న బతుకులకు ఆసరాగా నిలబడతారని ఆశపడతాం. జరగవురా, మనం అనుకున్నవి ఏవీ జరగవు. కన్నాం కదా అని కొడుకుల మీద ఆశలు పెట్టుకోకూడదు. ఆశలు పెట్టుకుంటే వాళ్ళు చేస్తున్న తప్పులకి మనసు బాధపడుతుంది, ఆవేదంతో కుంగిపోతుంది. ఏమిటో, అందరూ ఈ చేతులను ఉపయోగించుకుని మర్చిపోతున్నారు. నా భార్య చనిపోయినప్పుడు ఈ చేతులతో హాస్పిటల్ నుండి మోసుకొచ్చాను, అయినా అది ఒక్కసారి కూడా నా కళ్ళలో కనిపించలేదు, మర్చిపోయింది. నా కొడుకుని ఈ చేతులతో ఎత్తుకొని మోస్తూ పెంచుకొచ్చాను, వాడు నన్ను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏమండి ఇదిగో ఈ జిలేబీ ముక్క తినండి.
2: ఇది
0: తినండి.
2: జిలేబీ ఎలాగుందో రుచి చూద్దామని చిన్న ముక్క తీసుకున్నాను రా. సారీ,
0: తీసుకోరా, నీకోసం ఎలా తెచ్చింది, ఆకలిస్తుంది కదా. మీకు మీ కొడుకులు అన్నం పెట్టడం లేదు కదా.
3: ఒరే ఒరే, ఆకలికి
0: తట్టుకోలేకపోయా. వాళ్ళ కొడుకులు కాదురా, శత్రువులు. వద్దు, అలాంటి శత్రువులతో పోరాడుతు ఓడిపోతావు. సంతకాలు పెట్టేయండి, సంతకాలు పెట్టేయండి. లేదంటే ఈరోజు మీకు అన్నం పెట్టకుండా హింసించిన వాళ్ళు రేపు ఏ విషమో ఇచ్చి మిమ్మల్ని చంపేస్తారా. సంతకాలు పెట్టండి రా, పెట్టండి. వస్తాను.

0: ఎరా, ఆ పరిశురామ మంకులు వస్తాడంటావా?
1: ఎందుకు రాడు? దస్తావేజులు మన దగ్గరే ఉన్నాయిగా.
2: ఆ ముసలాళ్ళిద్దరితో సంతకాలు పెట్టించి 10 రోజులు అవుతుంది. ఈ ఇల్లు తొందరగా అమ్మకపోతే ఎవరి మనసులు ఎలా మారుతాయో.
0: ఈరోజు వరకు అగ్రిమెంట్ రాసుకున్నాంగా, ఇప్పుడు కానీ రాకపోతే ఆయన ఇచ్చిన అడ్వాన్స్ వదులుకుంటాడు, అప్పుడు మరో బేరం చూసుకోవడమే.
2: బాగుంది, ఆ బేరం కుదరడానికి ఇంకో 10 రోజులైనా పడుతుంది.
1: అక్కర్లేదు వదినా, డబ్బు పట్టుకుని వచ్చేస్తారు. ఆయన మీడియేటర్ కదా, కమిషన్ కోసమైనా తొందరగా డబ్బు తీసుకొస్తాడు.
0: అరే నాది అనుమానంరా, నాన్నేమైనా మనకు తెలియకుండా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేయించాడంటావా?
1: చేస్తే మరీ మంచిది, అది మందే అవుతుంది. వదిలేస్తామా ఏమిటి? కొడుకులుగా మనకు హక్కులు లేవా? అదిగో ఆయన వచ్చేస్తున్నారు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇల్లు బేరం చేసిన ఆయన రాలేదా?
3: నేను వచ్చానుగా, అంతా నన్నే చూసుకోమన్నాడు ఆయన. అన్నీ రెడీ చేశారా?
0: ఓ, ఎప్పుడో రెడీ చేశామండి.
3: చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఇంట్లో ఎలా ఉన్న సామాన్ అలా వదిలేసి మీ బట్టలు తీసుకుని వెళ్ళిపోవాలి. దానికి మీరు అడిగిన డబ్బు తెచ్చాను.
1: కట్టు బట్టలతో మమ్మన్నా పోతాం, అందులో మీకేం అనుమానం లేదు.
2: ఇంతకీ ఇల్లు కొన్నదెవరండి?
3: ఎవరో ముసుగు దొంగ. నీకెందుకమ్మా, నీకు డబ్బు కావాలి, నాకు డాక్యుమెంట్స్ కావాలి.
1: డాక్యుమెంట్స్ ఇవిగోనండి. ఇవేమో మా అమ్మ నాన్నల పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్, మీరు కావాలన్నారుగా. ఇవేమో మా పేరు మీద రాసిన డాక్యుమెంట్స్. వాళ్ళు ఎప్పుడో సంతకాలు పెట్టేశారు, మీరు డబ్బు ఇచ్చేసి రిజిస్ట్రార్ ఆఫీస్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి సంతకాలు పెట్టేస్తాం.
3: మీ సంతకాలు ఎవరికి కావాలి? బోర్డు సంతకాలు.
0: అయ్యో, అదేంటండి అలా చింపేశారు? అవి మా పేరు మీద ఉన్న దస్తావేజులు అండి.
3: మీ పేరు మీద నిల్లు కొంటే అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. ఇవి మీ అమ్మ నాన్నల పేరు మీద ఉన్న పత్రాలు. ఇవి చాలు, వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటాం. ఇదిగో డబ్బు చూడండి. మీ నాన్న నా ద్వారా మీ చదువుల కోసం, చొట్టు బండల కోసం చేసిన అప్పు తీ

0: ఇచ్చేసి మిగతా డబ్బు మీకు ఇచ్చాను. మన ఒప్పందం అదేగా, ఇంకెవరో మాట్లాడకండి, డబ్బు ముట్టినట్టు ఇక్కడ సంతకాలు పెట్టండి.
1: అలాగే. రే భరణి, నీవు కూడా పెట్టరా.
2: అలాగే.
0: రే మూర్తి, అలా చూడరా, కాకులకి ఆహారం పడిపోయింది కదా, ఇక మిమ్మల్ని పీక్కు తినరు.
3: కష్టపడి కట్టుకున్న ఇల్లురా ఇది,
0: బాధపడకురా.
4: అన్నయ్య, ఇక మీదట ఇంకా ఎన్ని బాధలు పడాలో.
0: భయపడకమ్మా,
2: సరిపోయిందండి.
0: మరి బయలుదేరండి, ఇల్లు సాయంత్రమే హ్యాండ్ ఓవర్ చేయాలి.
1: భార్గవి, మన బట్టలు అవి.
5: ఓ, అన్నీ రాత్రే సర్దేశాను, ఫర్నిచర్తో సహా అమ్మేశాంగా. బరువు అనుకున్నవన్నీ వదిలేస్తున్నాం. రెండు సూట్ కేసుల్లో మన బట్టలు మాత్రం సర్దానండి.
1: భరణి,
2: నేను రెడీ.
1: ఓకే.
0: ఏంటి, కొత్త ఇల్లు బేరం చేశారా?
1: చూస్తున్నామండి, అందాక అద్దెలు చూసుకున్నాం. ఎరా భరణి, మీ ఆవిడకి అన్ని విషయాలు చెప్పావా?
2: రాత్రే చెప్పేశాను, ఇల్లు కొన్నాక వస్తానంది.
5: ఇక వెళ్దామా?
3: వస్తుందరా, మనము బయలుదేరదామా?
4: అలాగే అండి.
2: ఏంటి, మీరు కూడా బయలుదేరిపోతున్నారు?
3: ఇల్లు ఖాళీ చేయాలి కదరా.
1: ఇల్లు ఖాళీ చేయవలసింది మేము, మీరు కాదు.
4: ఏంట్రా నువ్వనేది?
5: ఆయన కరెక్ట్గానే చెప్పారు. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకనెత్తుకున్నట్లు, వేరే కాపురం కోసం వెళ్తూ మీ ఇద్దరి గుదిబండ మాకెందుకు?
3: అంటే ఇప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళడం లేదా?
2: లేదు.
4: అదేంట్రా, ఇల్లు అమ్మేస్తే ఇక్కడ ఎలా ఉంటాం?
1: అదే, ఈ ఇల్లుతో పాటు.
4: ఇల్లుతో పాటు
1: ఇంటి పని వంట పని చేయడానికి ఇద్దరు మనుషులు కావాలన్నారు, అందుకే మిమ్మల్ని.
4: మమ్మల్ని ఏంటో వివరంగా చెప్పరా?
3: అమ్మేశారు వసుంధరా. ఇల్లుతో పాటు అమ్మా నాన్నలను కూడా పని మనుషులుగా అమ్మేశారు నీ కొడుకులు.
4: ఏమిటండి ఇది
3: కర్మ? వీళ్ళు కొడుకులు కాదే, రాక్షసులు. ఇలాంటి వెధవల్లే. రే రే, నిన్ను
4: అబ్బా అబ్బా, అయ్యో

0: వసుంధరా,
1: వస్తున్నా అండి.
0: ఇప్పుడు ఇంట్లోకి ఎవరో వచ్చారు, చూసావా?
1: చూడలేదండి, నేను వంటగదిలో ఉన్నాను.
0: ఎవరో సూటు బూటు వేసుకున్నాడే, బహుశా ఈ ఇల్లు కొనుక్కున్న ఆయన అనుకుంటా.
1: ఓ,
0: నేను సందు చివరిని చూశాను, రిక్షా దిగి ఏవో పట్టుకుని లోపలికి వచ్చారు.
1: ఏమండి, అదిగో ఆయన వచ్చాడు.
0: బాబు, తమరు ఇల్లు కొనుక్కున్నవారు అనుకుంటాను, మేము చూడలేదు, ఏమనుకోకండి.
1: మీరు రావడం మేము గమనించలేకపోయాం బాబు, క్షమించండి నాయన.
0: నేను మీ ఇంటి పనివాణ్ణి బాబు.
1: నేను మీ ఇంటి పని మనిషిని బాబు.
2: మీరు పనివాడు కాదు, ఇంటి యజమానిలో.
0: ఎవరు? ఒరే ఒరే పరశురం
1: అన్నయ్య.
2: నేనేరా?
1: మీరు అన్నయ్య?
2: నేనేనమ్మా, నేనే.
1: ఇంట్లో అన్నయ్య
2: ఇల్లు నేనే కొన్నానమ్మా.
0: పరశురం?
2: అవునరా, నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఉండలేవని నాకు తెలుసు, అందుకే నా ఇల్లు అమ్మేసి ఇల్లు కొన్నాను. మీకోసమే రా ఇల్లు కొన్నాను. తీసుకోరా దస్తావేజీలు, నా చెల్లెలికి పసుపు కుంకాలుగా ఇచ్చాను అనుకుంటాను. నా స్నేహితుడికి ఈ చిన్నపాటి ఉపకారం చేశానన్న తృప్తి మిగులుతుందిరా నాకు.
0: అరే పరశురం, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలరా? నా మిగిలిన ఆయుష్ను కూడా నీకు దారబోసిన నీ రుణం తీరదురా. ఈ ఇల్లు నీదే, నీ ఇంట్లో మా ఇద్దరికి కాస్త చోటు ఇవ్వరా.
2: ఈ ఇంట్లోనే కాదురా, నీ స్థానం ఈ గుండెల్లో ఉందిరా. ఇప్పటి వరకు పడిన బాధలు చాలు, ఇక మీదట ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ, ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ, ప్రశాంతంగా ఆనందంగా మనందరం కలిసి ఉందావురా.
1: అన్నయ్య అన్నయ్య
0: సరే.
3: అమ్మా.
4: నాన్న.
1: మా అయ్య. అత్తయ్య.
4: మేము మిమ్మల్ని వదిలి ఉండలేక వచ్చేసాం నాన్న.
3: అవునాన్న, రాత్రంతా అమ్మ నువ్వు కల్లోకి వచ్చారు, మాకు చాలా బాధ కలిగింది.
1: అత్తయ్య మామయ్య

0: మిమ్మల్ని వదిలి వెళ్ళి మేం చాలా తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి.
1: అన్న మమ్మల్ని క్షమించండి.
2: ఆగు, ఎవరు మీరు? ఎరా పరశురాం, వీళ్ళు ఎవర్రా? ఎవరే వీళ్ళు? మీరెవరో మాకు తెలియదు. పండే
1: నాన్న.
2: ఎవడరా నాన్న?
3: ఏమండి
2: వసుంధరా, నువ్వు మాట్లాడకు.
4: నాన్న, మేము నీ కొడుకులు నాన్న.
2: కన్న వాళ్ళ కడుపులు మార్చి కాలదన్ని వెళ్ళిపోయిన మీరెక్కడ మా కొడుకులు?
1: మేము చేసిన తప్పే ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి.
2: వద్దు, మీరేం చెప్పొద్దు.
3: ఏమండి వాళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారండి.
2: వీళ్ళని నమ్మకూడదు వసుంధరా. బ్రతుకున్న జంతువును చూసి నక్కలు పారిపోతున్నట్లు నటిస్తాయి. అవకాశం దొరకగానే ప్రాణాలు తీయడానికి వస్తాయి. మళ్ళీ మన ప్రాణాలు తీసి మన శవాలను పీక్కు తినే నక్కలే వీళ్ళు.
3: ఎంత కాదనుకున్నా వాళ్ళు మన బిడ్డలండి.
4: అమ్మా,
3: మీ నాన్నగారికి కోపం వచ్చిందిరా, అందుకే మిమ్మల్ని పొమ్మంటున్నారు. మిమ్మల్ని అడగాల్సినవి సరిగ్గా అడగలేక, మీకు చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేక ఆవేశం చూపిస్తున్నారా? అత్తయ్య, రాత్రి నుండి మీ అబ్బాయికి మీ ఝాసే, భోజనం కూడా సరిగ్గా చేయలేదు. అయ్యయ్యో, అవునా అమ్మా? ఏమండి ఏమండి, చూసారా చూసారా అండి, మన బిడ్డలు మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయారు.
2: ఉండలేరు, ఎలా ఉండగలరు? మనల్ని నానా రకాల బాధలు పెట్టాలి కదా. అలా బాధ పెట్టడానికి మనుషులు దొరక్క మళ్ళీ వచ్చారు.
3: వాళ్ళు బాధ పెట్టారని కన్న ప్రేమను చంపుకుంటావా అండి? ఇంటికి వచ్చిన వాళ్ళని మనమే పొమ్మంటే ఎలాగండి? ఏరా నాయన, ఆకలిస్తుందా?
1: అవునమ్మా, నీ చేతులతో అన్న ముద్దలు పెడితే తినాలనుందమ్మా.
3: నా తండ్రి,
4: పచ్చడి మెతుకులైనా చాలు, నీ చేతితో పెడితే అదే పరమానం మాకు.
3: అయ్యో తండ్రి, ఇప్పటికిప్పుడు ఏం వేసి పెట్టాలరా? అయ్యో, బిడ్డలు ఆకలితో వచ్చారు
4: అమ్మా.
3: ఇంట్లో ఏముందో ఏంటో, ఏం కలిపి పెట్టాలో ఏంటో. అయ్యో,
1: ఆప్యాయతలు కలిపి పెట్టమ్మా,
4: ఆత్మీయతలు కలిపి పెట్టమ్మా.
3: ఒరే నాన్న, అవన్నీ మీకు ఏనాడో కలిపి పెట్టేశానరా, ఏనాడో పెట్టేశాను. ఒకటే ఒక్కటే రా కలపలేదు, అది విషం. నీకు అన్నంలో విషం కలిపి పెడతానరా
1: అమ్మా.
3: నోర్మయ్యి ముయ్, 10 డబ్బాల ఎండిను మీ గొంతుల్లో పోసి చంపేయాలి. ఎన్ని బాధలు, ఎన్నెన్ని బాధలు పెట్టారా మమ్మల్ని, ఎన్ని హింసలు పెట్టారా. ఇంకా మా దగ్గర ఏముందని పరిగెత్తుకొచ్చారా?
4: మీ మీద ప్రేమతో వచ్చినందుక మమ్మల్ని ఇలా.
5: నోరు మూయిరా, నోరు మూసేయ్.
6: మీరు ప్రేమతో వచ్చారా? ఈ ఆస్తి కోసం వచ్చారా? ఈ ఇల్లు వీళ్ళకే చెందింది, దీని మీద ఎవరికి హక్కు లేదు అని నేను పేపర్ ప్రకటన ఇస్తే అది చూసి మళ్ళీ పనిచేసుకుందామని పరిగెత్తుకుని వచ్చారా? ఏం బతుకులరా మీవి? చెయ్యి
2: పరశురాం. ఏమిట్రా, ఏమిట్రా నువ్వు అనేది?
6: అవునరా, వీళ్ళ కోసమే పేపర్ ప్రకటన ఇచ్చాను, అది వీళ్ళు చూడాలి. కొడుకులు కాలదన్న తల్లిదండ్రులు అనాథలు కారు, వాళ్ళను ఆదుకునే మనుషులు కూడా ఉన్నారు అని వీళ్ళకి తెలియాలనే.
2: తప్పు చేసావురా. ఒరే పరశురామయ్య, తప్పు చేశావు. వీళ్ళు దొంగలరా, ఆస్తి పత్రాలు దొంగతనం చేస్తారు, తర్వాత సంతకాల కోసం మమ్మల్ని నిన్ను కూడా చంపేస్తారా? వద్దురా, వద్దు. ఆస్తులు అనేవి మా పేరు మీద వద్దురా, వద్దు.
3: ఒరే పెద్ద కొడుకా, నాయన చిన్న కొడుకా, మళ్ళీ మోసం చేశారా? ప్రేమ ఉందని వచ్చామన్నారు, కళలు వచ్చాయన్నారు, కల్లో మేం కనిపించామన్నారు, మమ్మల్ని చూడాలన్నారు, మమ్మల్ని చూడందే మేము ఉండలేమన్నారు. ఇది కూడా మీ కుట్రలో భాగమేనా?
4: అమ్మా,
1: మీరు అసహించుకునేంత తప్పులు మేము చేయలేదమ్మా.
3: చేయలేదు? మీరు ఏ తప్పులు చెయ్యలేదు? చూపిస్తానరా, చూపిస్తాను, ఉండండి. ఇదిగో చూడండి రా మీ తప్పుల చిట్టాలు. మనిషి చేసిన పాపాలు భగవంతుడి చిట్టాలో రాస్తాడంటారు, మీ పాపాలు నేను రాశానరా. పేజీల పేజీలు, పుస్తకాలు పుస్తకాలు నిండిపోయాయి. ఇదిగో ఇదేంటో తెలుసా? మీరు చేస్తున్న ఒక్కో తప్పుకి పరిహారంగా దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ తప్పుకో రూపాయి చొప్పున

0: డబ్బాలో వేశానురా. మీ తప్పులు పెరిగిపోయి డబ్బాలు డబ్బాలు నిండిపోయాయిరా.
1: వసుంధరా.
0: ఏమండి, ఆనాడు నా కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసి కష్టాల్లో ఉన్నాం, ఉన్న ఇద్దరు కొడుకులు చాలు అనుకుని, ఆడపిల్ల బరువు అనుకుని కడుపులోనే చంపేసుకున్నామండి. కానీ మనల్ని ఓదార్చడానికి ఒక్క ఆడపిల్లని కనలేకపోయానే అనే వెలితి నన్ను వేధిస్తూనే ఉందండి, వేధిస్తూనే ఉంది.
1: తప్పు చేశాను, తప్పు చేశాను వసుంధర. కొడుకుల్ని నమ్ముకుని కూతుర్ని వద్దనుకుని చాలా తప్పు చేశాను వసుంధర.
2: రే మూర్తి, ఎందుకురా ఏడుస్తారు? వదిలేయండి, ఇలాంటి వాళ్ళని వదిలేయండి. వీళ్ళు పుట్టలేదనుకోండి, ఈ కొడుకుల అవయవాల్లో హృదయం అనే కదలికల స్పందన లేదురా, ఆర్ద్రత అనే భావం మిస్ అయిపోయిందిరా. మానవత్వాన్ని చంపుకొని బతుకుతున్న వాళ్ళురా వీళ్ళు. వీళ్ళ నరాల నిండా, వీళ్ళ దేహాల నిండా, వీళ్ళ ఆలోచనల నిండా మనీ పర్సులు ఆక్రమించాయి. సృష్టి ధర్మానికి మనిషి కట్టుబడాలి, సమాజ ధర్మానికి సిటిజన్ కట్టుబడాలి, కుటుంబ ధర్మానికి పెద్దరికం కట్టుబడాలి, పుత్ర ధర్మానికి పుత్రులు కట్టుబడాలి. ఈ మనిషిని ఉన్నతంగా చూపించే ధర్మాలు, వీటిలో మీ కొడుకులు ఏ ధర్మాన్ని పాటించడానికి పనికిరారురా. ఆఖరికి తల్లిదండ్రుల కన్నీళ్లు తులవాలన్న కనీస ధర్మాన్ని కూడా పాటించని చరిత్రహీనులరా వీళ్ళు. పండురా, పండి.
1: అమ్మా నాన్నలు గర్వపడేలా మీ భవిష్యత్తును చూడాలని మీ ఉన్నతి కోసం ఆశపడ్డాంరా. కానీ మీరు అమ్మా నాన్న పిలుపుల్లో ఉన్న మాధుర్యాన్ని చంపేశారు, మమతానురాగాల్ని మట్టిపాలు చేసేశారు. వదిలేసుకుంటున్నావురా, మిమ్మల్నే కాదు మీ జ్ఞాపకాలను కూడా వదిలేసుకుంటున్నావు.
0: రే నాయన, ఈ కొడుకులు నాకు వద్దనుకుంటున్నాను. వెళ్ళిపోండి నాయన, వెళ్ళిపోండి. మేం చాలా అలసిపోయాం, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండిరా. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి.
3: క్షమించండి అమ్మా. క్షమించండి నాన్న. అమ్మా తప్పు అయిపోయిందమ్మా. నాన్నా

0: ఇంతవరకు మీరు ధన్యోస్మి నాటకం విన్నారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో పాత్రలు, పాత్రధారులు: నారాయణమూర్తి, శ్రీ చలసాని కృష్ణప్రసాద్, వసుంధర, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, పరశురామయ్య, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, ధనిష్ట, శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, భరణి, శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, భార్గవి, శ్రీమతి డి రూపవాణి, పర్యవేక్షణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి,
1: సహకారం శ్రీ కె రమేష్ బాబు.
0: ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు ఒక ఫిలిం గీతం వింటారు. జేబు దొంగ చిత్రానికి ఎస్పీవి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం చక్రవర్తి, రచన ఆత్రేయ.

ఇప్పుడు యువలయ జీకే క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. మరి మీ అందరూ రెడీగా ఉన్నారు కదా? అడిగే క్వశ్చన్కి వెంటనే ఆన్సర్స్ని పంపించేయండి 0866-2438-12 ఈ నెంబర్కి. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చి, ప్లానెట్ సి అని కూడా పిలవబడే అకత్సుకి మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది అనేది ఫస్ట్ జీకే క్వశ్చన్. ప్లానెట్ సి అని కూడా పిలువబడే అకత్సుకి మిషన్ని ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది? ఇది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. తెలిస్తే వెంటనే ఆన్సర్స్ని వాట్సాప్ ద్వారా పంపించేయండి. ఎవరు కరెక్ట్ రాశారో నేను చదివి వినిపిస్తాను. ప్లానెట్ సి అని కూడా పిలువబడే అకత్సుకి మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. మీరు వెంటనే ఆన్సర్స్ని పంపించేసేయండి 0666-2438-12 ఈ నెంబర్కి. ఈలోపు ఒక పాట విందాం. మల్లన్న చిత్రానికి విక్రమ్ సుచిత్ర కార్తిక్ కుమార్ పాడిన పాట.

0: మల్లన్న, నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా, చిబెట్టేనా.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిట్టైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.

ఏ క్వశ్చన్స్లో ఫస్ట్ ఏ క్వశ్చన్గా ప్లానెట్ సి అని కూడా పిలువబడే అకత్సుకి మిషన్ని ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ చాలామంది కరెక్ట్గా పెట్టారు. ఎవరు పంపించారు అని అంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటున్నారు. లలిత సత్తుపల్లి నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా నర్సాపురం నుంచి భట్టిప్రోలు సత్యనారాయణ కరెక్ట్గా పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్గా పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమారి ఉపేంద్ర ఆచార్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్గా పంపించారు. శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత బదరీ విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. షేక్ మెహబూబ్ సుబానీ కొత్తపేట గుంటూరు నుంచి కరెక్ట్గా పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. ఎవరు, రామ్మోహన్ రావు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్గా పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. నమస్తే అంటున్నారు కానీ ఆన్సర్ని అయితే పంపించలేదు, మరి ఎవరో కూడా తెలీదు. పాలెంపొల్లయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. బలరాం రెడ్డి ఇనుమడుగు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత ఇంకెవరు పంపించారంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. వెంకట సుబ్బయ్య కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరు కళ్యాణాచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖ నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్సుగిరి కరెక్ట్ ఆన్సర్ పంపారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎస్పిఆర్ విఠల్ తెనాల్ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా ఎవరు పంపించారు, త్వరగా పంపించేయండి. నంద్యాల

సంస్థ నిర్వహించింది అని కదా అడిగాను. దానికి చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చెన్నూరు వనం శేషయ్య రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మాణిక్యాలరావు దుర్గాడ కాకినాడ జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు. ఎస్ రేవతి నెల్లూరు నుంచి, వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. ప్లానెట్సి అని కూడా పిలువబడే అకత్సుకి మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది అని అడిగాను కదా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా. అకత్సుకి లేదా ప్లానెట్సి మిషన్ని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా నిర్వహించింది. ఇది వీనస్ని పరిశీలించిన ఏకైక యాక్టివ్ స్పేస్ క్రాఫ్ట్గా అగ్నిపర్వతాలు, వాతావరణాన్ని, ముఖ్యంగా సూపర్ రొటేషన్ని అధ్యయనం చేసిందన్నమాట. ఇది మరి ఫస్ట్ జీకే క్వశ్చన్. తర్వాత ఇక సెకండ్ జీకే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. దానికి ఆన్సర్స్ని వెంట వెంటనే పంపించేయండి. బ్యాక్ట్రియన్ ఒంటెలు భారతదేశంలో ప్రధానంగా ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. బ్యాక్ట్రియన్ ఒంటెలు, క్యామెల్స్ అన్నమాట, భారతదేశంలో ప్రధానంగా ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి, ది నా సెకండ్ జీకే క్వశ్చన్. మరి ఈలోపు ఒక పాట విందాం. ఐ మనోహరుడు చిత్రం నుంచి హరిచరణ్, శ్రేయా ఘోషాల్ గానం వింటారు, సంగీతం ఏఆర్ రెహమాన్. మరి విన్నారు కదా సెకండ్ జీకే క్వశ్చన్, బ్యాక్ట్రియన్ ఒంటెలు భారతదేశంలో ప్రధానంగా ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి. దీనికి ఆన్సర్ తెలిస్తే వెంటనే పంపించేయండి ఆన్సర్స్ని. ఈలోపు ఈ పాట విందాం.

మరి నేను సెకండ్ జీకే క్వశ్చన్గా బ్యాక్టీరియన్ వంటలు భారతదేశంలో ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తాయి అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ అందరూ కూడా పంపించేశారు, పంపించారో చూద్దాం. భాస్కరుని సత్యనారాయణ, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ కరెక్ట్ పంపించారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అన్నారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్. శ్యామ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధ, ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్, ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎస్పిఆర్ విఠల్, తెనాల నుంచి సరైన సమాధానం పంపారు. గణపవరపు మల్లేశ్వరు కరెక్ట్ పంపించారు, ఉప్పలూరు గ్రామం నుంచి. ఇంకా చిలకమరి ఉపేంద్రాచార్య, తిప్పర్తి నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, ఢిల్లీ నుంచి. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. కారంచేడు మండలం కుంకులమర్రు గ్రామం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి సరైన సమాధానం పంపారు. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు, కోతపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, గుంటూరు నుంచి కాసుల పద్మ కరెక్ట్గా వీరంతా ఆన్సర్స్ని పంపారు. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. లలిత సత్తుపల్ నుంచి రైట్ ఆన్సర్. శ్రీనివాస్ కృష్ణనగర్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. ఇంకెవరు పంపించారో చూద్దాం. మేడం శుభ సాయంత్రం అంటున్నారు, శుభ సాయంత్రం అండి. ఎవరు, మన్మధరావు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మాణిక్యాలరావు కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనుదాద రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్. హర్షకుమార్ తెన్నేరు నుంచి రైట్ ఆన్సర్. గురజాల వేణుబాబు కైకలూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నెల్లూరు నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి భట్టిప్రోల సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్స్ పంపారు వీరు. ఇక దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్గా పంపించారు. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా హనుమంతు ఒంగోలు నుంచి సరైన సమాధానం పంపించారు. ఇంకా వెంకట సుబ్బయ్య కందికాయపల్లె నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. వైసీహెచ్ డేవిడ్

0: దొనకొండ నుంచి, ఇంకా దస్తగిరి ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్స్, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా ద్వారంపూడి సత్తిరెడ్డి అనపర్తి నుంచి, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్స్ పంపారు వీరు, చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి రైట్గా పంపించారు ఆన్సర్ని, రాధాకృష్ణమూర్తి గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మేము జైనుద్దీన్ సరైన సమాధానం పంపించారు, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపారు, పాలెంపల్లె ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా ఎవరు పంపించారు, కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్, కొంతమంది రాంగ్ ఆన్సర్స్ పంపించారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్సాన్ వలి రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా గుండుగోల నుంచి కొనకల్ల రమేష్ రైట్ ఆన్సర్, దినేష్ ప్రకాశం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణాచారి రైట్ ఆన్సర్ పంపారు, శివకుమార్ విసి కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రామకృష్ణయ్య ఇనమడుగు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ని. బ్యాక్టీరియన్ వంటలు భారతదేశంలో ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తాయని అడిగానికి దానికి ఆన్సర్ లడక్ అనమాట. లడక్లోను నుబ్రా లోయలో మాత్రమే కనిపించే రెండు కొమ్మల బ్యాక్టీరియన్ వంటలు గాల్వన్ ఇంకా నుబ్రా పేర్లతో పిలుస్తారు. 2026 గణతంత్ర దినోత్సవ పెరేడ్లో తొలిసారిగా పార్టిసిపేట్ చేశాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఇవి మంగోలియా, చైనా, మధ్య ఆసియా దేశాల్లో కూడా కనిపిస్తాయి. ఇది మరి సెకండ్ జీకే క్వశ్చన్. మరి థర్డ్ జీకే క్వశ్చన్ వచ్చేసరికి, స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించిన మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరు, వారి పేర్లేంటి? ఇది నా థర్డ్ జీకే క్వశ్చన్. స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించిన మాజీ ఇస్రో శాస్త్రవేత్తల పేర్లేమిటి అని రాసి పంపించండి. ఈలోపు కొన్ని వాణిజ్య ప్రకటనల అనంతరం అభిలాష చిత్రానికి ఎస్పి బాలసుబ్రమణ్యం జానకి గానం వింటారు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: अस्पताल में मुफ्त इलाज मिलेगा.
8: देश के युवाओं ने लिया है न्यू ईयर रेजोल्यूशन. 70 साल के पार सभी बुजुर्गों का आयुष्मान व्यय वंदना कार्ड बनाने का, 5 लाख रुपए के मुफ्त उपचार का उपहार पहुंचाकर भारत को आयुष्मान बनाने का. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और 70 वर्ष या उससे अधिक आयु के बुजुर्गों का आयुष्मान व्यय वंदना कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें.

మరి యువలైకి తిరిగి స్వాగతం. మరి థర్డ్ జీకే క్వశ్చన్గా, స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించిన మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ వచ్చేసి చాలామంది కరెక్ట్గా పంపించారు. ఎవరెవరు పంపించారో చూద్దాం. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోల రామకృష్ణయ్య కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తిప్పర్తి నుంచి చిలకమల్లి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్. లలిత సత్తపల్లి నుంచి ఏం ఆన్సర్ పంపించారండి, నాకు అర్థం కాల, రాంగ్ ఆన్సర్ పంపించారండి. చూడండి నేనేం అడిగాను, స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించిన మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరు అని అడిగా. ఆ తర్వాత గణపవరపు మల్లేశ్వరరావు ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి రైట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. కె శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. అనంతపురం నుంచి అనురాధ, అలాగే వైసీహెచ్ డేవిడ్తో

కొండ నుంచి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు వీరు. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా హనుమంతు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ సరైన సమాధానం పంపారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక వనిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నర్సాపురం నుంచి బట్టిప్రోలు సత్యనారాయణ సరైన సమాధానం. డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి గుంటూరు నుంచి సరైన సమాధానం పంపారు. ఇంకా దస్తగిరి కడప జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మసాన్ వాలీ కరెక్ట్గా పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి మీకు కూడా. శ్రీనివాసరావు రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా పాలెంపోలే ఆళ్ళగడ్డ నంజాల నుంచి కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా. నంద్యాల జిల్లా నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. వెంకట సుబ్బయ్య కందికాయపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా హేమ్ ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి సరైన సమాధానం పంపారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్గా పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు మీకు కూడా. గుడ్ ఈవినింగ్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ టీమ్. మీరేం ఆన్సర్ ఆన్సర్ని కరెక్ట్గా పంపించారు. ఓకే. తర్వాత కారంచేడు మండలం కుంకుల్మారు గ్రామం నుంచి వెంకటేశ్వర రెడ్డి రైట్ ఆన్సర్. తర్వాత బలరామ్ రెడ్డి ఇనమడుగు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. నేనూరి కళ్యాణాచారి కల్వకుర్తి నార్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు, విశాల నెల్లూరు నుంచి, తర్వాత మనోజ్ కుమార్ జూనాగఢ్ నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు వీరంతా. దగదర్తి గ్రామం నుంచి వెంకట కిషోర్ కరెక్ట్గా వీరంతా ఆన్సర్స్ని పంపించారు. లలిత సత్తుపల్ నుంచి పవన్ కుమార్ కరెక్ట్గా పంపించారు వీరంతా ఆన్సర్ని. ఇంకెవరు పంపించారంటే మాణిక్యాలరావు కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి సరైన సమాధానం పంపారు. తర్వాత ఇదే థర్డ్ జీకే క్వశ్చన్గా ఏం అడిగానంటే, నేను స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించిన మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరు అని అడిగాను కదా. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి సరైన సమాధానం పంపించారు, సైనిక్పురి కాలనీ నుంచి. తర్వాత బుజ్జి ఒంగోలు నుంచి మీరు పేరు పంపించారు కానీ ఆన్సర్ అయితే కరెక్ట్గా పంపించలేదండి. దీనికి ఆన్సర్స్ వచ్చి పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ ఢాకా అన్నమాట. వీరిద్దరూ కలిసి దీన్ని స్థాపించారన్నమాట. మరి ఈలోపు ఒక పాట విందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, జాతీయ వన్యప్రాణి మండలి మార్చి 3న వెలువరించిన నివేదిక ప్రకారం భారతదేశంలోని నదుల్లో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయి అనేది నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ వన్యప్రాణి మండలి ఇటీవల రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని నదుల్లో ఎన్ని డాల్ఫిన్స్ అనేవి ఉన్నాయి, ఆ సంఖ్య అనేది వేసి పంపించండి. భారతదేశంలో ఉన్న నదుల్లో ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయి అనేది ఆన్సర్ని పంపించండి. ఈలోపు ఒక పాడ విందాం. హైపర్ చిత్రం నుంచి యాసిన్ నిజార్ అనుదీప్ గానం.

యువలైకి తిరిగి స్వాగతం. మరి నేను అడిగిన లాస్ట్ వీక్ క్వశ్చన్ ఏంటి అంటే, జాతీయ వన్యప్రాణి మండలి రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని నదుల్లో ఎన్ని డాల్ఫిన్స్ అనేవి ఉన్నాయని అడిగాను కదా, దానికి చాలామంది కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. ఓ ఎవరంటే నెల్లూరు జిల్లా ఏనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పాలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. వాణి నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శ్యామ్. లలిత సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత గణపవరపు మల్లేశ్వరరావు ఉప్పులూరు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిరిగురి రామప్రసాద్ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబానీ రైట్ ఆన్సర్ పంపించారు. బుజ్జి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఖమ్మం నుంచి రాధా కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సరిపల్లి నుంచి సరైన సమాధానం పంపారు. హనుమంతు ఒంగోలు నుంచి, అలాగే కారంచేడు మండలం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. దస్తగిరి ప్రొద్దుటూరు నుంచి వీరంతా సరైన సమాధానాలు పంపారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖ నుంచి కరెక్ట్ ఆన్సర్. దైద భిక్షం నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ సెండ్ చేశారు. వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్.

దానం పద్మశ్రీ శ్యామ్, సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కె శ్రీనివాస్, కృష్ణానగర్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. ఇంకా పాలెంపలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ పంపించారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్స్ని. దయద త్రివేణి నల్గొండ నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. అలాగే కనకారావు వీరభద్రాపురం నుంచి, చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, ఒంగోలు నుంచి దిండకర్తి సుబ్బారావు, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, రాధ ఒంగోలు నుంచి, ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు దివిజ్మార్తూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు అంతా కూడా. వెరీ గుడ్ అండి. గుండుగొల నుంచి శ్రీనివాస బాబు కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ టీమ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. యనమల ఇనమడుగు నుంచి ఏంటండి, నాకు అర్థం కావట్లేదు మీ పేరు. ప్రకాశు ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రామ్మోహన్ రావు ఇరుసుమండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు, ఇంకా కిషోర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, నర్సాపురం నుంచి బట్టిప్లూరు సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్, మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి వనం శేషయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. నేను అడిగిన ప్రశ్న, జాతీయ వన్యప్రాణి మండలి రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని నదుల్లో ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయని అడిగాను కదా, మరి దానికి ఆన్సర్ అయితే అందరూ కరెక్ట్గా పంపించారు. రేవతి వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్గా పంపించారు. మొత్తం 6,327 డాల్ఫిన్స్ అయితే ఉన్నాయి. వీటిల్లో 6,324 ఏమో గంగానది డాల్ఫిన్లు. ఇవి గంగా బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. మిగిలిన 3 సింధు నది డాల్ఫిన్స్ అన్నమాట. పంజాబ్లోని బ్యాస్ నదిలో కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధికంగా డాల్ఫిన్స్ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. ఇది ఇవాళ యువలయ జీకే క్విజ్ కార్యక్రమం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. ఫిలిం గీతాల కార్యక్రమంలో ముందుగా హృదయాంజలి చిత్రానికి చిత్ర బృందం గానం వింటారు.

కార్యక్రమంలో చివరిగా జనతా గ్యారేజ్ చిత్రానికి గీతామాధురి సాగర్ గానం వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి.

0: ആകാശവാണി വിജയവാഡ കേന്ദ്രം. హిందీ చలనచిత్ర గీతాల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా చెన్నై ఎక్స్ప్రెస్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జునితా గాంధీ ఆలపించిన గీతం.
1: I say, throw your hands up and touch the sky.

మీరింతవరకు హిందీ చలనచిత్ర గీతాల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమం. శ్రోతలందరికీ నమస్కారం. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది. ఈ జూలై 19ని బ్యాంక్ నేషనలైజేషన్ డేగా జరుపుకుంటున్నారు. అసలు బ్యాంక్ అంటే మనకి ముందుగా అనిపించేది మన డబ్బులు సేవ్ చేసుకునే ప్లేస్ లాగా. కానీ ఒకప్పుడు బ్యాంకులు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న రైతులకు, చిన్న వ్యాపారులకు, ఇంకా సామాన్య ప్రజలకైతే బ్యాంక్ సేవలు అనేవి సులభంగా పొందలేకపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో దేశాభివృద్ధి కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకోబడింది. అదే 1969 జూలై 19న 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం. అంటే ఆ బ్యాంకులు కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేయడం ప్రారంభించాయి.

అసలు ఈ బ్యాంక్ నేషనలైజేషన్ అంటే అర్థమేంటి? ఈ పదం వినగానే చాలామంది కనిపిస్తుంది, అది ఎకనామిక్స్ విషయం మనకెందుకో అని. కానీ ఒకసారి ఆలోచించండి, ఈరోజు మీరు ఫోన్ తీసి యూపీఐ పేమెంట్ చేస్తున్నారు, ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, ఇంకా స్టూడెంట్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్, క్రాప్ లోన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ అవకాశాలన్నిటి వెనుక ఎన్నో సంవత్సరాల క్రితం తీసుకున్న ఒక హిస్టారికల్ డెసిషనే ఉంది. అయితే ఈరోజు మనం కేవలం ఆ హిస్టరీనే చెప్పుకోం, ఒక నిర్ణయం ఎలా కోట్లాది మంది జీవితాలను మార్చిందో తెలుసుకుందాం. అయితే ముందుగా ఆ హిస్టరీ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ఇమాజినేషన్లోకి వెళ్దాం. ఒక గ్రామాన్ని ఊహించుకోండి, మట్టి రోడ్లు, అలానే వ్యవసాయమే జీవనం అని అనుకునే ప్రజలు. ఆ గ్రామంలో రామయ్య అనే రైతున్నాడని అనుకుందాం. ఆ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి, పంట వేయాలి, విత్తనాలు కొనాలి, ఇంకా ఎరువులు కొనాలి అని అనుకున్నారు. కానీ చేతిలో చూస్తే డబ్బులు లేవు. అయితే ఆ రోజుల్లో అప్పుడతను బ్యాంకుకి వెళ్ళలేదు, ఆ గ్రామంలో ఉన్న వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ వడ్డీ వ్యాపారి, సరే డబ్బిస్తాను కానీ వడ్డీ మాత్రం ఎక్కువ అని అంటాడు. పంట బాగా పండితే రుణం తీరుతుంది, పంట పాడైతే రుణం పెరుగుతుంది, వడ్డీ పెరుగుతుంది అని బాధపడుతూ ఉంటాడు. అయితే ఈ కథ కేవలం రామయ్యది మాత్రమే కాదు, ఆ రోజుల్లో లక్షలాది మంది రైతుల నిజ జీవితం. అలా కొన్ని సంవత్సరాలు రామయ్య వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బులు తీసుకుంటూ కొనసాగించాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత గ్రామంలో కొత్తగా ఒక బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్ అయింది. మొదట్లో రామయ్యకి భయమే, బ్యాంకుకి వెళ్తే మనల్ని పట్టించుకుంటారా అని అనుకున్నాడు. కానీ ధైర్యం చేసి వెళ్ళాడు. అక్కడ అతనికి వ్యవసాయ రుణం గురించి వివరించారు, తన అవసరానికి తగినట్టుగా లోన్ మంజూరు చేశారు, ఆ డబ్బుతోనే మంచి విత్తనాలను కొనుగోలు చేశాడు, ఎరువులు వేశాడు, ఇంకా కష్టపడి పంటను పండించాడు. ఆ సంవత్సరం మంచి దిగుబడి వచ్చింది, అలానే రుణం కూడా తీర్చేశాడు. ఆ రోజు రామయ్య ముఖంలో కనిపించిన ఆనందం అది కేవలం పంట ఆనందం మాత్రమే కాదు, నన్ను కూడా ఎవరో నమ్మారు అనే ఒక ఆత్మవిశ్వాసం. ఆ తర్వాత తన పిల్లలను చదివించారు, ఇంకా కూతురికి ఉన్నతమైన భవిష్యత్తుని అందించాడు. ఇలా ఒక కుటుంబమే మారిపోయింది, ఆ కుటుంబంతో పాటు ఒక గ్రామం కూడా మారింది. దీన్ని బట్టి మనకొకటి అర్థం అవ్వాలి, ప్రతి పెద్ద మార్పు ఒక చిన్న అవకాశంతోనే మొదలవుతుంది అని. ఈ బ్యాంక్ నేషనలైజేషన్ అంటే కేవలం బ్యాంకుల యాజమాన్యం మారడం మాత్రమే కాదు, అవకాశం కొద్ది మందికే కాదు, ప్రతి భారతీయుడికి చేరాలి అనే గొప్ప ఆలోచన. అయితే కేవలం బ్యాంక్ అంటే డబ్బులు ఆదా చేసుకోవడానికి మాత్రమే కాదు, బ్యాంకు మనకి కొన్ని ముఖ్యమైన లోన్లు కూడా ఇస్తూ ఉంటుంది. వాటి గురించి తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక చక్కటి పాట మీకోసం.

అయితే ఇప్పుడు మనం బ్యాంక్ అందిస్తున్న కొన్ని ముఖ్యమైన లోన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా వ్యవసాయ రుణం. ఇది రైతులకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికి సాగు అయ్యే ఖర్చుల కోసం కొంత రుణం ఇస్తుంది. ఇంకా మరొకటి ఎడ్యుకేషన్ లోన్. ఇది ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది. ఇది దేశంలో లేదా విదేశాల్లో చదవడానికి అవసరమైన ఫీజులను, అలానే ఇతర విద్యా ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది. తర్వాతది హోమ్ లోన్. ఈ హోమ్ లోన్ ఇల్లు కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది, అలానే నిర్మించడానికి లేదా మరమ్మతులు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాతది వెహికల్ లోన్. ఈ వెహికల్ లోన్ బైక్, కార్ లేదా ఇతర వాహనాలు కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత బిజినెస్ లోన్. ఈ బిజినెస్ లోన్ కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మరొకటి పర్సనల్ లోన్. ఇది వైద్య ఖర్చులకు, కుటుంబ అవసరాలకు లేదా అత్యవసర పరిస్థితులు లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఈ రుణం అనేది అందుబాటులో ఉంటుంది. అలానే మహిళలకు సంబంధించి కూడా కొన్ని లోన్స్ అనేవి ఉన్నాయి. అవి మహిళా స్వయం ఉపాధి లేదా చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రత్యేక పథకాల ద్వారా రుణాలు అందిస్తూ ఉంటుంది. సో చూసారా, ఒకప్పుడు బ్యాంక్ అంటే కేవలం డబ్బు దాచుకునే స్థలం మాత్రమే అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన కలలను నిజం చేసే ప్రతి అడుగులో బ్యాంక్ అనేది మనతో ఉంది. అయితే ఈరోజు మనం బ్యాంక్ నేషనలైజేషన్ డే గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కానీ ఈరోజు మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఒక్కటే, అవకాశం అందరికీ దక్కాలి, అభివృద్ధి ప్రతి ఇంటికి చేరాలి అని. ఒకప్పుడు బ్యాంక్ అనేది కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఈరోజు మాత్రం రైతు నుంచి విద్యార్థి వరకు, చిన్న వ్యాపారి నుంచి మహిళా పారిశ్రామికవేత్త వరకు ప్రతి ఒక్కరి జీవితంలో బ్యాంక్ అనేది ఒక నమ్మకమైన తోడుగా నిలుస్తుంది. సో బ్యాంక్లో మనం దాచుకునేది కేవలం డబ్బు మాత్రమే కాదు, మన కష్టం, మన కలలు, ఇంకా మన కుటుంబ భవిష్యత్తు. అందుకే బ్యాంకింగ్ సేవలను బాధ్యతగా ఉపయోగించుకుందాం, పొదుపును అలవాటు చేసుకుందాం, రుణాలు తీసుకుంటే సమయానికి తిరిగి చెల్లిద్దాం, ఆర్థికంగా బలమైన వ్యక్తులుగా ఆర్థికంగా బలమైన భారతదేశాన్ని నిర్మిద్దాం. చివరిగా ఒక్క మాట, చిన్న చిన్న పొదుపులే పెద్ద పెద్ద విజయాలకు పునాది. సో ఈ సందేశాన్ని అస్సలు మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు ఈ బ్యాంక్ నేషనలైజేషన్ డే గురించి తెలుసుకున్నారు కదా, అయితే ఇప్పుడు కార్యక్రమంలో మరొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

ఇప్పుడు దాకా మనం బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఈ ప్రపంచంలో మనం అన్నిటినీ కొనగలం, ఒక్కటి తప్ప. డబ్బుతో ఇల్లు కొనచ్చు, కార్ కొనచ్చు, ఇంకా బంగారం కూడా కొనచ్చు, కానీ ఒక మనిషి నమ్మకాన్ని అస్సలు కొనలేం. అందుకే ఈ ప్రపంచంలో అత్యంత విలువైన సంపద

ఉంది అంటే అది నమ్మకమే. నమ్మకం అనేది ఒక్కరోజులో పుట్టేది కాదు, చిన్న చిన్న నిజాయితీ పనుల్లో ఉంటుంది. ఇవన్నీ నిలబెట్టుకున్న మాటలు, ఇచ్చిన గౌరవం, ఇవన్నీ కలిస్తేనే నమ్మకాన్ని నిర్మిస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న పాప తన నాన్న చేతిని పట్టుకుని రోడ్డు దాటుతూ ఉంది. ఆ పాపకి ట్రాఫిక్ రూల్స్ తెలియవు, అలానే రోడ్డు ప్రమాదాల గురించి కూడా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు, నాన్న చేయి పట్టుకున్నాను, నాకేమీ కాదు అనే నమ్మకం. అలాగే ఒక స్నేహితుడు తన రహస్యాన్ని మరో స్నేహితుడితో చెప్పుకుంటాడు. ఇంకా ఒక ఉద్యోగి తన కంపెనీ కోసం కష్టపడతాడు. ఈ ప్రతి సంబంధానికి స్టార్టింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ట్రస్టే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నమ్మకం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. అందుకే మాట ఇచ్చే ముందు ఆలోచించాలి, ఇచ్చిన మాట మాత్రం తప్పకుండా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మాట నిలబెట్టుకునే మనిషిని కాలం కూడా గౌరవిస్తుంది. అసలు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చాలామంది అంటూ ఉంటారు, నన్నెవరూ నమ్మరు, అసలు నాతో ఎవరూ మాట్లాడరు అని. కానీ మనం ఒక్కసారి మనల్ని మనం అడగాలి, నేను నమ్మకాన్ని ఇచ్చేలా ఎప్పుడైనా బిహేవ్ చేశానా అని. ఎందుకంటే నమ్మకం అనేది అడిగితే రాదు, మన ప్రవర్తనతో సంపాదించుకోవాలి. ఇక చివరిగా, జీవితంలో డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఉద్యోగం పోతే కూడా మరొక అవకాశం వస్తుంది. కానీ ఒక మంచి మనిషిగా సంపాదించిన నమ్మకం పోతే దాన్ని తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఒక మనిషిని నమ్మడం అంటే మన కథలోని ఒక భాగాన్ని అతని చేతిలో పెట్టినట్టే. మన ఆనందాలు, మన బాధలు, మన బలహీనతలు, మన కలలు, ఇవన్నీ ఒకరి ముందు చెప్పుకోవడం అంటే వారిపై మనం ఎంత నమ్మకం చూపిస్తున్నామో అని. అలానే మనలో చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, నా బాధల్ని నేను ఎవ్వరికి చెప్పుకోను, నేనే భరిస్తాను అని. కొన్ని సందర్భాల్లో అది మంచిదే కావచ్చు, కానీ ఎప్పుడూ మనసులో దాచుకుంటే మన హృదయం కూడా అలసిపోతుంది. మన జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం వెంటనే దొరకకపోవచ్చు, కానీ మనల్ని అర్థం చేసుకునే ఒక్క మనిషి దొరికితే ఆ సమస్య సగం తగ్గినట్టే. అందుకే మీ జీవితంలో నమ్మకమైన వ్యక్తులను సంపాదించండి. అది అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, అన్నయ్య, అక్క, స్నేహితుడు, ఇంకా ఎవరైనా అవ్వచ్చు. మీ ఆనందాన్ని మాత్రమే కాదు, మీ బాధను కూడా వాళ్ళతోనే పంచుకోండి. ఎందుకంటే బాధ పంచుకుంటేనే తక్కువ అవుతుంది, సంతోషాన్ని పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మనం తీసుకునే ఏ డెసిషన్ అయినా అది మనం పూర్తి నమ్మకంతో తీసుకోవాలి. ఇంకా మరీ ముఖ్యంగా, ఒక బ్యూటిఫుల్ రిలేషన్ అంటే ప్రతిరోజు మాట్లాడుకోవడం మాత్రమే కాదు, ఏ పరిస్థితి వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను అనే భరోసా ఇవ్వడం. కొన్నిసార్లు మనకు సలహా అవసరం ఉండదు, నేనున్నాను, నువ్వు చెప్పు అని వినే ఒక మనిషి చాలు. అలాంటి మనుషులను మీ జీవితంలో విలువైన సంపదగా చూసుకోండి. అలాగే మీరు కూడా ఎవరికైనా అలాంటి మనిషిగా మారండి. సో తెలుసుకున్నారు కదా, ఈ బ్యూటిఫుల్ థాట్ మధ్య ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టైటిల్ను కవిసం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పివి సింధుకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. పివి సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని గవర్నర్ ఆకాంక్షించారు. రాబోయే ఒలింపిక్స్లో కూడా ఆమె అత్యుత్తమ ప్రదర్శన చేసి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పివి సింధు ప్రయాణం లక్షలాది మంది యువ క్రీడాకారులకు పెద్ద కలలు కనడానికి, కష్టపడేందుకు స్ఫూర్తినిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో మంత్రి పాల్గొన్నారు. వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లానర్లు, ఈవెంట్ నిర్వాహకులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వెడ్డింగ్ పర్యాటక విస్తరణకు ఉన్న అనుకూలతలు, సహజ సిద్ధమైన వనరులు, ప్రభుత్వ

0: తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో మంత్రి పాల్గొన్నారు. వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లానర్లు, ఈవెంట్ నిర్వాహకులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వెడ్డింగ్ పర్యాటక విస్తరణకు ఉన్న అనుకూలతలు, సహజ సిద్ధమైన వనరులు, ప్రభుత్వ రాయితీల గురించి మంత్రి దుర్గేష్ వారికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రకృతి అందాలు, చారిత్రాత్మక కోటలు, సుదీర్ఘమైన సముద్ర తీరాలతో రాష్ట్రం వెడ్డింగ్ డెస్టినేషన్లకు అనుకూలమైనదని అన్నారు. ప్రపంచస్థాయి బీచ్ వెడ్డింగ్స్ నిర్వహించుకోవడానికి హిల్ రిసార్ట్స్ కలయికతో ఉన్న విశాఖ తీరం ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. సూర్యలంక బీచ్లో స్టార్ హోటళ్లు ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన సంస్కృతి, ఎకో టూరిజం, కాఫీ విశిష్టతలతో అరకు పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోందని అన్నారు. సాంప్రదాయ పద్ధతిలో వివాహాలు చేసుకోవాలనుకునే వారికి తిరుపతి మొదటి ప్రాధాన్యతగా మారుతోందని మంత్రి పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం అనంతరం ఎంపీ మాట్లాడుతూ, అన్ని పార్టీలు నదుల అనుసంధానంపై చర్చలో పాల్గొనాలని కోరారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానించాలని, పొగాకు రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాలని పేర్కొన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్పై పార్లమెంటులో చర్చించాలని ఎంపీ పేర్కొంటూ,
1: నదులు అనుసంధానం చేయాలి అని చెప్పి ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. గోదావరి పెన్నా లింకేజ్ ఒక ఆంధ్రప్రదేశ్ ఈరోడ్ రివర్సే కాదు, మిగతా నదులు కూడా ఉన్నాయి, వాటిని ఎలా అనుసంధానించాలనే దానిపైన చర్చ జరగాలని చెప్పి మేము ప్రస్తావించడం జరిగింది. ఆక్వా రైతులకు సంబంధించి వారికి ఏదైతే ఫీడ్ కాస్ట్ ఉందో దానిపైన ఒక చర్చ జరగాలని కోరడం జరిగింది. 36 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా దాదాపు 60 వేల కోట్లతో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 60% స్టేట్ నుంచి, 40% సెంటర్ నుంచి మనం ఏమైనా తెచ్చుకోగలిగితే దాన్ని ఇంకా ఫాస్ట్ గా పూర్తి చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.
0: రైతులకు సాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయనగరం జిల్లాలోని ఆంధ్ర జలాశయం నుంచి ఖరీఫ్ సాగునీటిని ఈరోజు మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జలాశయం కాలువల నిర్వహణకు అవసరమైన నిధులు అందిస్తూ రైతులకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరాకు కృషి చేస్తున్నామన్నారు. సాగునీటి వసతుల బలోపేతానికి ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అత్యంత ఆధునిక విమానాశ్రయాలలో ఒకటిగా భోగాపురం విమానాశ్రయం ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతుందని, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేస్తూ,
2: సివిలేషన్ మంత్రివర్లు పింజర్పు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకుని పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు కావాల్సిన అప్రూవల్స్ ను కూడా వేగవంతం చేయడం జరిగింది. మరి ఇక్కడ రైతులు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం మర్చిపోకుండా వాళ్ళను కూడా మేము గుర్తించుకుంటూ 1వ తారీఖున ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అనేది చాలా వైభవంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇనాగ్రేషన్ ని ప్రపంచం అంతా కూడా ఈ వైపు తీసుకెళ్లేలాగా ఈ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది.
0: ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కార ప్రక్రియలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని జిల్లా మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాల్లో పీజీఆర్ఎస్ సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు

0: చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మొబైల్ ఫోన్లలో సులభంగా స్కాన్ చేసి సేవలపై వెంటనే అభిప్రాయాలు నమోదు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం పెందుర్తి జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడం బాధాకరమని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి తెలిపారు. నిన్నటి ద్రోణి ఉత్తర బీహార్ నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్పై కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని తెలిపారు. గోదావరి నదిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు గిరిజనుల కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేసినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేలా జిల్లా యంత్రాంగం చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత పివి సింధుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. आदौ मुख्य वार्ताः. श्वः आरभ्यमाणस्य संसदः प्रावृट् सत्रात् प्राक् सर्वकारेण सर्वदलीय सभाम् आहूतम्. सभायाम् NCPI दलम् आमन्त्रणे विपक्षेण प्रतीकात्मकरूपेण बहिष्कारं कृतम्. संसदीय कार्य मंत्री किरेन रिजिजुः सर्वान् राजनैतिक दलान् संसदः सुगमतया संचालनं सुनिश्चेतुं प्रार्थितवान्. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः मोल्दोवा, उत्तर मैसेडोनिया, रोमानिया इत्येतेषां त्रिराष्ट्राणां भ्रमणार्थं प्रस्थितवती. जम्मूकश्मीर प्रदेशे अनेकेषु स्थानेषु आकस्मिक जलप्लावनेन भूस्खलनेन च नैके जनाः मृताः, सम्पत्तिनां क्षतिः चाभवत्. उद्धारकार्याणि प्रचलन्ति, केन्द्रेण सर्वविधसहायतायै आश्वासितम्. बैडमिंटन क्रीडायां पीवी सिंधु इत्येषा प्रथमा भारतीय महिला अभवत् यया जापान ओपन बैडमिंटन स्पर्धा विजित्य ऐतिह्यं विरचितम्. अपि च अद्य रात्रौ फीफा विश्वकप अंतिम स्पर्धायाः कृते अर्जेंटीना स्पेन देशौ सज्जौ स्तः. अथ वार्ताः विस्तरेण. श्वः आरभ्यमाणस्य संसदः प्रावृट् सत्रम् आगामिमासस्य 13 दिनाङ्कं यावत् प्रचलिष्यति. अस्मिन् सत्रे अनेकानि महत्त्वपूर्णानि विधेयकानि प्रस्तूयन्ते. प्रावृट् सत्रस्य पूर्वसन्ध्यायां केन्द्रसर्वकारेण अद्य संसदि सर्वदलीयसभा आयोजिता. अस्याः सभायाः अध्यक्षता रक्षामन्त्री राजनाथसिंहः, केन्द्रीय संसदीय कार्यमंत्री किरेन रिजिजुः, राज्यसभायाः सदन नेता जगत प्रकाश नड्डा च अकुर्वन्. संसदीय कार्य राज्यमंत्री अर्जुन राम मेघवालः तथा डॉ. एल. मुरुगनः अपि सभायाम् उपस्थितौ आस्ताम्. सभायाम्

0: अन्वेषणं कृतवन्तौ। उपराष्ट्रपतिः सामाजिकान्तर्जालीये पटले अकथयत् यत् अस्मिन् मेलने भारत तंजानिया देशयोः दीर्घकालिक सहभागित्वस्य तथा च जांजिबार देशेन सह भारतस्य विशेष सम्बन्धस्य पुनरुद्घाटनं जातम्, यस्य मूलाधारः शताब्दशः पुरातनः समुद्रीयः सांस्कृतिकः च सम्बन्धः अस्ति। व्यापारस्य निवेशस्य विकाससहभागित्वस्य पर्यटनस्य नीलार्थव्यवस्थायाः शिक्षायाः तन्त्रज्ञानस्य बहुपक्षीयसहभागित्वस्य च क्षेत्रेषु सहकारं सुदृढं कर्तुम् उपायेषु चर्चा जाता। राष्ट्रपतिमुनि चेन्नईनगरस्य IIT मद्रास परिसरस्य भ्रमणे आनन्दं प्रकटितवान् तथा च द्वैपाक्षिक शैक्षणिक सहयोगस्य ऐतिहासिक उपक्रमस्य IIT मद्रास जांजिबार परिसरस्य स्थापनायाम् अपि च जल परियोजनानां कृते भारतस्य साहाय्यस्य भारतीय सांस्कृतिक सम्बन्ध छात्रवृत्तेः भारतीय तान्त्रिक आर्थिक सहयोग प्रशिक्षण कार्यक्रमस्य च कृते भारतस्य समर्थनस्य प्रशंसाम् अकरोत्। विदेश मंत्री डॉक्टर एस जयशंकर अपि अद्य प्रातः राष्ट्रपतिना म्यूने इत्यनेन सह मेलनं कृतवान्। जांजिबार देशस्य राष्ट्रपतिः सम्प्रति उपराष्ट्रपतेः CP राधाकृष्णन वर्यस्य आमन्त्रणे भारतस्य चतुर्दिवसीयायाम् आधिकारिक यात्रायाम् अस्ति। जम्मू कश्मीर प्रदेशे अद्य बहुषु स्थानेषु प्रचंड वृष्ट्या भूस्खलनेन आकस्मिक जलप्लावनेन च त्रिभिः महिलाभिः सह न्यूनातिन्यूनं चत्वारः जनाः मृताः, अन्य च नैके लुप्ताः सन्ति। सर्वाधिकं बाधितं क्षेत्रं पूंछमण्डलस्य सुरानकोट उपमण्डलमस्ति। प्रभाविताः निवासिनः निष्कासयितुं प्रभावितपरिवारेभ्यः उपशमनं प्रदातुं च क्षेत्रे रक्षादलानि संलग्नानि सन्ति। नूनाबन्दीग्रामे गृहपतनेन एका महिला मृता, तस्य व्रणिताः पति त्रयः बालकाः च रक्षिताः। मुख्यमंत्री उमर अब्दुल्ला अपि प्राणहानिं प्रति शोकं प्रकटितवान् तथा च आश्वासितवान् यत् सर्वाः संस्थाः उद्धारकार्ये सहायकार्ये च निमग्नाः सन्ति। केन्द्रीय गृहमंत्री अमितशाहः जम्मूकश्मीरस्य उपराज्यपालेन मनोज सिन्हावर्येण मुख्यमंत्रिणा उमर अब्दुल्ला इत्यनेन च सह वार्तालापं कृत्वा जलप्रलयस्य स्थितिं समीक्षितवान्। द्विवारं ओलंपिक पदक विजेत्री पीवी सिंधु जापान देशे स्वप्रथमं विजयम् उपाधिम् अलभत्। सा अद्य जापान ओपन स्पर्धां विजित्यम्। अद्य रात्रौ फीफा विश्वकप अंतिम स्पर्धायाः कृते अर्जेंटीना स्पेन देशौ सज्जौ स्तः इति वार्ताः।
1: आकाशवाणी मार्कापुरम केंद्रम ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం మరి రేపు మేము ప్రసారం చేయము ఆ కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం ప్రసారంలో 6:35 జానపద రంజని కార్యక్రమంలో భాగంగా సంస్కార గీతులు శ్రీ ఎస్ రంగయ్య బృందం పాడిన జానపద గీతాలు వింటారు, అనంతరం సినిమా పాట వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 7:15 ఇల్లు వాకలి ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 7:45 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు, అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి ఈనాటి అంశం ఇంటర్నేషనల్ న్యూస్ గురించిన కొన్ని విషయాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 9:30 పార్లమెంట్ ముందున్న సమస్యలు చర్చా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 11:10 ఈనాటి సాయంత్రం ప్రసారాలు ముగిస్తాం. ఇక రేపటి కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శివ సంకీర్తనల గురించి వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో క్షీణకరాలు ఆయు మరియు క్షీణకరాలు ఈ అంశం గురించి వ్యాఖ్యానం శ్రీ ఈ అంశం గురించి శ్రీ అన్నదానం

చిదంబర శాస్త్రి గారు వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్ల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ఉదయ కిరణాల కార్యక్రమంలో శ్రీమతి పాలపర్తి జ్యోతిర్మయి గారి స్వీయ కవితలు వింటారు. కార్యక్రమంలో అనంతరం శ్రీ తోట శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు వింటారు. చివరిగా సినిమా పాటలు వింటారు. 7:45 బావలహరి మృదు మధుర గీత మంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి కార్యక్రమంలో అరవింద ఘోష్ వీధి మహిళల కథమ కార్యక్రమం వింటారు. అనంతరం సినిమా పాటలు వింటారు. ఇక 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం మరి రేపు మేము ప్రసారం చేయి మా కార్యక్రమాల వివరాలు. శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వార్షికోత్సవం ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద నిర్వహిస్తుంది. 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 833-290-5037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ 26 జులై 2026. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు 2 ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ఈ అంశం గురించి ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ మరోసారి 833-290-5037. శ్రోతలు గమనిక విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని కార్యక్రమంలో సంస్కార్ గీతలో భాగంగా శ్రీ ఎస్ రంగయ్య బృందం పాడిన జానపద గీతాలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ఖాన్ మొటిమల సై బాల్ గజ్జా బబలా సై బాల్ నడుగుల కామరా సై బాల్ బురద పుల్లా సై
2: బాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని కార్యక్రమంలో సంస్కార్ గీతలో భాగంగా శ్రీ ఎస్ రంగయ్య బృందం పాడిన జానపద గీతాలు వినండి.

మరింత వరకు జానపద రంజని కార్యక్రమంలో సంస్కార్ గీతలో భాగంగా శ్రీ ఎస్ రంగయ్య బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. సంక్రాంతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబార్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, ప్రజల మధ్య సంబంధాల విస్తరణపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ద్వారా మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియాలతో భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఏర్పడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు భవన సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభలో సభానాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి సంబంధించిన కీలక

0: అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. అంతరాయాలు సృష్టించడం కంటే అర్థవంతమైన చర్చలు జరగడం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे बात सुने.
0: అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐకి సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సీపీఐ ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీ. ఈ పార్టీ రాష్ట శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు తిరుగుబాటు ఎంపీలు కూడా ఈ పార్టీలో చేరారు. ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఏ రాజకీయ పార్టీకి ఉన్న హక్కులను ప్రభుత్వం హరించదని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోనే తొలి జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కీలక ముందడుగు పడిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లద్దాఖ్లోని పుగా లోయలో దేశంలోనే తొలిసారిగా జియో థర్మల్ బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. వీటి ఆధారంగా దేశంలో మొట్టమొదటి 1 మెగావాట్ సామర్థ్యంతో కూడిన జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ది చేయనున్నట్టు చెప్పారు. జాంజీబార్ అధ్యక్షులు విప్లవ మండలి చైర్మన్ డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. జాంజీబార్ టాంజానియాలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ప్రాంతం. దీనికి ప్రత్యేక రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, జాతీయ పతాకము ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు భారత్ టాంజానియా ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అలాగే భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ టాంజానియా మధ్య కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యంతో పాటు శతాబ్దాల నాటి సముద్ర వాణిజ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య ఉన్న అనుబంధాల కారణంగా ఆధారంగా భారత్కు జాంజీబార్తో ఉన్న ప్రత్యేక సంబంధాలను ఈ సమావేశం మరోసారి బలపరిచిందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది భాగస్వామ్యం, పర్యాటకం, బ్లూ ఎకానమీ, విద్య, సాంకేతికత, బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడం ద్వారా టాంజానియా జాంజీబార్ల అభివృద్ది లక్ష్యాల సాధనలో భాగస్వామిగా కొనసాగేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉపరాష్టపతి పునరుద్ఘాటించారు. గోవాలోని తలైగావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ రెవెన్యూ మంత్రి జెన్నిఫర్ మోన్సరేట్ దీర్ఘకాల అనారోగ్యంతో కనుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఆమె ప్రస్తుత రెవెన్యూ మంత్రి అథనాసియో మోన్సరేట్ సతీమణి. ఒడిశా తీర ప్రాంతంలో 160 కిలోమీటర్లకు పైగా పొడవైన రామేశ్వర్ పారదీప్ హైవేను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ది చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం కానుంది. ఈ హైవే ఖుర్దా, పూరి, కేంద్రపారా, జగత్సింగ్పూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. రాష్ట తీర ప్రాంతంలోని ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రాల మధ్య మెరుగైన రవాణా అనుసంధానాన్ని కల్పించనుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరుకు రంగం సిద్దమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ఈరోజు రాత్రి న్యూజెర్సీలో స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఆ జట్టు ఇప్పటివరకు 3 సార్లు

ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 1958 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా ప్రపంచకప్ టైటిల్ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలవాలని మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2010 తర్వాత రెండవసారి ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని స్పెయిన్ జట్టు ఉత్సాహంగా ఉంది. స్పెయిన్ తొలిసారి 1978లో సొంత గడ్డపై ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ తర్వాత 1986 2022లో కూడా టైటిల్స్ సాధించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా 3వ వన్డే మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు కడపటి సమాచారం అందేసరికి 47 ఓవర్లలో

0: కడపటి సమాచారం అందేసరికి 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. భారత జట్టు తుది 11 మంది ఆటగాళ్లలో 3 మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, అర్షదీప్ సింగ్, పేసర్ ప్రిన్స్ యాదవ్లను జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఇటీవల కన్నుమూసిన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి 1 నిమిషం పాటు మౌనం పాటించారు. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న పివి సింధుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా అభివర్ణించారు. టోర్నమెంట్ అంతటా సింధు చూపించిన పట్టుదల, అసాధారణ ప్రతిభ స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మ్యాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబర్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: రైతు సోదరులకు స్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలో అనేక పంటలతో పాటు ఈ మొక్కజొన్నను కూడా సాగు చేస్తున్నారు రైతులందరూ. మరి మొక్కజొన్న పంటను సాగు చేయడమే కాకుండా ఈ మొక్కజొన్నకు ఆశించే చీడపీడలు అంటే సమగ్ర సస్యరక్షణ కూడా చేపట్టవలసిన అవసరం. అలా చేస్తేనే చక్కటి పంట, చక్కటి ఆదాయం పొందగలుగుతారు రైతులందరూ. మరి ఇటువంటి సందర్భంలో సమగ్ర సమాచారం మనం పూర్తిగా వివరాలు తెలుసుకునేందుకు రాజేంద్ర నగర్ మొక్కజొన్న పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష్య గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని ఆహ్వానించి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అనూష్య గారు.
1: నమస్కారం సార్.
0: ముందుగా తెలియజేయండి, ఈ మొక్కజొన్న యొక్క పంట ప్రాధాన్యత అంటే ఈ మొక్కజొన్న పంట పండిన తర్వాత ఏ ఏ పరిశ్రమలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా వాణిజ్యపరంగా ఇది మనకు అనుకూలంగా ఉంటుంది, దీని యొక్క ప్రాధాన్యత గురించి ప్రాముఖ్యత గురించి మన రైతు సోదరులకు వివరించండి.
1: మన దేశంలో ఉత్పత్తి చేస్తున్న మొక్కజొన్నలో 47% పౌల్ట్రీ పరిశ్రమకు, 13% ఆహారంగాను, 13% పశుగ్రాసానికి, అంతేకాకుండా 14% వివిధ పరిశ్రమలలో ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. ఉత్పత్తి చేసిన మొక్కజొన్నలో 6% వివిధ దేశాలకి ఎగుమతి కూడా చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో రైతులు మొక్కజొన్నని సాగు చేసి సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించడం వల్ల అధిక దిగుబడి పొంది అధిక ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాం.
0: చాలా చక్కగా మీరు ఈ ప్రాధాన్యత గురించి వివరించారు, బాగుంది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం చూసుకుంటే, ఎందుకంటే మీరు క్షేత్ర పరిశీలన పరిశోధన కూడా చేస్తూ ఉంటారు, క్షేత్ర దర్శనానికి వెళ్తుంటారు, మీకు ఒక చక్కటి అవగాహన ఉంటుంది. ఈ ఏ జిల్లాలో ఈ మొక్కజొన్న పంట పండిస్తున్నారు రైతులు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, ఆ వివరాలు ఒకసారి.
1: ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 2.8

0: 2 లక్షల ఎకరాలలో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, కొత్తగూడెం మరియు రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఈ మొక్కజొన్నను సాగు చేస్తున్నారు.
1: అయితే ఇటువంటి సందర్భంలో వర్షాకాలం ప్రారంభమైంది, వర్షం కూడా చక్కగా పడటం లేదు. చిరుజల్లులే చూస్తున్నాం. ఒకవేళ చిరుజల్లులు పడకున్నా, ఒకవేళ అధిక వర్షపాతం పడినా ఎటువంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది మన ఈ మొక్కజొన్న పంటకి? ముందుగా వివరించండి.
0: ఈ వానాకాలం మొక్కజొన్నలో ప్రధానంగా ఆశించే పురుగులలో కాండం తొలచు పురుగు ముఖ్యమైనది. అంతేకాకుండా కత్తెర పురుగు కూడా ఆశించి మొక్కజొన్నను నష్టపరుస్తుంది. ఒకవేళ బిట్ట పరిస్థితులు ఎదురైనట్లయితే పేనుబంక కూడా ఆశించి మొక్కజొన్నను నష్టపరిచే అవకాశం ఉంది. అదేవిధంగా తెగుళ్ళని గమనించినట్లయితే ఆకు ఎండు తెగుళ్ళు, బ్యాక్టీరియా కాండం కొల్లు తెగులు మరియు పూతానంతర కాండం కొల్లు తెగులు కూడా ఆశించి పంటని నష్టపరుస్తాయి.
1: తర్వాత మామూలుగా ప్రతి పంట విత్తుకునే ముందు విత్తనాన్ని చక్కగా శుద్ధి చేసుకోవాలని కూడా అంటుంటారు. మరి ఈ విత్తన శుద్ధి కార్యక్రమం ఏ విధంగా చేపట్టాలి? ఇంకా కూడా మనం ఈ విత్తనాన్ని విత్తుకునే అవకాశాలు ఉన్నాయా మన తెలంగాణ ప్రాంతంలో? ఆ వివరాలు ఒకసారి తెలియచేయండి.
0: మొక్కజొన్న పంటను సాధారణంగా జూన్ 2వ వారం నుంచి జూలై 2వ వారం వరకు విత్తుకోవచ్చు. ఒకవేళ ఆలస్యం అయినట్లయితే మొక్కజొన్న చివరి వారం వరకు కూడా స్వల్పకాలిక రకాలను ఎన్నుకొని మొక్కజొన్న పంటని సాగు చేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న పంట విత్తే ముందు సయాంట్రలిప్రోల్ మరియు థయామిథాక్సామ్ కాంబినేషన్ మందును 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొంతవరకు మొక్కజొన్నను ఆశించే కత్తెర పురుగు నుంచి పంటను రక్షించుకోవచ్చు.
1: మరి మొక్కజొన్నను జూలై మాసం చివరి దాకా కూడా మనం విత్తుకోవచ్చని మీరు తెలియజేస్తున్నారు. తర్వాత మన తెలంగాణ ప్రాంతాలకి ఏ ఏ రకాలు అనుకూలంగా ఉంటాయి, ఆ రకాల గురించి కూడా ఒకసారి వివరించండి.
0: ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన విభాగం అభివృద్ధి చేసిన DHM 117, DHM 121, DHM 206, DHM 182 హైబ్రిడ్లని రైతులు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
1: తర్వాత మీరు ఏ ఏ చీడపీడలు వచ్చే అవకాశం ఉందని అన్నప్పుడు మీరు కత్తెర పురుగు గురించి మీరు వివరించారు. మరి ఈ కత్తెర పురుగు వస్తే ఏ విధంగా సంరక్షణ చేపట్టాలి? ఈ కత్తెర పురుగు సోకింది పంటకు అని ఎలా గుర్తించాలి? ఆ గుర్తించే వివరణ, వాటి యొక్క సమగ్ర సంరక్షణ తెలియచేయండి.
0: కత్తెర పురుగు ఆడపురుగు అడుగు ఆకులలో మరియు కాండం మీద గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు లేత ఆకుపచ్చ దేహాన్ని కలిగి ఉండి నల్లని తలని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఎదిగిన లార్వాలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఈ లార్వా దేహం మీద నల్లని చుక్కలు కూడా గమనించవచ్చు. తల మీద తలక్రిందులుగా ఉండే వైయాకరపు గుర్తును కూడా గమనించవచ్చు. అంతేకాకుండా 8వ కండితం మీద 4 నల్లని చుక్కలు చతురస్రాకారంలో ఉండడం గమనించవచ్చును. ఈ తొలిదశ లార్వాలు కత్తెర పురుగు నష్టపరిచే విధానంని గమనించినట్లయితే తొలిదశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకుల మీద పల్చటి పొరలాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎదిగిన లార్వాలు ఆకులని మొత్తం తినివేసి ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. అంతేకాకుండా మొక్క అంతా కత్తిరించి వేసినట్లుగా కనిపిస్తుంది. ఈ పురుగు యొక్క విసర్జితంని ఆకుల మీద అంతేకాకుండా సుడులలో కూడా గమనించవచ్చును.
1: మరి ఇటువంటి సందర్భంలో సస్యరక్షణ చర్యల గురించి చెప్పండి.
0: ఈ కత్తెరపురి యొక్క కోశస్థ దశ అనేది నేలలో గడుపుతుంది. కావున పంట కోత అనంతరము లోతైన దుక్కులు చేసుకోవడం వలన కోశస్థ దశలు పక్షుల బారిన పడి చనిపోతాయి. మొక్కజొన్న విత్తే ముందు సయాంట్రలిప్రోల్ మరియు థయామిథాక్సాన్ కాంబినేషన్ మందును 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కొంతవరకు కత్తెర పురుగు నుండి పంటను రక్షించుకోవచ్చు. అంతేకాకుండా పంట విత్తిన వారానికి ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలను అమర్చుకోవాలి. ఈ లింగాకర్షణ బుట్టలను అమర్చడం వలన పురుగు యొక్క ఉనికిని తెలుసుకోవచ్చును. అంతేకాకుండా మొక్కజొన్నలో అంతర పంటగా పప్పు ధాన్యాలు వేసుకోవడం వల్ల మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది. ఈ మిత్ర పురుగులు కొంతవరకు కత్తెర పురుగును అదుపులో ఉంచుతాయి. సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి. అంతేకాకుండా పైరులో ఎక్కడ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పంట విత్తిన 30 రోజులలోపు ఈ కత్తెర పురుగు 1 నుంచి 5% మొక్కలను ఆశించినట్లు గమనించినట్లయితే వేప సంబంధిత మందైన అజాడి రక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా జీవ సంబంధిత మందైన బాసిల్లస్ తురింజియన్సిస్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పురుగు మందులకు వచ్చినట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట 25 నుంచి

0: 30 రోజుల దశలో ఉన్నప్పుడు 9 పాళ్ల ఇసుకలో 1 పాలు సున్నం కలిపి మొక్కల సుడులలో వేసుకోవడం వల్ల ఇసుక రాపిడికి లార్వాలు అనేవి చనిపోతాయి. అదే విధంగా పంట 30 నుంచి 65 రోజుల దశలో ఉన్నప్పుడు జీవ సంబంధిత మందులైన మెటారైసియం అనైసోప్లియే లేదా న్యూమరేరియా రిలే అనే మందు 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే వివిధ రకాల పురుగు మందులైన స్పైనోసాట్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజయేట్ 0.4 గ్రాములు లేదా స్పైనిటోరమ్ 0.5 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సాకార్బ్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంటిలిప్రోల్ అనే మందును 0.4 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 65 రోజుల పైరు దశలో ఈ కత్తెర పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. ఒకవేళ పురుగు ఉధృతి గమనించినట్లయితే విషపు ఎరను వేసుకోవాలి. ఈ విషపు ఎర తయారీకి 10 కిలోల తౌడును 2 కిలోల బెల్లంలో తగినంత నీటిని కలిపి పులియబెట్టాలి. విషపు ఎరని సాయంత్రం వేళలో వేసుకునే అరగంట ముందు 100 గ్రాముల తయారీ కార్బు మందును కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మొక్కళ్ళ సుడ్లలో వేసుకోవడం వల్ల ఈ కత్తెర పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చు.
1: చాలా చక్కగా ఈ కత్తెర పురుగు గురించి, కత్తెర పురుగుని ఈ పంట నుండి ఏ విధంగా మనం పారదలవచ్చు అనే వివరాలు అందించారు. తర్వాత వానాకాలం మొక్కజొన్నలో ఆశించే కాండం తులుసు పురుగు కూడా చాలా ఈ పంటను నష్టపరుస్తుందని కూడా మీరు ముందుగా వివరించడం జరిగింది. మరి ఏ విధంగా ఈ యొక్క కాండం తులుసు పురుగును మనం సమూలంగా నిర్మించాలంటే ఎటువంటి చీడపీడల మందులు వాడి సమగ్రంగా నిర్వహించుకోవాలి, ఆ వివరాలు కూడా తెలియచేయండి.
0: మొక్కజొన్న నాశించే కాండం తొలచు పురుగు కోశస్థ దశ కాండంలో గడుపుతుంది కాబట్టి పంట కోత అనంతరము లోతైన దుక్కులు చేసుకోవడం వలన కోశస్థ దశలు అనేవి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా పంట కోత అనంతరం ఎలాంటి పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. ఈ కాండం తొలచు పురుగు ఆశించిన మొక్కలను తీసివేసి నాశనం చేయాలి. అంతేకాకుండా మొక్కజొన్న పంట చుట్టూ 3 నుంచి 4 వరుసల్లో జొన్న పంటను వేసుకోవాలి. ఈ జొన్న పంటకి కాండం తొలచు పురుగు అనేది ఆకర్షింపబడుతుంది. 45 రోజుల తర్వాత జొన్న పంటను తీసివేయాలి. జీవ నియంత్రణ పద్ధతులలో భాగంగా ట్రైకోగ్రామా కిలోనిస్ అనే పరాన్నజీవి కార్డులను ఎకరానికి 4 చొప్పున 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి. 20 నుంచి 25 రోజుల పంట దశలో ఈ పురుగును గమనించినట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 3 కిలోలు ఎకరానికి మొక్కల సుడులలో వేసుకోవాలి. ఇంకా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాంట్రాన్ నిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండియమైడ్ అనే మందు 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన ఈ కాండం తొలచు పురుగును అరికట్టవచ్చును.
1: తర్వాత ఈ మొక్కజొన్నను ఆశించే పేరు బంక కూడా మీరు వివరించారు. మరి ఈ పేరు బంకను ఏ విధంగా నిర్మూలించుకోవాలి, ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టి ఈ మొక్కజొన్న పంటను కాపాడుకోవాలి, వివరించండి.
0: ఈ సంవత్సరము భారత వాతావరణ విభాగము సూచించిన మేరకి బెట్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పేనుబంక కూడా మొక్కజొన్న పంటను ఆశించే అవకాశం ఉంది. ఈ పేనుబంక అనేది ముదురు నీలి ఆకుపచ్చ రంగులో ఉండి అండాకారంలో ఉంటాయి. ఈ పేనుబంక పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల నుండి కాండం నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకి మారిపోతాయి. అంతేకాకుండా మొక్కలు గిడసబారిపోతాయి. ఈ పురుగును సహజంగా మిత్ర పురుగులైన సిర్ఫిడ్స్ మరియు అక్షింతల పురుగులు అదుపులో ఉంచుతాయి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైమిథయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు ఈ పురుగు ఉధృతిని గమనించినట్లయితే డైమిథయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఎసిఫేట్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చును.
1: తర్వాత ఈ మొక్కజొన్న పంటలో ఎలాంటి తెగులు వచ్చే అవకాశం ఉంది, ఏ ఏ తెగులు ఆశించే అవకాశం ఉంది, మరి ఆ తెగుళ్ళు వివరిస్తూ మరి సస్యరక్షణ ఏ విధంగా నిర్వహించుకోవాలి రైతులు ఒకసారి తెలియచేయండి.
0: ఈ మొక్కజొన్నను ప్రధానంగా ఆకుఎండు తెగుళ్ళు లేదా కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించి నష్టపరుస్తాయి. 2 రకాల ఆకుఎండు తెగుళ్లను గమనించినట్లయితే మొదటిది టర్సికం ఆకుఎండు తెగులు. ఈ తెగులు లక్షణాలు గమనించినట్లయితే ఆకుల పైన పొడవైన కోలాకరపు బూడిద లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. 2వ రకం ఆకుఎండు తెగులు గమనించినట్లయితే మేడిస్ ఆకుఎండు తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కలపై చిన్న చిన్న కోలాకారంలో ఉండే ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలను గమనించవచ్చు. ఈ ఆకుఎండు తెగుళ్ల నివారణకి మ్యాంకోజెబ్ అనే మందును 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ తెగుళ్లే కాకుండా బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు కూడా ఆశిస్తుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే

0: పుక్కు దగ్గరగా ఉండే ఆకు తొడిమ మరియు కాండంపై గోధుమ నుండి నలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా కనుపు దగ్గర కణజాలం నీటిలో తడిచినట్లు కనిపిస్తూ మురిగిన కోడిగుడ్డు వాసన వస్తుంది. ఈ తెగులు నియంత్రణకు బ్లీచింగ్ పౌడర్ని ఎకరానికి 4 కిలోల చొప్పున మొక్క మొదలకు 2 నుంచి 3 సెంటీమీటర్ల దూరంలో అందించాలి. ఒకవేళ పంటలో అక్కడక్కడ ఈ తెగులు గమనించినట్లయితే బ్లీచింగ్ పౌడర్ను 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి తెగులు ఆశించిన మొక్కల మొదల్లో పోయాలి.
1: తర్వాత మన వాతావరణ పరిస్థితులను చూస్తే ఎల్లిన ప్రభావం వలన వర్షాలు తగినంత ఆశించినంత మనకు పడకపోవడం వలన బిడ్డ పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి బిడ్డ పరిస్థితులు వచ్చే అవకాశం సందర్భంగా ఏమైనా తెగులు వచ్చే అవకాశం ఉందా? మరి ఏ తెగులు వచ్చే అవకాశం ఉంది? మరి ఆ తెగులను ఏ విధంగా మనం సమర్థవంతంగా నిర్వహించుకోవాలి, నియంత్రించుకోవాలి, సమూలంగా ఆ తెగులను నిర్మూలించుకోవాలి? ఈ వివరాలు ఒక్కసారి రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది ఒకసారి వివరించండి.
0: మొక్కజొన్నలో పొడి వాతావరణం బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు పూతానంతర కాండం కుళ్ళు తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు లక్షణాలు గమనించినట్లయితే పూత అనంతరము నిలువున కాండం ఎండిపోవడము, అదేవిధంగా కాండం చీల్చి చూసినప్పుడు నలుపు రంగులో కనిపిస్తుంది. ఈ తెగులు నివారణకు 10 గ్రాముల ట్రైకోడెర్మా శిలీంద్రాన్ని కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా 2 కిలోల ట్రైకోడెర్మా విరిడేని 100 కిలోల పశువుల ఎరువులో వృద్ధి చేసుకుని వరుసగా 3 నుంచి 4 సంవత్సరాలు భూమిలో వేసుకోవడం వల్ల ఈ పూతానంతర కాండం కుళ్ళు తెగుల నుండి పంటని కాపాడుకోవచ్చును. ఈ తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. అంతేకాకుండా ప్రతిసారి మొక్కజొన్నే కాకుండా పంట మార్పిడి చేసుకోవడం వల్ల మొక్కజొన్న పంటను పూతానంతర కాండం కుళ్ళు తెగుల నుంచి రక్షించుకోవచ్చు.
1: చాలా చక్కటి వివరాలు. మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణలో భాగంగా కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు, పేనుబంక, తర్వాత పూతానంతర కాండం కుళ్ళు తెగుల గురించి సవివరంగా సమూలమైన సమాచారాన్ని మన రైతు సోదరులకు అందించారు. ధన్యవాదాలు డాక్టర్ అనూష గారు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: మరింతవరకు ఇల్లు ఫాకిలి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా వినండి దేవుళ్ళు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పైన పాట వింటారు. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

మీరు వింటున్నారు చిత్రమంజరి. కార్యక్రమంలో తర్వాత పాట వినండి. కలేజా ఈ చిత్రం కోసం రమేష్, వినయ్గా మరియు కారుణ్య పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

శ్రోతల గమనిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వార్షికోత్సవం దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహించబడుతుంది. అంశం రేడియో ప్రాముఖ్యత. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ 26 జులై 2026. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2:30 PM ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. మరోసారి అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ 8332905037. శ్రోతలు గమనిక విన్నారు. కార్యక్రమంలో మరొక పాట విందాం. అంజీ ఈ చిత్రం నుంచి టిప్పు మరియు సుజాత పైన పాట వింటారు. సంగీతం మణి శర్మ.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు, అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి ఈనాటి అంశం. ఇంటర్నేషనల్ న్యూస్ గురించి కొన్ని విషయాలు ఉంటారు, ముందుగా వినండి విద్యా ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్ కమిషన్ యూపీఎస్సీ స్పెషల్ రిక్రూట్మెంట్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 441, ఖాళీల వివరాలు అసిస్టెంట్ ఇంజనీర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, లీగల్ ఆఫీసర్, సైంటిస్ట్ స్పెషలిస్ట్ గ్రేడ్ 3, డిప్యూటీ డైరెక్టర్. ఇతర గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి సంబంధించి విద్యార్హతలు పోస్టును బట్టి బిఈ

లేదా బీటెక్, బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ, లేదా ఎంబీబీఎస్ లేదా ఎంఎస్సి, లేదా ఎల్ఎల్బి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులుగా భావించారు. వయోపరిమితి 30 నుంచి 50 సంవత్సరాలు. పోస్టును బట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు పీడబ్ల్యూబీడి వారికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. జీతభత్యాలు నెలకు సుమారుగా 44,900 నుంచి 2,09,200 వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ మహిళలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రారంభ తేదీ 11 జూలై 2026, చివరి తేదీ 31 జూలై 2026. అధికారిక వెబ్సైట్ www.upsc.gov.in/వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోగలరు. మరో నోటిఫికేషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో టెక్నీషియన్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 6,557, వీటిలో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ దగ్గర 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,234. మొత్తం ఖాళీలు 6,557, వీటికి సంబంధించి విద్యార్థులు పోస్టును బట్టి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి బీఎస్సీలో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఐటీ లేదా బీఈ లేదా బీటెక్ సంబంధిత శాఖలు ఉత్తీర్ణత పొంది ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగానికి 10వ తరగతి మరియు ఐటీఐలో ఎన్సీవీటీ మరియు ఎస్సీవీటీ లేదా సంబంధిత ఇంజనీరింగ్ అర్హతను బట్టి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 33 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది. గ్రేడ్ 3 ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మరియు ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మరియు ఎస్ సర్వీస్ మెన్ మరియు మహిళలకు 250 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు జీతం గ్రేడ్ 1 సిగ్నల్ ఉద్యోగాల అభ్యర్థులకు 29,200 నుంచి ప్రారంభమవుతుంది. గ్రేడ్ 3 అభ్యర్థులకు 19,900 నుంచి ప్రారంభమవుతుంది. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 30 జూన్ 2026, చివరి తేదీ 29 జూలై 2026. అధికారిక వెబ్సైట్ www.railwayrecruitment.nic.in/వెబ్సైట్ని సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోగలరు. మరో నోటిఫికేషన్, ఐడిబిఐ బ్యాంక్ నుండి తాజాగా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మొత్తం ఖాళీలు 31. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 14 జూలై 2026. అర్హత పోస్టును బట్టి బీఈ లేదా బీటెక్, సిఏ, ఎంబీఏ, పీజీ మరియు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళ అర్హులు. దీనికి తప్పనిసరిగా పని అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి. వయసు పోస్టును బట్టి మారుతూ ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1,050 చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు 250 రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ ఐడిబిఐ బ్యాంక్ కెరీర్స్ .in/వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మరో నోటిఫికేషన్, ఏపీ ట్రాన్స్కోలో ఏఈ రిక్రూట్మెంట్, మొత్తం ఖాళీలు 200. సంస్థ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీ ట్రాన్స్కో పోస్ట్ పేరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. పోస్ట్ వారిగా ఖాళీలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, సివిల్ మరియు టెలికాం, మొత్తం 200 పోస్టులు

కు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వీటికి సంబంధించి విద్యార్హతలు, పోస్టును బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సంబంధిత విభాగంలో కింద ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. బీఈ లేదా బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బీఈ లేదా బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బీఈ లేదా బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్, బీఈ లేదా బీటెక్లో ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ మరియు టెలికమ్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. వయోపరిమితి 1 జూలై 2026 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల వయసు మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1,000 సార్లు ఉంటుంది. వేతనం ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు ఉంటుంది. నెలకు 75,000 కన్సాలిడేటెడ్ పే ఇస్తారు. రెగ్యులర్ పే స్కేల్ 86,245 నుంచి 2,08,915 వరకు ఉంటుంది. ఎంపిక విధానం అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 20 జూలై 2026 వరకు ఉంటుంది. వెబ్సైట్ ఐడి www.apcpdcl.in/వెబ్సైట్ సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు వినండి. సంక్రాంతి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పైన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమంలో. ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు, అనంతరం సినిమా పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, తెలుసుకుందాం రండి. ఈనాటి అంశం అంతర్జాతీయ వార్తల గురించిన కొన్ని విషయాలు వింటారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ అంశం గురించి, అమెరికా సైనికులపై జరిగిన దాడుల తర్వాత అమెరికా ఇరాన్కు చెందిన కొన్ని సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతీకగా ఇరాన్ కూడా డ్రోన్లు క్షిపణులతో ప్రతిస్పందించింది. దీంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ దేశాలు శాంతియుత చర్చలకు పిలుపునిచ్చాయి. హర్ముజ్ జలసంధిపై ప్రపంచ ఆందోళన. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల కారణంగా హర్ముజ్ జలసంధిలో నౌకాయానం ప్రభావితమవుతుంది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం ఈ మార్గం కూడా జరుగుతుంది. పరిస్థితులు మరింత దిగజారితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ 2026 చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఇందులో అత్యధిక జట్లు ఎక్కువ మ్యాచ్లు నిర్వహించడం విశేషం. భారత్ మరియు యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముందుకు సాగుతున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రెండు దేశాల మధ్య వాణిజ్యం మరియు పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆందోళన. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వాణిజ్య వివాదాలు, జియో పాలిటికల్ వృద్ధిగతల కారణంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడుతోంది. అనేక దేశాలు వృద్ధిని కొనసాగించేందుకు కొత్త ఆర్థిక విధానాలను అమలు చేస్తున్నాయి. వాతావరణ మార్పులు తీవ్ర హెచ్చరికలు. అధిక ఉష్ణోగ్రతలు, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఐక్యరాజ్య సమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల అమలుపై మరింత దృష్టి పెట్టాలని పిలుపునిచ్చింది. కృత్రిమ మేధస్సు నియంత్రణపై ప్రపంచ చర్చ. ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బాధ్యతాయుతమైన ఏఐ విధానాలు, డేటా భద్రత, ప్రజల హక్కుల రక్షణపై అనేక దేశాలు కొత్త చట్టాలు మరియు విధానాలను రూపొందిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణపై చర్చ. భారత్ సహా అనేక దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ విస్తరణ అవసరాన్ని మరోసారి ప్రస్తావిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతుంది. కార్యక్రమంలో మరో పాట విందాం. సీను ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ. క్షమించండి, ఇంకో పాట విందాం. చక్రం ఈ చిత్రం కోసం శ్రీనివాస చక్రవర్తి పాడిన పాట వింటారు. సంగీతం చక్రి.

మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. ఈనాటి అంశం అంతర్జాతీయ వార్తల గురించి కొన్ని విషయాలు వింటారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి శాంతి పిలుపు, మధ్యప్రాచ్యం ఉక్రెయిన్ వంటి ఘర్షణ ప్రాంతాల్లో వెంటనే కాల్పుల విరమణ చేసి దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలని ఐక్యరాజ్య సమితి మరోసారి పిలుపునిచ్చింది. యుద్ధాలు, వాతావరణ మార్పులు, రవాణా అంతరాయాల కారణంగా పలు దేశాల ఆహార ధాన్యాల సరఫరాపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల పేద దేశాలపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. యూరోప్, ఆసియా, ఉత్తర అమెరికాలో తీవ్రమైన వేడి తరంగాలు, అడవి మంటలు, భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి దేశాలు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచుతున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, బ్యాంకింగ్, రక్షణ వంటి రంగాల్లో AI వినియోగం వేగంగా పెరుగుతుంది.

అదే సమయంలో డేటా గోప్యత, ఉద్యోగాలపై ప్రభావం వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఇక అంతరిక్ష పరిశోధనలను అమెరికా, యూరోప్, చైనా, భారత్ తదితర దేశాలు చంద్రుడు, అంగారక గ్రహం, ఉపగ్రహ సాంకేతికతపై పరిశోధనలు వేగవంతం చేస్తున్నాయి. అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ సహకారం కూడా పెరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య రంగం కొత్త అంటువ్యాధుల పర్యవేక్షణ, టీకాల అభివృద్ధి, ప్రజారోగ్య వ్యవస్థల బలోపేతంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సభ్యదేశాలతో కలిసి పనిచేస్తుంది. సౌర, పవన, హైడ్రోజన్ వంటి స్వచ్ఛ ఇంధన రంగాల్లో ప్రపంచ దేశాలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, ఇంధన భద్రతను పెంచడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇక ప్రపంచంలో చోటు చేసుకుంటున్న రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ పరిణామాలు మన దేశంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం తెలుసుకోవటంలో ఎంతో అవసరం. గాజాలో మానవతా పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఆహారం, మందులు, తాగునీటి కొరత తీవ్రంగా ఉందని పేర్కొంటూ యుద్ధ విరమణకు పిలుపునిచ్చింది. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం జరుగుతుంది. ప్రపంచ వారసత్వ కట్టడాల పరిరక్షణ, కొత్త ప్రదేశాల గుర్తింపుపై సభ్య దేశాలు చర్చిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ నేడు అమెరికాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్లో నేడు స్పెయిన్, అర్జెంటీనా జట్ల ఫైనల్లో తలపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్ను ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. హర్ముద్ జలసంధిపై ప్రపంచ ఆందోళన, ఇరాన్, అమెరికా ఉద్రిక్తల ప్రభావంతో హర్ముద్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్గం ప్రపంచ చమురు సరఫరాలు కీలకమైనది కావడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇవి నేటి ప్రధాన అంతర్జాతీయ వార్తలు. ప్రపంచ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్య, ఉద్యోగ సమాచారం విన్నారు. అనంతరం సినిమా పాట విన్నారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి అంశం, అంతర్జాతీయ వార్తలు గురించిన విషయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావాల్సింది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన షట్లర్ పివి సింధును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. రానున్న 6 రోజుల పాటు వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి మొదటగా మోల్డోవా దేశానికి చేరుకుంటారు. ఒక భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో ఆమె ఆ దేశ మహిళా అధ్యక్షురాలు మాయా షాందుతో భేటీ అయి ఉన్నత స్థాయి ప్రతినిధుల చర్చలు జరుపుతారు. అనంతరం జూలై 21-22 తేదీల్లో రాష్ట్రపతి నార్త్ మాసిడోనియాలో పర్యటిస్తారు. ఆ దేశ అధ్యక్షురాలు సిల్జనోవా దాబ్కోవాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తదుపరి జూలై 23-25 వరకు రాష్ట్రపతి ముర్ము రొమేనియాలో పర్యటిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ హౌస్ అనెక్స్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో దాదాపు 40 రాజకీయ పార్టీలకు చెందిన 50 మందికి పైగా నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకువచ్చి చర్చించి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సభను అడ్డుకోవడం కంటే అర్థవంతమైన చర్చలు జరపడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ అందరిదని, సభ సజావుగా సాగడంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులు, శాసనపరమైన అంశాలను ఉభయ సభల ముందుకు తీసుకురానుందని మంత్రి రిజిజు పేర్కొంటూ,
1: రక్షా మంత్రి ఆదరణీయ రాజ్నాథ్ సింగ్ జీ నే శురువాత్ మే అపీల్ కియా, పశ్చిమ ఏషియా మే భీ లడాయి చల్ రహీ హై, బాకీ గతివిధి హై, తో ఉస్కా ప్రభావ జో హై భారత్ కో భీ హోతా హై, తో ఐసే సమయ మే సారే పొలిటికల్ పార్టీ ఏక్ జుట్ హో కర్ కే దేశ్ కే లియే కి హమ్ కామ్ కరే యే అపీల్ కియా. బహుత్ సా పొలిటికల్ పార్టీ నే అప్నా పాయింట్ కో రఖా హై, హమ్నే సునా హై, నోట్ కియా హై, ఆల్ పార్టీ మీటింగ్ మే అలగ్ అలగ్ మత్ తో హోతా హీ హై.
0: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంటులో ఛాంపియన్గా అవతరించి ఈ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ షట్లర్గా రికార్డులకెక్కింది. ఈరోజు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో పివి సింధు జపాన్కు చెందిన అకానే యామగుచిని ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. జపాన్ ఓపెన్లో చారిత్రాత్మక విజయం సాధించిన పివి సింధును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందించారు.

0: సాధించిన ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఒక అత్యంత కీలకమైన ఘట్టమని రాష్ట్రపతి అభివర్ణించారు. పీవీ సింధు గెలుపు ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక మైలురాయి అని, సింధు ప్రదర్శించిన అసాధారణమైన ఆటతీరు అద్భుతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. జమ్మూ కశ్మీర్ సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరిలలో ఈరోజు సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరుగుపడిన సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 7 గల్లంతయ్యారు. పూంచ్ జిల్లాలోని సూరంకోట్ తహసీల్ పరిధిలోని అత్యధిక ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత పర్యటనలో ఉన్న టాంజానియా స్వయం ప్రతిపత్తి ప్రాంతం జాంజిబార్ అధ్యక్షుడు, విప్లవాత్మక మండలి చైర్మన్ డాక్టర్ హుసేన్ ఆల్వీ మిన్యీ ఈరోజు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ టాంజానియా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరు నేతలు సమీక్షించారు. ఈ సమావేశం అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో స్పందిస్తూ, జాంజిబార్ టాంజానియాల అభివృద్ధి ఆకాంక్షలకు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సంస్కృతి, భాష లేకుండా దేశం లేదా ప్రాంతం మనుగడ సాగించలేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కోల్కతాలోని జాతీయ గ్రంథాలయంలో నిర్మించిన మ్యూజియం ఆఫ్ వర్డ్ మొదటి దశను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుజ్జీవింపచేయడంలో ఈ ప్రాజెక్ట్ ఒక ప్రధాన ముందడుగు అని అభివర్ణించారు. భావోద్వేగాల నుంచి పుట్టిన పదాలు లేకుండా భాష కూడా మనుగడ సాగించలేదన్నారు. మన భవిష్యత్ తరాలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటేనే దేశ సాంస్కృతిక పునరుజ్జీవనం సాధ్యపడుతుందని అమిత్ షా పేర్కొంటూ,
1: युवा पीढ़ी को खास कहना चाहता हूँ, शब्द को समझिए, भाषा को समझिए, उच्चारणों को शुद्ध कर दीजिए, वो समाज में आपकी इस विकृति को अनेक गुना बढ़ा देगी। मित्रों, आज पूरा देश वंदे मातरम का 150वां वर्ष मना रहा है, तब इस शब्द संग्रहालय का उद्घाटन हो रहा है। वंदे मातरम का पूरा गान हम सुनते हैं तब हमें मालूम पड़ता है कि भारत माता के प्रति मेरा भाव क्या होना चाहिए।
0: భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామ యోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి స్పందిస్తూ, మాతృభూమి ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని కొనియాడారు. లఖనవూలోని పుగా వ్యాలీలో దేశంలోనే మొట్టమొదటిసారిగా భూగర్భ ఉష్ణశక్తి బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. భారతదేశపు మొట్టమొదటి 1 మెగావాట్ జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇది మార్గాన్ని సుగమం చేసిందని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. సముద్ర మట్టానికి దాదాపు 14,000 అడుగుల పైగా అసాధారణ ఎత్తులో భూమి లోపలికి 1,000 మీటర్ల లోతు వరకు ఈ బావులను తవ్వినట్లు ఆయన తెలిపారు. లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. అనంతరం 388 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 5 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. వాతావరణం. రానున్న 6 నుంచి 7 రోజుల పాటు వాయువ్య ఈశాన్య రాష్ట్రాల్లో ఋతుపవనాలు అత్యంత చురుగ్గా కదలనున్నాయని, దీనివల్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఎల్లుండి జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడతాయని, 21 సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, అస్సాంలలో అతి భారీ వర్షాలు, రాజస్థాన్, గుజరాత్, ముంబై, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు.

జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన షట్లర్ పీవీ సింధును రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి అభినందించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. రానున్న 6 రోజుల పాటు వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమందిరి కార్యక్రమంలో సినిమా పాటలు వినబోయే ముందుగా శ్రోతల గమనిక. ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తున్నారు. అంశం రేడియో ప్రాముఖ్యత. ఈ అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపించగలరు. చివరి తేదీ 26 జూలై 2026 వరకు ఉంటుంది. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. అంశం మరోసారి రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ 8332905037. శ్రోతలు గమనిక విన్నారు కదా. ఇప్పుడు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాట విందాం. ముందుగా ఛాలెంజ్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

రుసరుస వయసులతో ఎడతల దరువులతో ముద్ద.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. జర్నీ ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట వింటారు. సంగీతం సత్య.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఆలాపన ఈ చిత్రం కోసం ఇళయరాజా ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.